శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026, జూన్ నెల 9వ తేదీ మంగళవారం. ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6 గంటల 5 నిమిషాలు. అర్చన క్షేత్ర దర్శనకి స్వాగతం. ఈనాటి అర్చనలో మనం మాట్లాడుకుందాం త్రేతాయుగం నాటి హనుమంతుడి ఆలయం గురించి. ఇంతకీ ఆలయం ఎక్కడ ఉంది, ఏంటి తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

శ్రీ హనుమదేశ ఓ సురేంద్ర పరివాస, భక్తుల కష్టాలను తీర్చే కరుణామూర్తి, నిన్నెలా పొగడాలి? నిన్నేమని పిలవాలి? నిన్ను వర్ణించటం సాధారణ మానవులమైన మాకు ఎలా సాధ్యమవుతుందయ్యా?

ആകാശവാണി വിവിധ ഭാരതി തരതരാല തരകനി ആനന്ദം അലറിഞ്ചേ സമ്പൂർണ്ണ വിനോദം. സമയം 6:19 అర్చన క్షేత్ర దర్శనం వింటున్నారు. ఇక హనుమంతుని ఆలయం లేని ఊరు ఎక్కడ ఉండదు కదా. ఇక ఈరోజు మనం మాట్లాడకపోయే ఆలయం కర్ణాటక బీదర్ జిల్లాలోని చాల్కాపూర్లో ఉన్న పవనసుతుడి ఆలయం గురించి. ఇక స్థానిక కథనం ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలో చాలికాదేవి అనే భక్తురాలు ఉండేదట. ఆవిడ హనుమంతుడిని చాలా భక్తితో పూజించేది. ఈ ఆలయం త్రేతాయుగం నాటిదని చెప్పుకున్నాం కదా. ఈ చాలికాదేవి కూడా అప్పటి వారే అన్నమాట. లంకలో రామరావుని యుద్ధం జరుగుతోంది అప్పుడు భీకరంగా. ఇంద్రజిత్తు పన్నాగం కారణంగా లక్ష్మణుడు మూర్చిపోయాడు. వెంటనే హనుమంతుడు స్పృహ కోల్పోయిన లక్ష్మణుడిని రాముడి దగ్గరికి తీసుకెళ్లాడు చికిత్స కోసం. ఇక వానర వైద్యుడిని సుసేనుని కూడా రప్పించారు లక్ష్మణుడికి చికిత్స చేయడం కోసం. మన తర్వాత ఏం జరిగింది తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అర్చన క్షేత్ర దర్శనం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 6:31. ఇక కర్ణాటకలోని చాల్కాపూర్ గ్రామంలో కొలువైన త్రేతాయుగం నాటి హనుమంతుడి ఆలయం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇక ఇంద్రజిత్తు పన్నాగం కారణంగా మూర్చపోయిన లక్ష్మణుణ్ణి బతికించాలంటే సంజీవని పర్వతం మీద లభించే మూలికతోనే అని చెప్తారు వానర వైద్యుడు సుసేనుడు. దాంతో శ్రీరాముడి ఆదేశంతో హనుమంతుడు మనోవేగంతో సంజీవని పర్వతం మీదకు చేరుకుంటాడు. అయితే అక్కడున్న మూలికల్లో తనకు కావాల్సింది ఏదో తెలుసుకోలేకపోతాడు, ఎందుకంటే అన్నీ ఉన్న చెట్లలో అనమాట. దాంతో కాలం వృధా అవ్వకుండా మొత్తం పర్వతాన్నే పెకలించి గగన మార్గంలో లంకకు బయలుదేరతాడు. ఆ సమయంలోనే సంజీవనిలోంచి ఒక శకలం జారి చాల్కాపూర్ గ్రామంలో పడింది. ఆ దృశ్యాన్ని అక్కడ తపస్సు చేసుకుంటున్న హనుమంతుడి భక్తురాలైన చాలికాదేవి చూసి హనుమంతుడిని ప్రార్థించి కిందకు వచ్చి తనకి దర్శనం కల్పించమని కోరారు. దానికి హనుమంతుడు ఏం చెప్పారు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అర్చన క్షేత్ర దర్శనం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి సమయం 6:37. ఇక కర్ణాటకలోని బీదర్ జిల్లా చాల్కాపూర్ గ్రామంలో కొలువైన హనుమంతుని ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. ఇక తనకు దర్శనమిమ్మని కోరిన చాలికాదేవి కోరికను మన్నించి తప్పక దర్శనమిస్తానని చెప్పారు హనుమంతుడు. అయితే ప్రస్తుతం తాను రామకార్యం మీద వెళ్తున్నా కాబట్టి రామరావణ యుద్ధం తర్వాత తప్పక దర్శనమిస్తానని చెప్పారు ఆయన. రావణ సంహారం తర్వాత అన్నట్టుగానే కొండ మీద తపస్సు చేసుకున్న చాలికాదేవికి దర్శనమిచ్చి అనుగ్రహించాడు. అంతేకాదు ఆమె కోరిక మేరకు అక్కడే కొలువు తీరాడు హనుమ. ఊర్లో కూడా వెలిసి అక్కడ కూడా భక్తులను కాపాడుతున్నాడు ఆయన. ఇక చాలికాదేవి పేరు చాలికాదేవి వల్లే ఆ ఊరికి చాలికాదేవి చాలకాపూర్ అనే పేరు వచ్చిందని చెప్తున్నారు. ఇక ఇంకా విశేషాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి సమయం 6:44 అర్చన క్షేత్ర దర్శనం వింటున్నారు. ఇక చాల్కాపూర్ గ్రామంలో కొలువైన హనుమంతుడి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా కొండపైన ఉన్న చాలికాదేవిని దర్శించుకుంటారట, ఆ తర్వాతే హనుమంతుడిని దర్శించుకుంటారు. ఈ ఆలయం పెద్దదే అయినా కూడా గోపురం మాత్రం కనిపించదు ఇక్కడ. దీనికి ఒక కారణం ఉంది. పూర్వం హనుమంతుడు ఒక భక్తుడికి కల్లో కనిపించి తనకు ఆలయం కట్టించాలని, అయితే ఆ నిర్మాణం ఒక్క రాత్రిలోనే జరిగిపోవాలని షరతు పెట్టారట. దీంతో ఆ ఊరి జనమంతా శ్రమించి ఒక్క రాత్రిలో నిర్మాణం పూర్తి చేశారు. అయితే ఆ సమయంలో గోపురాన్ని మాత్రం కట్టలేకపోయారు, అందుకే ఇక్కడ గోపురం ఉండదు. ఇక చాల్కాపూర్ ఆంజనేయ స్వామి గుళ్ళో ఉత్తరముఖంగా దర్శనమిచ్చే ఆంజనేయ స్వామిని భక్తితో పూజిస్తే

కోరిన కోరికలు నెరవేరుతాయనే భక్తుల నమ్మకం. ఇక్కడ హనుమంతుడికి సింధూరం బదులుగా కుంకుమ గంధం అర్పిస్తారు. అయితే ఇక అంజనీపుత్రుడిని ఇక్కడ ఉదయం బాలుడుగా, మధ్యాహ్నం యువకుడుగా, సాయంత్రం వృద్ధుడిగా భావించి పూజ చేయడం ఒక విశేషం. భక్తులకైనా అలాగే కనిపిస్తారట.

కేంద్రం నుంచి. ఇక చాల్కాపురి ఆంజనేయ స్వామి మూలమూర్తికి ప్రాణశక్తి ఉందని భక్తులు నమ్ముతారు. నిజాముల కాలంలో రజాకారులు దండెత్తి వచ్చి ఈ ఆలయాన్ని ధ్వంసం చేయబోయారట. అప్పుడు స్వామి విగ్రహాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తే విగ్రహం చేతి నుంచి రక్తం బొటబొటా కారిందట. దాంతో వారు భయపడి పారిపోయారు. ఇంకోసారి ఆలయంపైకి కొంతమంది దాడి చేస్తే వానర సైన్యం రాళ్లతో తరిమి కొట్టిందని అంటారు. ఇక ఈ ఆలయంలో స్వామికి నిత్యం కుంకుమ పూజ, అలంకార పూజ, శ్రీగంధ పూజ నిర్వహిస్తారు. దీపావళికి, ధనుర్మాసంలో వచ్చే పౌర్ణమికి ఘనంగా జాతర జరుపుతారు ఇక్కడ. ఈ వేడుకల్లో ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు పాల్గొంటారని చెప్తారు అక్కడ స్థానికులు. ఇదే ఈనాటి అర్చన.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా

వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: సమయం 7 గంటల 5 నిమిషాల కావస్తుంది. తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్రాజ్ నిర్మల్. భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో, స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను

0: చెప్తుంది. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రమాదంలో మరణించిన వారిని కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో, స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. న్యూఢిల్లీలో ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైష్ణవ్ మాట్లాడుతూ, పౌర కేంద్రీకృత పాలన దిశగా భవిష్యత్తుకు ఈ పుష్కర కాలం ప్రతీక అని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో అనేక పరివర్తనలకు సాక్ష్యంగా నిలిచిందని చెబుతూ, పేదలు, అణగారిన వర్గాల సంక్షేమంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు.
1: If you look at the journey of last 12 years, the change in people's lives which has happened at the grassroots level, that is really visible. Look at the way toilets brought dignity to women. Look at the way financial inclusion happened. More than 54 crore accounts opened under the Jan Dhan Yojana. All those people today have access to investment opportunities, access to loans, access to saving instruments. That thing has entirely changed.
0: ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలో గణనీయమైన విజయాన్ని సాధించామని చెప్పారు. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి 6 రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, సాయుధ బలగాలు హాజరయ్యారు. 7 కీర్తిచక్ర, 15 వీరచక్ర, 29 శౌర్యచక్ర పురస్కారాలను రాష్ట్రపతి ఈ సందర్భంగా అందించారు. నక్సల్స్ నిర్మూలన కార్యక్రమాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఛత్తీస్గఢ్కు చెందిన ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్కు, ఇన్స్పెక్టర్ రామేశ్వర ప్రసాద్ దేశ్ముఖ్లకు శౌర్యచక్ర ప్రదానం చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో చొరబాటుదారులను ప్రతిఘటించిన మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్కు శౌర్యచక్ర ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ప్రమాదకర ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్ర గాయాలైనప్పటికీ కృషి చేసిన ల్యాన్స్ నాయక్ మినాచి సుందరంకు, గగన్యాన్ మిషన్ కార్యక్రమంలో పాల్గొన్న కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్కు కీర్తి చక్ర ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్, కానిస్టేబుల్ దీపక్ చింగాంకలకు మరణానంతరం వీరచక్ర ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పిఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పిఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రసాద్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం, రక్షణ అందించేందుకు పిఎంఎస్ఎంఏ కార్యక్రమాన్ని రూపొందించారు. 2016 జూన్ 9న గర్భిణీ స్త్రీలకు ఉచితంగా, నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. ఈ సందర్భానికి గుర్తుగా ఒక ప్రత్యేక 75 రూపాయల నాణ్యాన్ని, 5 రూపాయల పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు టౌన్షిప్లోనే నివాసం కొనసాగించవచ్చునని, వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశాఖపట్నం కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. బొకోరో ఉక్కు పరిశ్రమ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 3 బయట సభ్యులతో విచారణ బృందాన్ని ఏర్పరిచింది.

0: నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి చెందిన విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 6 గాయపడ్డారు. కాస్టింగ్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు స్లైడ్ గేట్ దగ్గర ఒక్కసారి పేలుడు సంభవించిందని, దీంతో పైకప్పు వైపు పెద్ద ఎత్తున అగ్నిగోళాలు వ్యాపించాయని కేంద్ర ఉక్కు మంత్రి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి నరేంద్ర మోదీ ప్రకటించారు. స్థానిక అధికారులు అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని కోరారు. ఆవిష్కరణలు, ప్రపంచ భాగస్వామ్యం, అంతర్జాతీయ మార్కెట్ విస్తరణ వల్ల భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమ రాబోయే 5 సంవత్సరాల్లో రెట్టింపు కానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఫార్మాస్యూటికల్ రంగ అంతర్జాతీయ కార్యక్రమంలో గోయల్ పాల్గొన్నారు. మన దేశం ఇటీవల 50 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో మన ఫార్మాస్యూటికల్ పరిశ్రమ మరింత విస్తృతి చెందుతుందని చెప్పారు. జనరిక్ మందుల విషయంలో సాంప్రదాయాలను కాదని, పరిశోధన, ఆవిష్కరణలు, అధిక విలువ కలిగిన ఉత్పత్తుల తయారీపై భారత్ దృష్టి సారిస్తుందని చెప్పారు. ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో మన దేశం గణనీయ వాటా కలిగి ఉందని, అమెరికా వెలుపల ఎఫ్డీఏ ఆమోదిత తయారీ కేంద్రాలు మన దేశంలో అధికంగా ఉన్నాయని గోయల్ చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ,
1: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG and natural gas remain stable, and we have adequate stocks of petrol, diesel and LPG which are available in the country. The domestic LPG production has been maximized. In fact, yesterday on the World LPG Day, our domestic refineries and fractionators, they produce 53 TMT per day. This is 60% more than the pre-crisis levels.
0: Rasayanalu Erula Mantritva Sahayak కార్యదర్శి అపర్ణా శర్మ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల అవసరాన్ని వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ 380 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నట్లు అంచనా వేసిందని ఆమె తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎల్పిఎంఎస్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా ఎల్పిఎంఎస్ ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. భౌగోళిక గుర్తింపుతో కూడిన అస్సాం తేజ్పూర్ లిచి అంతర్జాతీయ విపణికి చేరుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. తేజ్పూర్ లిచి మొట్టమొదటి ఎగుమతి ఓడ దుబాయ్కి చేరుకుందని, వ్యవసాయ ఆహార పదార్థాల ఎగుమతి అభివృద్ధి అథారిటీ సహకారంతో ఈ ఎగుమతులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. విశేషాలు మరొకసారి. భారత్ సరికొత్త ఆవిష్కరణలతో, అవకాశాలతో, స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఆరోగ్య జీవనం, అత్యవసర చికిత్స, ఎమర్జెన్సీ స్పెషలిస్ట్ డాక్టర్ రంజిత్ కుమార్ కొండూరు గారితో పరిచయం వింటారు. పరిచయం మొదటి భాగం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన అత్యవసర పరిస్థితుల్లో వైద్యం, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ డాక్టర్, ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ కొండూరు రంజిత్ కుమార్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
1: అందరికీ నమస్కారం అండి.
0: సాధారణంగా ఏదైనా నిత్య జీవితంలో ఏదైనా వ్యాధి బారిన పడ్డప్పుడు డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోవడము, మనకు దగ్గరలో ఉండే మన ఫ్యామిలీ డాక్టర్ని కలవడము, ఆయన సలహా మేరకు సంబంధిత స్పెషలైజేషన్ చేసిన డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటుంటాం. కానీ కొన్ని సందర్భాలు ఎలా వస్తాయంటే తప్పనిసరి అత్యవసరంగా చికిత్స చేయాల్సిన సందర్భాలు వస్తాయి. ఉదాహరణంగా మనం వింటుంటాము, గుండె నొప్పి వచ్చేసింది వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారని, పక్షవాతంలాగా సింప్టమ్స్ కనబడ్డాయని. సో ఇలాంటప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు క్యాజువాలిటీ వార్డ్ అని, ఎమర్జెన్సీ వార్డ్ అని, ఐసీయు వార్డ్ అని చూస్తుంటాం. ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ అత్యవసర చికిత్స కోసం వెళ్లాల్సిన ప్లేస్ ఏది?
1: సార్, మీరు చాలా కరెక్ట్గా చెప్పారండి. మనకి ఇంతకు ముందు ఉండే పద్ధతి ఏంటి అంటే, అప్పుడున్న ట్రైనింగ్, అప్పుడున్న ప్రకారంగా ఒక పేషెంట్ని చూశాక పలానా దగ్గు అనగానే, ఓకే దగ్గు కదా, పర్నాలజిస్ట్కి కాల్ చేద్దాము, సార్ వచ్చి చూశాక ట్రీట్మెంట్ చేద్దాము అనే పాత రోజులు అన్నమాట.
0: అంటే కంటిన్యూస్గా తగ్గకుండా దగ్గు అలాగే ఉంటే ఇప్పుడు పల్మనాలజిస్ట్ చూడాల్సిన అవసరం ఉంది అనేవాళ్ళు
1: అలా కాకుండా అక్యూట్ ఎక్సాసర్బేషన్ అంటే అప్పటికప్పుడు ఆస్తమా అటాక్ లాగా వచ్చి కూడా వచ్చే వాళ్ళు ఉంటేవారు అప్పట్లో. అప్పుడు ఓన్లీ ఆక్సిజన్ పెట్టేసి డాక్టర్ వచ్చాక ఏం నెబులైజేషన్ ఇవ్వాలి, ఏం చేయాలనేది వాళ్ళు చెప్తే గానీ చేసేవారు కాదు అప్పట్లో. ఇప్పుడు మనది ఏంటంటే చాలా అడ్వాన్స్డ్గా మనకి ఎమర్జెన్సీ మెడిసిన్ అంటే అత్యవసర చికిత్స అనే ఒక కోర్సు మనకి యూకే వాళ్ళు, యునైటెడ్ కింగ్డమ్ నుంచి రాయల్ కాలేజ్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ వాళ్ళు మనకి ఇండియాలో చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారండి. 3 ఇయర్ ప్రోగ్రామ్ అనేది ఒకటి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను అపోలో హాస్పిటల్లో చేశాను. సో ఇది మనకి సొసైటీ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది, ఆ సొసైటీ ద్వారా మనకి రికగ్నిషన్ ఉంటుందన్నమాట. సో ఈ కోర్సులో ఏంటంటే సార్, ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఈ కోర్స్ చేయొచ్చండి, ఎవరైనా చేయొచ్చు, ఇది పోస్ట్ ఎంబీబీఎస్. సో ఏంటంటే దీంట్లో మనము గోల్డెన్ అవర్ అని ఒకటి ఉంటుందండి. గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ ఏ పేషెంట్కైనా సరే, ఏ వ్యాధికైనా సరే, అది బ్యాడ్ అవ్వడానికి ఒక గంట టైం అంటూ ఉంటుందండి. ఆ గంట టైంలో కింద మనం కరెక్ట్ చికిత్స ఇస్తే దాన్ని ఆల్మోస్ట్ 80-90% మనం ట్రీట్ చేసే విధంగా, పేషెంట్ని సేవ్ చేసే విధంగా మనం బెటర్గా చేయొచ్చు పేషెంట్ని. సో మీరు అన్నట్టు ఇప్పుడు గుండెపోటు వచ్చింది అనుకోండి సపోజ్, దానికి అసలు ఎలా గుర్తించాలి? ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా సరే ఐడెంటిఫికేషన్ అండి. ఏ పేషెంట్ అయినా సరే ఆ పేషెంట్ బ్యాడ్గా ఉన్నాడా లేదా అనేదాన్ని ఐడెంటిఫై చేయాలి. దాన్నే వైటల్స్ అంటాం. అంటే బీపీ కానీ, పల్స్ కానీ, బ్రీతింగ్ కానీ, బ్రీతింగ్ రేటు ప్యాటర్న్ అంటాం. ప్యాటర్న్ అంటే బాగా ఫాస్ట్గా తీసుకుంటున్నాడా, స్లోగా తీసుకుంటున్నాడా, బాగా ఎఫర్ట్స్ పెడుతున్నాడా, కష్టపడుతున్నాడా అనేది బ్రీతింగ్. తర్వాత సాచురేషన్, ఆక్సిజన్ ఎంత ఉంది బాడీలో అనేది. తర్వాత టెంపరేచర్ ఎంత ఉంది. సో ఇవన్నీ కూడా, షుగర్ ఎంత ఉంది, ఈసీజీ ఏంటి, ఇవన్నీ కూడా వైటల్స్ కింద అంటాం. పెయిన్ ఎంత ఉంది, పెయిన్ అయితే స్కోర్ కింద చేసుకుంటాం, 0 నుంచి 10 వరకు స్కోర్ లాగా చేసుకొని ఎంత పెయిన్ ఉంది అనేదానికి మనం చూసుకొని దాన్ని బట్టి ఆ పేషెంట్కి అత్యవసర చికిత్స అవసరమా లేకపోతే నార్మల్గా వెయిట్ చేసి కన్సల్టెంట్ని కలవగలడా, స్పెషలైజేషన్ కలవగలడా అనేదాన్ని ఫస్ట్ దాన్ని చేయడాన్ని మనం ట్రయాజింగ్ అంటాం. ట్రయాజింగ్ అంటే ఎమర్జెన్సీయా కాదా, ఎమర్జెన్సీ అని కూడా రెడ్ అంతే కదా. రెడ్ అంటే వితిన్ 1 మినిట్స్లో డాక్టర్ గారు చూసేయాలి, నర్స్ చూసేయాలి, ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోవాలి, అన్ని చేసేసేయాలి. గ్రీన్ అన్నారనుకోండి, ఎస్ పేషెంట్ ఇంకా కొంచెం స్టేబుల్గానే ఉన్నారు, లైక్ ఫీవర్ వచ్చింది 100, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వస్తారు, అన్నీ ఎగ్జామిన్ చేస్తాం, అంతా చూస్తాం, బాగానే ఉంటారు. సో దట్ కమ్స్ అండర్ గ్రీన్ కేటగిరీ. అదే ఫీవర్ వస్తుంది 105, హార్ట్ అటాక్ ఉంటుంది, డ్రౌజీగా ఉంటాడు, దట్స్ ప్రయారిటీ 1 అంటే రెడ్. సో అలాగంటే ప్రతి పేషెంట్ని ఎలాగైనా రావచ్చు, వచ్చినప్పుడు తన్ని కేటగిరీ వైజ్గా మనం చూసుకొని ఏ కేటగిరీ వాళ్ళకి అంటే రెడ్ కేటగిరీ ప్రయారిటీ 1 అంటాం, వాళ్ళకి ముందుగా ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి అందుకునే ఆ ట్రీట్మెంట్లో చాలా బెటర్గా అవుతారనమాట. సో దట్ ఈస్ వేర్ యువర్ ఎమర్జెన్సీ మెడిసిన్ లైస్.
0: డాక్టర్ గారు, మామూలుగా మనం వింటూ ఉంటాం ప్రాథమిక చికిత్స అందరూ నేర్చుకోవాలని.
1: అవును సార్.
0: అటు స్కూళ్ళల్లో కూడా నేర్పిస్తుంటారు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా ఫస్ట్ ఎయిడ్

0: బాక్స్ ఉంటుంది. సడన్ గా షాక్ గురైనా, కింద పడ్డా, దెబ్బ తగిలినా, కట్టు కట్టాల్సిన ఏదైనా ఉంటే కూడా ఒక ప్రాథమిక చికిత్స ప్రతి పౌరుడు నేర్చుకోవాలని నేర్పిస్తుంటారు. అయితే ఈ అత్యవసర చికిత్స అనేది డాక్టర్లందరూ కూడా నేర్చుకుండడం చాలా ఉత్తమం అనిపిస్తుంది.
1: డాక్టర్లే కాదు సార్, ప్రతి ఒక్క పౌరుడు ఈ సిపిఆర్ అంటాం, సిపిఆర్ అంటే కార్డియోపల్మరీ రెసస్టేషన్. ఒక మనిషి చనిపోయే ముందు ఎలా నిర్ధారిస్తాము అంటే అతని గుండె కొట్టుకోకూడదు, బ్రీతింగ్ చేయకూడదు, రెండూ లేనప్పుడే తను చనిపోయాడని చెప్పేసి మనం నిర్ధారిస్తాం. సో ఇప్పుడు ఈ రెండూ కూడా దాన్ని చనిపోతున్నప్పుడు చనిపోకుండా ఆగిపోకుండా దాన్ని కాపాడే ప్రక్రియే కార్డియో పల్మనరీ రెసిస్టేషన్. అంటే కార్డియో అంటే హార్ట్ గుండె, పల్మనరీ అంటే బ్రీదింగ్ అంటే ఊపిరి. ఈ రెండింటిని రీసస్సిటేషన్ అంటే మళ్ళా రీజువనేట్ చేయడానికి, మళ్ళీ స్టార్ట్ చేయడానికి చేసే పద్ధతిని సిపిఆర్ అంటాం. సో ఇది ప్రతి పౌరుడు నేర్చుకుండాలి సార్. ఎందుకు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన గౌరవనీయులైన ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు అప్పట్లో అన్కాన్షియస్ అయి పడిపోతే ఎవరు సిపిఆర్ చేయడానికి లేరు సార్ అక్కడ. అంటే ఐఎమ్ టెల్లింగ్ యూ ఒక వన్ ఒరిజినల్ సిచ్యువేషన్ ఏంటంటే, అదే ఒక సిపిఆర్ చేసే ఒక అతను అక్కడ ఉండుంటే మేబీ అతను ఇంకా మన మధ్యలో ఉండేవారేమో తెలియదు. దాని ఇంపార్టెన్స్ చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ మన సిస్టంలో తప్పులు వెతకడానికి కాదండి.
0: అంటే ముఖ్యంగా మీరన్న ఉద్దేశం ఏంటంటే సిపిఆర్ లాంటివి ఎమర్జెన్సీ సిమ్టమ్స్ అనేది కూడా డాక్టర్ గారే నిర్ణయించే ముందు ప్రతి ఒక్కరిలో అవగాహన ఉండాలి, అది ఎమర్జెన్సీ కాదా అని తెలుసుకున్నట్లయితే వెంటనే రియాక్ట్ అయిపోయి మెడికల్ హెల్ప్కి వెళ్ళి వాళ్ళకి ఇంకింత ప్రమాదం జరగకుండా వాళ్ళ ఆరోగ్యం క్షీణించకుండా కాపాడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు సిపిఆర్ అన్నారు కదండి, సిపిఆర్ అవసరం పడింది అంటే ఒక విధంగా సామాన్యుడి భాషలో చెప్పాలంటే ఇంజన్ ఆగిపోతుంది, దాన్ని ఆగకుండా కంటిన్యూ రన్నింగ్లో పెట్టాలి. అలాంటి పరిస్థితి మనం చూస్తుంటాం టీవీలో, మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇచ్చడము, తర్వాత చెస్ట్ మీద నొక్కడం ఇలాంటివి చేస్తుంటారు. ఇది ఆన్ టైం ఇన్ టైం చేయగలిగిన వాళ్ళు, సమయానికి సరిగ్గా చేయగలిగిన వాడు డాక్టరే అవసరం లేదు. ఆన్ టైం చేయగలిగినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఆ తర్వాత డాక్టర్ హెల్ప్కి వెళ్తాము, ఆ కండిషన్ రావడానికి గల అండర్లయింగ్ కాజెస్ అన్ని.
1: అంటే ఆ సిపిఆర్ అనేది ఒక చాలా చిన్న ప్రక్రియ, కానీ అది ఖచ్చితంగా ప్రాణాలను కాపాడుతుంది.
0: డాక్టర్ గారు మీరు అన్నట్టుగా సిపిఆర్ నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఎవరి దగ్గర నేర్చుకుంటే కరెక్ట్ అంటారు?
1: సో సిపిఆర్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఎవరైనా నేర్పించవచ్చండి, దానికోసం సర్టిఫైడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనున్న ఆర్గనైజేషన్ వచ్చేసి సొసైటీ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా అని ఉంటుంది. మా ఆర్గనైజేషన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అంటే అందరూ ఎమర్జెన్సీ డాక్టర్స్ అందరూ మేము మా స్పెషలైజేషన్ వాళ్ళందరూ కలిసి కూడా మేము కొన్ని కోర్సెస్ కండక్ట్ చేస్తుంటాము, దాన్ని ఫస్ట్ ఎయిడ్ అండ్ సిపిఆర్ కోర్సెస్ అంటాము. సో ప్రతి వాళ్ళకి కూడా నేర్పి, ఇప్పటికీ దాదాపుగా నేను నా స్వతహాగా కనీసం ఒక 40 నుంచి 50 స్కూళ్ళల్లో పిల్లలకి నేర్పడం కానీ, నేను వైజాగ్లో ఉన్నప్పుడు కనీసం ఒక 1000 నుంచి 1500 ఆటో డ్రైవర్లకు కానీ, తర్వాత అడవిలో అన్నలకి అగెన్స్ట్గా మనం స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళకి కూడా ట్రైనింగ్ చేయడం జరిగిందనమాట. నా స్వతహాగా అంటే నేను అంటే నాలాగా ప్రతి ఒక్క ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో చేసే ప్రతి డాక్టర్ కూడా కొన్ని 100 మందికి 1000 మందికి ఇలా ట్రైనింగ్ ఇస్తూ పోతున్నారు. చాలామంది పోలీస్ పర్సనల్కి కూడా నేను స్వతహాగా సిపిఆర్ నేర్పడం జరిగింది. ఇది ఎంతో టైం పట్టదు సార్. నిజంగా మీకు నేర్చుకోవాలంటే ఎనీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్ళేసి డాక్టర్కి వెళ్ళి సార్ నాకు ఒక్కసారి సిపిఆర్ నేర్పించండి అంటే వాళ్ళు ఖచ్చితంగా కళ్ళు మూసుకొని నేర్పిస్తారు సార్. 5 నిమిషాలు పట్టదండి నేర్చుకోవడానికి.
0: 5 నిమిషాలే ఒక నిండు ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంది. డాక్టర్ గారు ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ మనము రీచ్ అయ్యేలోపు ఇంట్లో ఉండే పేషెంట్కి సడన్గా ఒక వ్యక్తి ఆరోగ్యం క్షీణించి కొన్ని సింప్టమ్స్ కనబడుతున్నాయి, తను విజ్ఞతతో తను డిసిషన్ తీసుకొని చెప్పే పరిస్థితిలో ఉండడు, ఎందుకంటే ఆల్రెడీ దేర్ ఈజ్ సమ్ డిస్టర్బెన్స్ గోయింగ్ ఆన్ ఇన్ హిస్ బాడీ. అలాంటప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు, నేబర్సు, ఆఫీస్ కొలీగ్స్ కానీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాళ్ళని గమనించినప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఆ వ్యక్తి తనకు తానుగా నాకు ఇబ్బంది వస్తుందని చెప్పలేని పరిస్థితి వచ్చేస్తుంది అప్పటికే.
1: అయితే మీరు చెప్పిన దాన్ని కొంచెం చిన్నగా మారుస్తాను. దాన్ని మీరు ఎలా జాగ్రత్తలు అని అంటున్నారు, కానీ ఆ జాగ్రత్తల కంటే ముందు కూడా ఒకటి ఐడెంటిఫికేషన్ అంటే గుర్తుపట్టడం ఎలా. సో మామూలు వ్యాధికి ఎమర్జెన్సీ అవసరం ఉన్న వ్యాధికి గుర్తుపట్టడం
0: ఎలా వ్యత్యాసం
1: గమనించాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సపోజ్ ఇప్పుడు మనం స్ట్రోక్ తీసుకుందాం, బ్రెయిన్ స్ట్రోక్ అసలు ఇట్స్ ఎ వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు చాలా అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయండి,
0: అడ్వాన్స్డ్,
1: చాలా అడ్వాన్స్డ్ అండి. సో ఎలా అంటే, కాకపోతే ఇది మనకి విల్ బి రన్నింగ్ ఇన్స్ టైం, అంటే టైం ఎంత ఇంపార్టెంటో కూడా చెప్తాను మీకు ఇప్పుడు. సో మనకి బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి ఫస్ట్ చెప్తే ఎలా ఐడెంటిఫికేషన్ వస్తుంది, ఎలా మీరు దాన్ని రివర్ట్ చేయాలి, ఎలా

0: ఎవరిని అప్రోచ్ చేయాలనేది మీకు ఈజీగా అర్థమవుతుంది.
1: ఆ టైంకి ఏ డాక్టర్ దగ్గరికి
0: వెళ్ళాలి
1: అనేది కూడా చాలా ఇంపార్టెంట్.
0: సో అందుకే నేనేం చేస్తానంటే, ఎవరికి ఎప్పుడు ఎప్పుడు చెప్పదలుచుకున్నా సరే అసలు అది ఏంటి ఎందుకు వచ్చిందో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనకి రక్తనాణాలు ఉంటాయి సార్, పైపుల్లాగా ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, రోడ్డు మధ్యలో ఒకడు పక్కన కార్ పెట్టారనుకోండి, వెహికల్ పెట్టాడు, సో ఏమవుతుంది, ఆటోమేటిక్గా ట్రాఫిక్ స్లో అయిపోతుంది. సో ట్రాఫిక్ స్లో అయిపోగానే ట్రాఫిక్ జామ్ అవుతుంది, కొంచెం స్లో ఇమీడియట్ కాకపోయినా కొంచెం సేపటికి అవుతుంది. అలాగే మన రక్తనాణాల్లో ఎప్పుడైతే కొవ్వు అనేది సైడ్కి ఇట్లా అక్యుములేట్ అవుతుందో, పేరుకొని ఉంటుందో, ఆ పేరుకొనున్న దగ్గర బ్లడ్ అనేది కొంచెం స్లో అయిపోవడం స్టార్ట్ అవుతుంది సార్. ఆ స్లో అయిపోయిన బ్లడ్ దగ్గర ఎప్పుడైతే స్లో అయితాయో ఒకదానికొక తగులుతున్నట్టే రక్త కణాలు కానీ తెల్ల కణాలు కానీ ప్లేట్లెట్స్ కానీ ఎప్పుడైతే స్లో అయిపోతే అక్కడ గడ్డగట్టే ప్రమాదం ఉందన్నమాట. సో ఎప్పుడైతే అక్కడ గడ్డగట్టేస్తుందో, ఆ రక్తం అనేది గడ్డగడ్డం పెద్దగా ఉందనుకోండి, ఆ బ్లడ్ సర్క్యులేషన్ అంటే రక్తస్రావాన్ని మొత్తం ఆపేస్తుంది, అది
1: బ్లాక్ అయిపోతుంది,
0: బ్లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, దాని ముందల ఉండే ఈ మెదడుకు కూడా రక్తం అందదు, దాన్నే ఇష్కీమిక్ స్ట్రోక్ అంటాం. ఇష్కీమిక్ అంటే రక్తం అందని ఒక స్ట్రోక్. ఇలాంటప్పుడు ఏంటి అంటే ఆ రక్తం అందకపోతే ఏమవుతుంది, మెదడు చనిపోతుంది, చచ్చిపోతుంది అక్కడ ఆ రక్తం రానంత. ఎంతసేపు టైం ఉంటుంది మనకి అంటే మినిమం ఒక 3 నుంచి 4.5 గంటల వ్యవధిలో ఆ బ్లాక్ని ఓపెన్ చేయగలిగితే మనము మళ్ళా రక్తం మళ్ళా వచ్చేసేసి మళ్ళీ బ్రెయిన్ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది.
1: అంటే ఒక విధంగా ఆ చెత్తని క్లీన్ చేసినట్టుగా,
0: క్లీన్ చేసినట్టుగా, కరెక్ట్.
1: మీరన్న ఆ కార్ పక్కకి తీసేస్తే మళ్ళీ దాని దారి క్రియేట్,
0: దాని దారి క్రియేట్ చేయడం అన్నమాట.
1: ఇప్పుడు డాక్టర్ గారు మామూలుగా బ్రెయిన్ స్ట్రోక్ లో వచ్చినప్పుడు ఒక మాట వింటుంటాము, థ్రాంబోలైసిస్ అంటుంటారు, అది ఎలా చేస్తారు? ఒకవేళ అలా థ్రాంబోలైజ్ చేసి ఆ గడ్డను గాని ఆ క్లాట్ ను గాని కరిగించాల్సిన పరిస్థితి వస్తే ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అంశాలు ఏమిటి?
0: ఇప్పుడు మనకి ఆ క్లాట్ మనం అయితే అనుకున్నామో దాన్ని ట్రీట్ చేయడానికి 2 పద్ధతులు ఉంటాయి సార్. ఒకటేమో మీరు చెప్పినట్టుగా థ్రాంబోలైసిస్ అని అంటాం, అంటే ఆ గడ్డని కరిగించే ఒక మెడిసిన్ ఉంటుంది, ఆ మెడిసిన్ ఇస్తే ఆ గడ్డ కరిగేసేసి మళ్ళా క్లాట్ డిజాల్వ్ అయిపోయి మళ్ళీ ఫ్లో ఇంప్రూవ్ అయిపోయి మళ్ళీ ఇంప్రూవ్ రెగ్యులర్ అయ్యి మంచిగా అయ్యే అవకాశాలు ఉంటాయి. రెండో పద్ధతి, ఎప్పుడైతే మనం టైం దాటిపోతుంది 3 నుంచి 4.5 గంటల వ్యవధిలో కూడా కొంతమంది సెలెక్ట్ చేస్తాం అనమాట, అంటే బీపీ ఎక్కువ ఉండకుండా ఉండాలి, వాళ్ళు ఆల్రెడీ బ్లడ్ థిన్నర్స్ మీద ఉండకుండా ఉండాలి, మళ్ళీ వాళ్ళకి ఆల్రెడీ ఫిట్స్ లేకుండా ఉండాలి, ఇంతకుముందు స్ట్రోక్ లేకుండా ఉండాలి, ఇంకా వేరే ఆర్గన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి, ఇలాంటి కొంతమందికి 4.5 గంటల వ్యవధి వరకు కూడా చేస్తాం ఇది. అది దాటిన వాళ్ళు ఉంటారు రూరల్ ప్లేస్లో, కొంచెం పల్లెటూరులో ఉంటారు, రావడానికి టైం పట్టుద్ది. ఇలాంటి వాళ్ళ కోసం లేటెస్ట్గా థ్రాంబెక్టమీ అని చేస్తారు, అంటే క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళి ఆ క్లాట్ని తీసేసి అవసరమైతే స్టెంట్ కూడా పెట్టగలిగేంత అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు ఉంది. కొంతమందికి అప్ టు 12 అవర్స్ to 24 అవర్స్ వరకు కూడా చేయగలిగే అవకాశం. ఇలాంటి వాళ్ళకు ఒక MRI చేసి డిఫ్యూజన్ పర్ఫ్యూషన్ రేషియో అంటారు, అది బ్లడ్ సర్క్యులేషన్ ఒకళ్ళు ఇంప్రూవ్ అయితే బ్రెయిన్ ఇంప్రూవ్ అయిద్దా లేదా అనే విషయాన్ని అక్కడ గమనించి దాని ప్రకారంగా ఈ పర్సన్ కరెక్ట్ ఎలిజిబుల్ అవుతాడా కాదా చూసి దాన్ని బట్టి చేస్తారు. సో 2 మెథడ్స్ అండి, ఒకటేమో మెడిసిన్, నరానికి ఇచ్చే మెడిసిన్ గడ్డకరికి ఇచ్చేది, రెండోదేమో థ్రాంబెక్టమీ, మెకానికల్ థ్రాంబెక్టమీ.
1: ఖచ్చితంగా ఆలస్యం అమృతం విషం, చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం.
0: నమస్కారం అండి.

మీరింత వరకు ఆరోగ్య జీవనం శీర్షికన అత్యవసర చికిత్స ఈ అంశం గురించి ఎమర్జెన్సీ స్పెషలిస్ట్ డాక్టర్ రంజిత్ కుమార్ కొండూరు గారితో పరిచయం మొదటి భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

జనరంజనలో మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక ఈనాటి మొదటి పాట కొండవీటి దొంగ సినిమా నుంచి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు పుట్టపాక నుంచి తిరుమలయ్య ఆండాళ్ళు ఆదిత్య శృతి ఇంకా బాలరాజు గంగాభవాని నాగరాజు లక్ష్మీప్రియ శివసాయి రామరాజు ద్రోణేశ్వరి రవిశంకర్ రజిత వీరి కుటుంబ సభ్యులు ఇంకా మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు ఎద్దుమలారు నుంచి బాలకృష్ణ శారద శ్రీనిధి అఖిల్ కార్తికేయ వీరందరి కోసం కొండవీటి దొంగ సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన ఈ పాట.

0: విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: జనరంజని వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 7:36. ఇక కొండవీటి సింహం సినిమా నుంచి మా కోసం మంచి పాట వినిపించండి అంటున్నారు హైదరాబాద్ ఎర్రగడ్డ నుంచి ఉజ్వల శ్రీనివాస్, ప్రణవ్, వెంకట స్వరూప్ వీరి స్నేహితులు. ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా కూడా ఇదే పాట కోసం కోరుతున్నారు. రాయగిరి నుంచి దాసరి రవి, హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, భానుప్రకాష్, వినయ్ కుమార్, వనపర్తి నుంచి రామయ్య, మను, సుధారామయ్య, యామిని, భవ్యశ్రీ వీరందరూ కూడా మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు. వీరందరి కోసం కొండవీటి సింహం సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆకాశవాణి స్టూడియోస్లో 7:41 జనరంజని వింటున్నారు. ఇక జనరంజనిలో మా కోసం మూడు ముళ్ళ సినిమా నుంచి పాట వినిపించండి అంటున్నారు. వనస్థలపురం నుంచి డోర్నాల రేణుక, బాలరాజు, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప కోరుతున్నారు. మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ జోగులాంబ గద్దవాల జిల్లా నుంచి ఆనందరావు, ప్రదీప్ కుమార్, జ్ఞానేశ్వర్, రూప, రీతు, సుజిత, ఇంకా మా కోసం ఒక మంచి పాట అంటూ సికింద్రాబాద్ నుంచి మానస, అశోక్, తార వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రామలింగేశ్వర కాలనీ నుంచి మానస, మాధురి, మహాలక్ష్మి కోరుతున్నారు. గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్. ఏదైనా ఒక మంచి పాట మా కోసం వినిపించండి అంటూ పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ కోరుతున్నారు. వీరందరి కోసం మూడు ముళ్ళ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పే సుశీల పాడిన వేటూరి సాహిత్యం, రాజన్ నాగేంద్ర సంగీతం.

0: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.
1: జనరంజని వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 7:47 నిమిషాలు. పెద్దరికం సినిమా నుంచి మాకోసం మంచి పాట వినిపించండి అంటున్నారు. మేం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. ఇంకా చౌటప్పల నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజు, రుద్ర, గణేష్ కోరుతున్నారు. మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి నాగేటి పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు వీరి కుటుంబ సభ్యులు. కొత్తగూడెం జిల్లా ఇల్లంద నుంచి రాజేష్ ఖన్నా, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి కోరుతున్నారు. నల్గొండ జిల్లా చందపేట మండలం చిత్రియాల నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన ఈ పాట పెద్దరికం సినిమా నుంచి.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: చదువుకున్న అమ్మాయిలు సినిమా నుంచి మా కోసం పాట వినిపించండి అంటున్నారు ముసారాంబాగ్ నుంచి ఆర్ఎస్ఆర్ మూర్తి గారు. ఇంకా నాగరాజు, లత, నిహాల్, శ్వేత, నిగమ, శ్రీ సంతోష్, సత్య వీరందరూ మెదక్ జిల్లా నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గజదొంగ సినిమా నుంచి మా కోసం పాట వినిపించండి అంటున్నారు శివకోటి శేఖర్, వరలక్ష్మి, సుధీర్, వైష్ణవి, మహాలక్ష్మి, ఐశ్వర్య, పుట్టపాక నుంచి భవానీ వెంకట్.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శుభోదయం. ఉదయం లేచిన వెంటనే ఒక మంచి పాట వింటే రోజంతా చాలా ఉత్సాహంగా గడుస్తుంది. మన మనసుకు దగ్గరయ్యే స్వరాలు, తీయని మాటలు, ఇదే కదా మన జనరంజని. జనరంజని కార్యక్రమానికి అందరికీ స్వాగతం. హలో.
1: శుభోదయం. శ్రీకాకుళం జిల్లా వజ్రకొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరం మాట్లాడుతున్నామా.
0: నమస్కారం, చెప్పండి.
1: అద్దాల మేడ చిత్రం

0: ఎస్వి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన నా జీవిత గమనంలో ఒక నాయిక పుట్టింది అనే పాటను వినిపించాను కోరుతున్నాను సార్.
1: తప్పకుండా వినిపిస్తామండి.

0: విశ్వనాథ సంగీత సారథ్యంలో డాక్టర్ సినారే గీతం. కదిలే మేఘమా కవిత రాగమా కాళిదాస కమనీయ భావన గాంధర్వరసయోగమా గాంధర్వరసయోగమా.
1: ఓకే సార్, తప్పకుండా వినిపిస్తాం.

0: మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం. బాగున్నారా?
0: నమస్కారం అండి, బాగున్నాను అండి.
1: చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
0: సూర్యాపేట జిల్లా కందగట్ల గ్రామం, శివగాని సోమయ్య అండి.
1: సోమయ్య గారు చెప్పండి, ఏ పాట అడుగుతున్నారు?
0: శ్రీనివాస కళ్యాణంలో తుమ్మెదావో తుమ్మెదావో.
1: ఓకే సార్, తప్పకుండా వినిపిస్తాం.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం సార్.
1: నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: ఈశ్వర మండలం గోధుమకొండ గ్రామం బండి కృష్ణగౌడ్ సార్. బాగున్నారా సార్?
1: కృష్ణగౌడ్ గారు బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నాం సార్. మాకు ఒక పాట కావాలి సార్.
1: చెప్పండి, ఏ పాట కావాలి?
0: వాగ్దానం సినిమాలో ఘంటసాల సుశీల పాట వెలుగు చూపవయ్యా.

0: సార్ నమస్తే,
1: సార్.
0: గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్
1: గుడ్ మార్నింగ్
0: చెప్పండి,
1: సార్.
0: ఎక్కడి నుంచి?
1: నిజామాబాద్ నుంచి రాజు అండి. నాకు
0: రాజు గారు చెప్పండి.
1: ఖైదీ కాళిదాస్ సినిమాలో నుంచి, ఎవరి చక్కని వాడు ఇంతకు చిక్కని వాడు ఎప్పటికి దారికొస్తాడు.
0: చాలా మంచి పాట అడిగారు, తప్పకుండా వేస్తాను సార్.

హుషారైన పాటలు మన రేడియో శ్రోతల తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో హాయిగా గడిపాం కదా. సంగీతం ఎప్పుడు మనతోనే ఉంటుంది. మన జనరంజని కార్యక్రమంలో మళ్ళా రేపు కలుసుకుందాం. నమస్తే.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు. ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2

జనరంజనిలో మా కోసం కొత్త కాపురం సినిమా నుంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. రఘునాథపురం గ్రామం నుంచి ప్రణీత్ వెంకన్న, హేమంత్ కుమార్, రిషి తేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాంశి, ఇంకా కనకారావు పార్వతి కృష్ణ జిల్లా పెడల నుంచి, ఎద్దుమలార నుంచి దేవునూరు వీరయ్య యాదమ్మ, జిప్లాక్పల్లి నుంచి చిక్క చక్రపాణి చందన, బండి కృష్ణగౌడ్ గోధుమకుంట గ్రామం నుంచి వీరందరి కోసం ఈ పాట.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: జనరంజనలో మా కోసం ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు గోపికిషన్ ఉమావతి ఆదిభట్ల నుంచి, క్యాదర్ వీరేష్ రాజోలు మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి, రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, కరీంనగర్ జిల్లా అమ్మరకుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ్ సాయి కిరణ్, వీరందరి కోసం నాయకుడు సినిమా నుంచి ఈ పాట.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
2: ఆకాశవాణి సమయం 8:54. ఇక జనరంజనులో మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు జిల్లాలగూడ నుంచి హరినాథ్ గారు. ఇంకా మా కోసం కూడా ఒక మంచి పాట అంటే ఉంబెడ్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేదాయేష. డోర్నాల సుదర్శన్ అంకుశాపురం నుంచి, నల్గొండ నుంచి వింజమూరి శివాజీ, మాధవి, ఆదిత్య, శృతి, వీరందరి కోసం ఈ పాట. దళపతి సినిమా నుంచి SP బాలసుబ్రహ్మణ్యం, KJS దాస్ పాడిన పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది అక్కరాజు నిర్మల్. వాతావరణంలో వేగంగా వస్తున్న మార్పులు కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అన్నదాతలు వానాకాలం సీజన్లో సాగుకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా పంటల మార్పిడి ద్వారా నేల సారం పెంచే దీర్ఘకాలంలో అధిక దిగుబడులు అందించే పంటలపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే ఎప్సెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ జులై 14 నాటికి, 2వ విడత జులై 19 నాటికి, చివరి విడత కౌన్సిలింగ్ జులై 29 నాటికి ముగియనుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి ప్రారంభానికన్నా ముందే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి పర్యావరణ మిత్ర భవనంగా గుర్తింపు లభించింది. అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం విభిన్నమైన క్లస్టర్ల నిర్మాణానికి వేదికగా మారనున్న ఎఫ్సిడిఏ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించనున్నారు. అక్రమ మైనింగ్పై సిబిసిఐడి విచారణ ప్రారంభమైందని మైనింగ్ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగానే విచారణ నిర్వహిస్తామని వెల్లడించారు. రహదారి భద్రత ప్రమాదాల నియంత్రణే ముఖ్యమని, నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు చేపట్టాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హౌసింగ్ బోర్డుకు చెందిన కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అన్యాక్రాంతం చేయడంతో 3 అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రాము నాయక్, సూపరింటెండెంట్ బోనా నాయక్లను సస్పెండ్ చేసింది.

మరో సూపరింటెండెంట్ వివేకానందను 10 ఏళ్ల సర్వీస్ ఉండగానే డిస్మిస్ చేసింది. ఇద్దరు యువతీ యువకుల మధ్య నెలకొన్న సంబంధం అంతిమంగా వివాహానికి దారితీయకపోతే అందులో ఒకరు మోసం చేసినట్లుగా భావించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYD ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు. మరి ఈరోజు 1995 మధ్య విడుదలైన పాటలు విందాం. మరి ముందుగా ఏప్రిల్ 1 విడుదల సినిమా నుంచి మా కోసం పాట వినిపించండి అంటున్నారు శ్రీరామ్దాసు, అంజాచారి, ఉపేంద్రాచారి. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి, కల్వకుర్తి నుంచి నేదునూరు కళ్యాణాచారి, జగిత్యాల జిల్లా బండలింగాపూర్ నుంచి నరేందర్, శ్యామల రవి, సుప్రజ చిన్నమ్మ, భారతి, ప్రభాకర్ కిషన్, వెంకటేష్ నందిపేట నుంచి, కన్నిగారు సత్యనారాయణ, ఇందిరావేణి, అనిరుద్ధ మేధాం, శ్రేయాంశ్ హస్తినాపురం నుంచి వీరందరి కోసం ఈ పాట.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 10:09. ఇక మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవిరాజు, కళ్యాణి. ఇంకా మా కోసం ఒక మంచి పాట అంటూ వరంగల్ కాశీబుగ్గ నుంచి నల్లా సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ కోరుతున్నారు. గోపికానగర్ నుంచి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్. మహబూబ్ నగర్ నుంచి నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీనారాయణ కూడా కోరుతున్నారు. కరీంనగర్ నుంచి అనిత, శ్రీను, కుశాల్, ఫ్రూటీ వీరందరూ అడుగుతున్నారు. అసెంబ్లీ రౌడీ సినిమా నుంచి కేజేఎస్ దాస్ చిత్రపడిన ఈ పాట.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490-463-863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490-463-863.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. సమయం 10:16. స్వర్ణలత శ్రీనివాస్, పార్సీగుట్ట, సికింద్రాబాద్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశృత, మహాద్యుతి, ఇంకా మా కోసం మంచి పాట వినిపించండి అంటూ నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చాంద్, ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబీన్ భాయ్ వీరి కుటుంబ సభ్యులు, ఇంకా మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. వరంగల్ కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్ కోరుతున్నారు. వీరందరి కోసం గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమయం 10:22. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మరి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు నార్కెట్పల్లి మండలం నెమ్మని గ్రామం నుంచి పున్న వెంకటేశం, అజయ్ కుమార్, హేమలత, విజయ్ కుమార్, ఉదయ్ కుమార్. ఏదో ఒక పాటకి మా పేర్లు చదవండి అంటున్నారు మోటే కృష్ణ, సంతోష, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ.

మీకు నచ్చిన ఏదో ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు. ఏదినూరు లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్ష, మాకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ వినిపించండి అంటున్నారు. మను, యామిని, భవ్య, సుధారామయ్య, చైత్రిక, కార్తీక్, వీరందరి కోసం అశ్వమేధం సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన ఈ పాట.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం మంచి పాట వినిపించండి అంటున్నారు. నాగారం నుంచి లావణ్య, దుర్గయ్య, లక్ష్మణ్, జగన్, పద్మ, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, లక్ష్మీ, దుర్గయ్య, సైర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్, గజ్వేల్ నుంచి కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా అంకుచాపురం నుంచి డోనాల్ సుదర్శన్, అవేష్, విధుబాబు, రాగ్, విభాస్, విభూషణం కూడా కోరుతున్నారు. ఇంకా మాకోసం కూడా ఒక మంచి పాట అంటూ ఆర్మూర్ నుంచి రాధా కుమారస్వామి, రియాన్షు, సాహర్ష కోరుతున్నారు. ఖైరతాబాద్ నుంచి నరసింహరావు, సంహిత, దీక్షిత, మంచి పాట మాకోసం వినిపించండి అంటున్నారు. ఇంకా రమణ, విజయ, సాయిహరి బోయిన్పల్లి నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం ప్రియతమ సినిమా నుంచి ఈ పాట.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్. ఆకాశవాణి సమయం 10:35. ఇంకా మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగు మహేందర్ నాగలక్ష్మి, కన్వీత్ హర్షవర్ధన్, అశోక్ సమత, వైష్ణవి, సాయి చరణ్, చాణిక్య కోరుతున్నారు. ఇంకా మా కోసం ఒక మంచి పాట అంటూ రవళి, నివాన్, నిక్షిత్, రమ, రమేష్ జమ్మికుండ నుంచి కోరుతున్నారు. బోడప్పల నుంచి కృష్ణ గీత. మాకోసం ఒక మంచి పాట అంటూ ఆదర్శ నగర్ నుంచి కీర్తి, రాజ్కుమార్, సరోజ, సంతోష్ కుమార్, లక్ష్మి, ప్రియ, ప్రతీక్ష, వీరి మిత్ర బృందం కోరుతున్నారు. వీరందరి కోసం హృదయం సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఎవర్గ్రీన్ హిట్స్ లో మాకోసం అంతం సినిమా నుంచి మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. అంబాల శ్రీరాములపల్లె నుంచి ఉపేందర్, దేవేంద్ర, రవీంద్ర, స్వరూప, సమ్మయ్య, శ్రీరాములు, సాంబయ్య వీరి కుటుంబ సభ్యులు మాకోసం కూడా ఒక మంచి పాట అంటున్నారు. గచ్చిబౌలి నుంచి రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రమ్, లావణ్య, దుర్గయ్య, రాజేశ్వర్. నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమ, హేమలత, విశ్వనాథ్ చోటప్పల్ నుంచి మాకోసం ఒక మంచి పాట అంటూ బుధాన్ పూజప్పల్ నుంచి ఎలగందుల మార్కండేయ, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను కోరుతున్నారు. భోజేందర్ ఉమ్మడి నుంచి, నిజామాబాద్ నుంచి అఖిల, అపర్ణ, అరుణ, రాజేందర్, రాజేశ్వర్ కోరుతున్నారు. వీరందరి కోసం అంతం సినిమా నుంచి మనో, కవిత సుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: జోకర్ సినిమా నుంచి మా కోసం మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి. ఇంకా మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ ఉమ్మడి నుంచి దివాకర్ విమల యేష్ణ కోరుతున్నారు. ఇంకా వరంగల్ నుంచి మళ్ళీ మళ్ళీ కోరుతున్నారండి మీరు దాసి రామచంద్రం గారు. మరి జోకర్ సినిమా నుంచి ఈ పాట.

మా కోసం ఒక మంచి పాట వినిపించినట్టు నిజామాబాద్ జిల్లా నుంచి తులసీదాస్, సునీత, మేఘన, యశ్వంత్ నవీపేట మండలం నుంచి కోరుతున్నారు. ఇంకా మా కోసం ఏదైనా ఒక మంచి పాట అంటూ శివపార్వతి, మురళీకృష్ణ, హైదరాబాద్ ఉప్పల్ నుంచి. ఇంకా మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు శోభారాణి, అరుణ్ కుమార్, శ్రీజ, చంద్రమోహన్, శివాంష్ కుమార్, నిఖిల్ కుమార్ వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

Manu Cemerenceli. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది అక్కరాజు నిర్మల్. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి జరిగే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓలు పర్యవేక్షులకు తగిన భద్రతా సహకారం అందించాలని సంబంధిత అధికారులను రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పోలీస్ పెట్రోలింగ్కు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. తెలంగాణ టెట్ 2026 తొలి విడత పరీక్షలు ఈ నెల 16 నుంచి 22 తేదీల మధ్యలో 5 రోజుల పాటు జరగనున్నాయి. పేపర్ 1, పేపర్ 2లకు కలిపి మొత్తం 137,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. హాల్ టికెట్లను ఈరోజు నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు కన్వీనర్ జి రమేష్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో మహిళా శక్తి సభను నిర్వహిస్తున్నట్లు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత 2 ఏళ్లుగా ఉపాధి అవకాశాల విస్తరణ, వడ్డీలేని రుణాలు, శ్రీనిధి, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ తదితర పథకాల ద్వారా మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. వానాకాలం సీజన్ కోసం రాష్ట్రానికి 3.89 లక్షల టన్నుల యూరియా చేరిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యూరియా లభ్యతపై నిన్న సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. కృష్ణా భీమా నదులపై కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్న బ్యారేజీలు, వంతెనలకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజనీర్లను ఆదేశించారు. నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో విధించిన లక్ష్యాల అమలుపై దిశానిర్దేశం చేశారని చెప్పారు. రాష్ట్ర నూతన పర్యాటక విధానంలో భాగంగా తొలిదశలో తెలంగాణలో ఎంపిక చేసిన 8 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ఆకర్షణీయంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా ఆయా ప్రాంతాలను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. 2 ఏళ్లలో హైదరాబాద్లో 100,000 కోట్లకు పైగా విలువైన భూములను రక్షించినట్లు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పేర్కొన్నారు. తాజాగా రాజేంద్ర నగర్ పరిధిలోని ఉప్పాలగూడలో 30,000 కోట్ల రూపాయల విలువైన 198 ఎకరాల ప్రభుత్వ భూమికి కంచె నిర్మించడంతో హైడ్రా రక్షించిన భూముల విలువ 100,000 కోట్ల విలువకు పైగా చేరిందని వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినీతం. ఈరోజు ఒక పౌరాణిక క్లాసిక్ చిత్ర విశేషాలు మనందరినీ అలరించిపోతున్నాయి మన గుర్తుకొస్తున్నాయిలో. కొన్ని క్లూస్ ఇస్తాను, గుర్తుపట్టేయండి మరి. తన సెంటిమెంట్ని బ్రేక్ చేసిన ఒక కళాత్మక దర్శకుడు, ఈ నటుడు నుండి ఇలాంటి సినిమానా అని ఆశ్చర్యపోయారు అందరూ. 90% అడవుల మధ్యలో సినిమా షూటింగ్, ఏకంగా సినిమా కోసం అడవుల్లో కిలోమీటర్ల కొద్దీ రోడ్లు వేశారు. ఇటీవలే 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒక స్వర్ణోత్సవ సినిమా విశేషాలు మన గుర్తుకొస్తున్నాయిలో. గుర్తుపట్టారా? ఏంటా సినిమా? గుర్తుపడితే మరి ఆలస్యం ఎందుకు? నాకు 0402324082 ఈ నంబర్కు సందేశం పంపండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:09 దాటి 50 సెకండ్లు. చాలామంది శ్రోతలు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇంకొక చిన్న పద్యం వినిపిస్తాను. జీవన తీరాలు సినిమా నుంచి ఆ అందమైన పాట విన్నారు. రేణుకా గోపరాజు గారు కడప నుంచి మాత్రమే సరిగ్గా గెస్ట్ చేశారు, కానీ ఒక పద్యం వినిపిస్తాను, ఆ తర్వాత శ్రోతలు తప్పకుండా గుర్తుపట్టేస్తారు. మరి ఆ పద్యం వినేద్దామా?

ఎంత అందమైన పద్యం! మరి ఇప్పుడు గుర్తుపడితే నాకు సందేశం పంపించండి. మీరు ఏ సినిమాని గెస్ట్ చేశారో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. చాలా మంది శ్రోతలు సరిగ్గా గెస్ట్ చేసి మనకు సందేశం పంపించారు. రేణుకా గోపరాజు గారు కడప నుండి, అలాగే మంగ భాస్కర్ గారు ఎక్కడి నుండో రాయలేదు, ముకుందరావు గారు శ్రీకాకుళం నుండి, దివాకర్ ఉమ్మేడ నుండి, ఇంకా ఆర్ఎస్ఆర్ మూర్తి గారు ముసరంభాగ్ నుండి ఇంకా చాలా మంది శ్రోతలు రాస్తున్నారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే నవరసాలు వర్షించిన కళాఖండ చిత్రం, స్వర్ణోత్సవ చిత్రం, 50 ఏళ్లు పూర్తి చేసుకున్న భక్త కన్నప్ప.

0: ఇప్పుడు మేము గుర్తుపట్టేమంటూ చాలామంది శ్రోతలు మనకి సందేశాలు పంపిస్తున్నారు. మరి వాణిశ్రీ గారు, కృష్ణరాజ్ గారు అద్భుతంగా నటించిన 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న భక్త కన్నప్ప స్వర్ణోత్సవ విశేషాలు ఈనాటి మనకు గుర్తుకొస్తున్నాయిలో. అసలు భక్త కన్నప్ప గురించి చెప్పుకోవాలంటే అది ఒక దృశ్యకావ్యం. బాపుగారు మాత్రమే తీయగలరు, బాపుగారు తప్ప మరెవ్వరూ ఇంత అద్భుతంగా తీయలేరేమో అనిపిస్తుంది ఆ సినిమాని చూస్తే. దూర్చటి మహాకవి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యం ఆధారంగా వచ్చిన చిత్రం భక్త కన్నప్ప. అంతేకాదు, కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ నటించిన కన్నడ చిత్రం బెడరె కన్నప్ప ఈ సినిమాని కూడా స్ఫూర్తిగా తీసుకున్నాము భక్త కన్నప్ప చిత్రానికని బాపుగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 1976 మే 29 విడుదలైన భక్త కన్నప్ప 2026 మే 29 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. మరి ఆ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈరోజు మన వివిధ భారతి వేదికగా మీ అందరి కోసం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోల సమయం 11:21. భక్త కన్నప్ప పేరు వినగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది కృష్ణరాజు గారి అద్భుతమైన నటన. భక్తి పారవస్యంతో వారు జీవించారనే చెప్పాలి కన్నప్ప వేషంలో. అయితే సినిమాకి ముందుగా అనుకున్నది దర్శకులు వి మధుసూదన్ రావు గారిని, కానీ ఏవో కొన్ని కారణాల వల్ల బాపు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమాకి. వారి సొంత బ్యానర్లో తెరకెక్కించారు కృష్ణరాజు గారు వారి సోదరుడుతో సహా. అయితే బాపు గారు ఎక్కువగా సెంటిమెంట్ని పక్కన పెట్టి ఒక దర్శకుడు తీశారు అని చెప్పుకున్నాం కదా. బాపు గారు ఎక్కువగా గమనిస్తే రాముడి మీద సినిమాలు తీసేవారు. వరుసగా చాలా సినిమాలు తీశారు రాముడి మీద. అయితే ఆ రాముడి సెంటిమెంట్ని పక్కన పెట్టి శివుడి మీద చిత్రం తీయడం అప్పట్లో పెద్ద విశేషంగా చెప్పుకున్నారు అందరూ. మరి బోలెడని సంగతులున్నాయి ఈ భక్త కన్నప్ప సినిమా గురించి. మీకు భక్త కన్నప్ప సినిమా అనగానే ఏం గుర్తొస్తుంది? నాకు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి మీకు భక్త కన్నప్ప సినిమా పేరు వినగానే ఏం గుర్తొస్తుంది అంటే, శ్రోతలు అద్భుతంగా స్పందించారు, మనకి చాలామంది సందేశాలు పంపించారు. భక్త కన్నప్ప సినిమా అనగానే దర్శకుడు బాపు గారి దృశ్యకావ్యం గుర్తొస్తుంది. కృష్ణరాజు గారి అద్భుత నటన, శివునిపై భక్త కన్నప్ప పూజాతత్వం గుర్తుకొస్తాయంటున్నారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు. ఇంకా భక్త కన్నప్ప అంటే నాకు చాలా ఇష్టం, పాటలు చాలా బాగుంటాయి అంటున్నారు ఆర్ఎస్ఆర్ మూర్తి గారు ముసరం భాగ్ నుండి. ఎవరైనా అతి సులువుగా భక్తితో ఆ భోళా శంకరుణ్ణి వశం చేసుకోవచ్చు అని నిరూపించిన చిత్రం భక్త కన్నప్ప అంటున్నారు గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే కాలకోటి పవన్ విజయ్ కుమార్ గారు కూడా మనకి రాస్తున్నారు, కృష్ణరాజు గారే గుర్తొస్తారు, మాకు పాటలు అంటే చాలా ఇష్టం, భక్త కన్నప్ప చిత్రం చాలా ఇష్టం, ఆ సినిమా పేరు వినగానే ఆయనే గుర్తొస్తారు, శివయ్య గుర్తొస్తారంటున్నారు. ఇక దివాకర్ ఉమ్మడి నుంచి మనకు సందేశం పంపించారు, తిన్నడు గురించి గుర్తొస్తుంది, శివలింగాన్ని పూజిస్తాడు, కృష్ణరాజు గారు గుర్తొస్తారు అని అంటున్నారు దివాకర్ గారు ఉమ్మడి నుండి. ఇంకా చాలామంది సందేశాలు పంపిస్తున్నారు. ఇంకొక సందేశం వచ్చింది, కన్నప్పకు శివయ్య మీద ఉన్న అపారమైన భక్తి, నిజమైన భక్తితో భగవంతుడి నామస్మరణ చేసిన ఎల్లవేళలా కాచుకుంటాడు పరమశివుడు అని మనకి సందేశం పంపించారు నెమ్మాని నుండి పున్నా వెంకటేశం గారు. ఇంకా మరి మీకు భక్త కన్నప్ప సినిమాతో ఉన్న గుర్తులు కానీ అనుబంధాన్ని కానీ కూడా నాతో పంచుకోండి. మరి ఒక మంచి పాట విందాం, ఆ తర్వాత మరిన్ని విషయాలు, భక్త కన్నప్ప స్వర్ణోత్సవ విశేషాలు

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు భక్త కన్నప్ప స్వర్ణోత్సవ విశేషాలు, ఆ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. శ్రోతలు ఎంత అద్భుతంగా స్పందిస్తున్నారో నేను చెప్పలేను. అయితే ఈ సినిమా అంతా అడవిలో చిత్రీకరించారు అని చెప్పుకున్నాం కదా. పట్టిసీమ బుట్టాయిగూడెం జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. అక్కడికి వెళ్ళడానికి సరైన రోడ్లు కూడా లేకపోతే 10 నుండి 12 కిలోమీటర్లు రోడ్లు వేశారట. 5 ఎకరాల స్థలంలో వేసిన గూడెం సెట్ అప్పట్లో సంచలనం, ఎందుకంటే ఎక్కువ బడ్జెట్తో వేసిన సెట్గా భక్త కన్నప్ప రికార్డ్ సృష్టించింది. 90 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహానికి ఎదురుగుండా పెద్ద గూడాన్ని సెట్గా వేశారట. ఆ సెట్ అంతా వేయడానికి దాదాపు 45 రోజుల సమయం పట్టిందిట. అప్పట్లోనే చెప్పుకున్నట్టు అత్యధిక బడ్జెట్తో వేసిన సెట్గా రికార్డ్ సృష్టించింది భక్త కన్నప్ప చిత్రం. మరి శ్రోతలు ఏం రాస్తున్నారంటే, కన్నప్ప సినిమా అనగానే తన కన్ను పీకి స్వామికి అమరుస్తాడు, నాకు ఆ సన్నివేశం గుర్తొస్తుంది అంటున్నారు. శివుడి పాటల్లో శివశివ శంకర్ని పాటను మించిన పాట మరొకటి లేదంటున్నారు బాలకృష్ణ గారు నరసంపేట నుండి. అలాగే మనకు ఒక సందేశం వచ్చింది, నా జీవితంలో మొట్టమొదటి సినిమా భక్త కన్నప్ప, అప్పుడు నాకు 4వ తరగతిలో ఉన్నాను, మా అమ్మ నాన్నగారితో వెళ్ళానంటున్నారు ఆనంద్ నగర్ కాలనీ ఖైరతాబాద్ నుండి నరసింహరావు గారు. ఇంకా చాలామంది సందేశాలు పంపిస్తున్నారు మనకి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి 550 మందితో దాదాపు 70 రోజుల పాటు భక్త కన్నప్ప సినిమా షూటింగ్ జరిగిందిట. మొదట ఆదినారాయణరావు గారిని సంగీత దర్శకుడుగా అనుకున్నారట బాపు గారు. కానీ వారికి అనారోగ్యం కారణంగా అప్పటికే ఆదినారాయణరావు గారు శివశివ శంకర భక్తవ శంకర పాటను స్వరపరిచారు. కానీ ఆయనకు అనారోగ్యం కారణంగా వారి అసిస్టెంట్ అయిన సత్యం గారిని సంగీత దర్శకుడుగా ఈ చిత్రానికి తీసుకున్నారు. ఈ సినిమాకి ఉత్తమ సంగీత దర్శకుడుగా నంది పురస్కారం కూడా అందుకున్నారు సత్యం గారు. 12 పాటలున్న ఈ సినిమాలో అన్నీ బాగుంటాయి, వేటికవే. ముఖ్యంగా శ్రీకాళహస్తీశ్వర కరుణించి మమ్మగావర పాటలో శ్రీకాళహస్తి క్షేత్ర మహిమను అందంగా వర్ణించారు ఆరుద్ర గారు. ఇంకో ప్రధాన ఆకర్షణ ఏంటో తెలుసా? డ్రమ్ డాన్స్. ఎందుకంటే దీని వెనుక చాలా పెద్ద విశేషమే ఉంది. అలనాటి క్లాసిక్ చంద్రలేఖ సినిమాలో లాగా ఈ సినిమాలో కూడా డ్రమ్ డాన్స్ పాపులర్ చేయాలని అనుకున్నారట నృత్య దర్శకుడు శ్రీను మాస్టర్. ఈ పాట కోసం 45 పెద్ద డ్రమ్స్ని బుట్టాయిగూడెంలోనే తయారు చేయించారు. 80 మంది డాన్సర్స్తో ఆ పాటను 10 రోజుల పాటు చిత్రీకరించారు. ఇక వేటూరి గారు రాసిన కిరాతార్జునీయం రూపకం మరో విశేషం. ఇందాక మనం విన్నాం కదా ఎన్ని ఎల్లో అనే పాట వెనుక కూడా ఒక విశేషం ఉంది. అదేంటంటే అడవిలో ఉండే కోయవాళ్ళ దగ్గర నుండి ఆ ట్యూన్ని తీసుకొని ఆరుద్ర గారి చేత రాయించారట బాపుగారు. అందుకే వారి సినిమాలు క్లాసిక్గా నిలిచిపోతాయి, వారి సినిమాల్లో పాటలు కూడా ఎప్పటికీ అజరామరమే. మరి కిరాతార్జునీయం అది ఆ పాటని వినేద్దామా?

తెచ్చిన కోపముతో అర్జునుడు మట్టు పెట్టగా పట్టబాణము తను ఒక చేతను అందుకొని చూసిన కంటను చూడకనే గురి చూసినంతనే వేసినంతనే తలలు రెండుగా బిలబిలలాడుచు తనుకు కొండగా గిలగిల తిరుగుచు అటు నిటు తగిలిన రెండు బాణ

ఎంత అద్భుతమైన పాట కదా! అసలు పారవశ్యంలో మునిగిపోయాం. ఇలాంటి పాటలు ఆకాశవాణి నుండి వింటేనే ఎంతో బాగుంటుంది, తనివి తీరదు, ఆనందం వేరే అంటున్నారు నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. అలాగే వేముల నరసింహరావు గారు మనకు ఒక సందేశం పంపించారు, మళ్ళీ మాకు సినిమాని మరొకసారి కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారు.

0: మళ్ళీ సినిమా చూడాలని తృష్ణని మాలో లేపారు అంటున్నారు. చాలా ధన్యవాదాలండి. అసలు ఆ కిరాతార్జునీయం పాట వినగానే మనకి క్లుప్తంగా భక్త కన్నప్ప చిత్ర కథ అర్థమైపోతుంది. పాశుపతాస్త్రాన్ని పొందిన అర్జునుడు శివుణ్ణి మోక్షం ప్రసాదించమని వేడుకుంటాడు. అందుకు శివుడు నువ్వు తర్వాత జన్మలో తిన్నడుగా పుట్టి భక్త కన్నప్పగా మారి మోక్షం పొందుతావని ఆశీర్వదిస్తాడు. అలా ఒక అడవిలో గూడెం వారికి చిన్న పాపుడుగా దొరుకుతాడు అర్జునుడు. తిన్నడు అని పేరు పెడతారు ఆ గూడెంలో వాళ్ళంతా. మొదటి నుండి దేవుడు లేడని నాస్తికుడుగా ఉంటాడు. నీలిని ఇష్టపడి నీలిని పెళ్లి చేసుకుని గూడెం బయటకు వచ్చి కాళహస్తి చేరుతాడు తిన్నడు. అక్కడ అడవి జంతువులు వేటాడి తింటున్న అతనికి శివుడు ప్రత్యక్షమవుతాడు. తరువాత శివుని పరమభక్తుడై శివుని సేవిస్తూ మోక్షం ప్రసాదించమని తన కళ్ళని దానం చేసిన తిన్నడు భక్తికి మెచ్చి మోక్షం ప్రసాదిస్తాడు శివుడు. కళ్ళను దానం చేసిన తిన్నడు భక్త కన్నప్పగా నిలిచిపోతాడు. ఇది అందరికీ తెలుసు క్లుప్తంగా భక్త కన్నప్ప కథ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: అసలు ఈ సినిమా గురించి ఎన్నో విశేషాలున్నాయి, కానీ అవన్నీ మనం ఈ గంట సమయంలో చెప్పుకోలేము. చాలామంది శ్రోతలు మనకి సందేశం పంపిస్తున్నారు. కరుణరసం ఎక్స్ప్రెషన్ గ్లామర్ కనిపిస్తోంది వాణిశ్రీలో. వాణిశ్రీ గారు అద్భుతంగా నటించారని మనకి సందేశం పంపించారు నర్సంపేట నుండి బాలకృష్ణ గారు. అలాగే కిరాతార్జునీయం పాట వినిపించారు, చాలా సంతోషం అంటున్నారు చాలామంది శ్రోతలు మనకి పంపించారు. పోలేపల్లి శ్రీనివాస్ గారు అంటున్నారు, నాకు భక్త కన్నప్ప సినిమా అంటే శివుడే, శివుడంటే భక్త కన్నప్ప సినిమా గుర్తొస్తుంది అంటున్నారు. చాలా సంతోషం అండి. అయితే ఈ సినిమాకున్న విశేషాల్లో ఇంకొక విషయం ఏంటంటే, అప్పటి వరకు ఎప్పుడు చూపించని బ్లైండ్ ఫైట్ని చూపించారు బాపురమణ గారు. అంటే కళ్లకు గంతలు కట్టుకొని కుస్తీని చూపిస్తారనమాట. ఇక సినిమా చివరిలో శివలింగానికి కళ్ళు ఉన్న సన్నివేశంలో కళ్ళ నుండి రక్తం కారే సన్నివేశం కోసం లోపల ట్యూబులు పెట్టి బెలూన్ ద్వారా రక్తాన్ని కళ్ళ నుండి కారేలా చేశారట కళాత్మక దర్శకులు బాపు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు, అందుకే అది అద్భుతమైన పౌరాణిక క్లాసిక్ మూవీగా ఎప్పటికీ నిలిచిపోయింది. తిన్నడుగా కృష్ణరాజు గారి నటన, నీలిగా వాణిశ్రీ, శివపార్వతులుగా బాలయ్య వరలక్ష్మి, శ్రీధర్, రావు గోపాలరావు సారథి ప్రభాకర్ రెడ్డి గారు ముక్కామల ముఖ్య పాత్రలో నటించారు భక్త కన్నప్ప చిత్రంలో. అయితే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోయాక మొదటిసారిగా ఎన్టీఆర్ గారికి ప్రివ్యూ వేసి చూపించారట కృష్ణరాజు గారు. అది వారికి అలవాటుగా ఉండేదిట. కృష్ణవేణి సినిమా తీసాక కూడా వెళ్ళి ఎన్టీఆర్ గారికి సార్ సినిమా ఎలా ఉందో చూడండి అని చూపించారట. సినిమా చూసి 45 నిమిషాల పాటు నిర్విరామంగా విశ్లేషించారట ఎన్టీఆర్ గారు. అద్భుతంగా ఉందయ్యా అని ఎంత బాగానో మెచ్చుకున్నారట కృష్ణరాజు గారిని బాపు గారిని.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు శ్రోతలకి. ఎంత అనుబంధం ఉందో ఈ చిత్రంతో వారు పంపిస్తున్న సందేశాలే చెప్తున్నాయి. ఈ సినిమా నా చిన్నప్పుడు మా అమ్మగారితో కలిసి వెళ్ళాను. ఇప్పుడు అమ్మ లేరు, కానీ ఈ పాటలు వింటుంటే మా అమ్మ గుర్తొచ్చింది. ధన్యవాదాలు అంటున్నారు హేమలత విశ్వనాథ్ చౌటుప్పల్ నుండి. అలాగే చాలామంది మనకి సందేశాలు పంపిస్తున్నారు. వరంగల్ కాశీబుక్ నుండి రామచంద్రం దాసి గారు పంపించారు. దాసి రామచంద్రం సుమతి గారు, మేము కాళహస్తి వెళ్ళినప్పుడు ఈ భక్త కన్నప్ప సినిమాలో చూసినవన్నీ అవన్నీ గుర్తు తెచ్చుకున్నాం అంటున్నారు. ఇంకా చాలా చాలా సందేశాలు వస్తున్నాయి. అయితే ముళ్ళపూడి వెంకటరమణ గారి సంభాషణలు ప్రతి పాత్రకు జీవం పోసాయి భక్త కన్నప్ప చిత్రంలో. అడవిలో పక్షుల కూతలు, వింత శబ్దాలు బాపుగారు రాత్రంతా మేల్కొని రికార్డ్ చేసి ఆ రికార్డింగ్స్ని ఎడిటింగ్ టైంలో వాడారట. అందుకే సౌండ్ ఎఫెక్ట్స్కి ఉత్తమ రికార్డిస్ట్గా ఈఆర్ స్వామినాథన్ గారికి జాతీయ పురస్కారం వచ్చింది ఈ భక్త కన్నప్ప చిత్రానికి. బాపు రమణలు, నటులు, కృష్ణరాజు గారి సినీ ప్రయాణంలో భక్త కన్నప్ప చిత్రం ఒక మైలురాయి, ఒక ఆణిముత్యంలాగా ఎప్పటికీ నిలిచిపోతుంది. కృష్ణరాజు గారి కెరియర్లో తొలి ద్విశతాబ్దపు చిత్రం అంటే 200 రోజులు ఆడి రికార్డ్గా నిలిచిపోయింది ఈ చిత్రం. మరి ఇది ఇవాళ గుర్తుకొస్తున్నాయి భక్త కన్నప్ప గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవ సందర్భంగా వివిధ భారతి వేదికగా అందించిన చిత్ర సమీక్ష. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

భగవంతుడికి కుల మత భేదాలు ఎలాంటి తారతమ్యాలు లేవని చాటి చెప్పిన చిత్రం అంటున్నారు చింతా శ్రీనివాస్ చాపల్లి నుండి. అలాగే నాకు 7 సంవత్సరాల చిత్రం వయసప్పుడు ఈ చిత్రం చూశాను, నాకు అంత సినిమా అంత ఇష్టం, కళ్ళకు కట్టినట్టు విశ్లేషించారంటున్నారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు. అలాగే నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు ఉమ. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు. మళ్ళీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు మన చైతన్య స్ఫూర్తిలో.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్. స్టూడియో క్లాక్ల సమయం 12:06 దాటి 21 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. ఏంటి, ఏం చెప్పబోతోంది ఈరోజు చైతన్య స్ఫూర్తిలోని ఎదురు చూస్తున్నారా? చెట్లకు అనాథాశ్రమం ఏర్పరిచిన ఒక స్ఫూర్తిదాత కథ. ఏంటి, చెట్లకు అనాథాశ్రమమా, ఆశ్రమం కట్టించారా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, ఆ విషయాలన్నీ చెప్పుకుందాం. తల్లికి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూనే ఎందరికో ఇన్స్పైరింగ్గా, మార్గదర్శిగా మారిన ఒక నటుడి కథ, ఒక చెట్ల హీరో కథ ఇది. మరి ఊహించండి, ఎవరై ఉంటారు ఆ నటుడు? సినిమాల్లో అయితే ఆయన్ని పాపం విలన్గా చూపిస్తారు, కానీ నిజ జీవితంలో నేను హీరోను అని నిరూపించిన ఆ వ్యక్తి గురించి ఈనాటి మన చైతన్య స్ఫూర్తి.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. సరిలేరు నీకెవ్వరు చిత్రం నుండి పారేక్ పాడిన ఆ పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమా పేరులాగే వీరి గురించి చాలా చెప్పుకోవచ్చు. సరిలేరు మీకెవ్వరు అంటూ బాగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సరే మరి ఎవరో మీరు గుర్తిస్తారా అంటే, రేవతి కిరణ్ కుమార్ గారు సికింద్రాబాద్ నుండి సరిగ్గా గుర్తించి పంపించారు. ష్యాజీ షిండే గారి గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ష్యాజీ షిండే ఒక నటుడుగానే మనందరికీ తెలుసు, కానీ నేడు ఎందరినో చైతన్యపరుస్తున్న ఒక ఆదర్శమూర్తి అయ్యారు. చిన్నగా మొదలుపెట్టిన పనిని ఒక ఉద్యమంగా వెల్లువగా మార్చేశారు ష్యాజీ షిండే గారు. తమ సొంత ఊరిలో చెట్లు కరువై నీడలేక నీరు లేక వాన లేక కరువు సంభవించి జనాలు ఇబ్బంది పడుతున్న రోజులు అవన్నీ చూసి వారి తల్లి అతని నుండి ఒక మాట తీసుకుంది. అదేంటో తెలుసా? ఊర్లో కనీసం ప్రజల సౌకర్యార్థం చెట్లను పెంచాలి అని కోరింది. కానీ అది నెరవేరేలోపే ఆమె దూరమయ్యారు షిండే గారికి. తల్లికిచ్చిన మాటని మర్చిపోలేదు షిండే గారు. ఆ మాట ప్రకారమే మెల్లమెల్లగా మొదలెట్టిన ఆ కార్యక్రమం ఎన్నో జాతుల చెట్లను నాటి సంరక్షించడం మొదలుపెట్టారు. వారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకంగా, ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మరెన్నో విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

జనతా గ్యారేజ్ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన రామజోగయ్య శాస్త్రి. ఆ పాటలోలాగే ఇప్పుడు అందరూ ప్రణామం ప్రణామం అంటూ షాజీ షిండే గారిని కీర్తిస్తున్నారు. 10 నుండి 1000, 1000 నుండి 10,000, ఆ తర్వాత అలా అలా ఆ చెట్ల సంఖ్యను 6.5 లక్షల చెట్లను పెంచే వరకు ఆ స్థాయికి తీసుకెళ్లారు షిండే గారు. ఇదంతా ఎక్కడా ఏంటి అని అనుకుంటున్నారా? ఇదంతా మహారాష్ట్రలోని ఎన్నో ప్రాంతాల్లో ఒక ఉద్యమంగా మారింది. ఇలాంటి గొప్ప పని చేయడానికి షాజీ షిండే గారు శాయాద్రి దేవరాయ అనే ఒక ఎన్జిఓని 2016 స్థాపించారు. ఇదంతా బాగానే ఉంది, ఎన్జిఓని స్థాపించారు, చెట్లు నాటుతున్నారు, ఇదంతా బాగానే ఉంది. కానీ ఎందుకు ఆయన్ని అంతగా కీర్తిస్తున్నారు ఇప్పుడు, ఈ మధ్య బాగా వైరల్ అయ్యారు అంటే, ఒక విషయం ఉంది. ఏంటంటే, మహారాష్ట్రలోని సతారా జిల్లాలో అంబేవాడ గ్రామాన్ని ఆనుకుని కొత్తగా జాతీయ రహదారి వేయడం ప్రారంభించారు. దానికి గాను రైతుల నుండి దారికి కావలసిన జాగాని సమకూర్చుకుంటున్నారు ప్రభుత్వం. మరి ప్రభుత్వం సమకూర్చుకుంటున్న భూమికి షాజీ షిండే గారికి ఏంటి సంబంధం అంటే, ఆ దారికి అడ్డంగా ఉన్నాయంటూ 100 ఏళ్ల వయసు గల చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్న సంగతి వారి ఎన్జిఓ వాలంటీర్స్ ద్వారా షాజీ షిండే గారికి తెలిసింది. వారి మనసు కదిలిపోయింది, కన్నీరు కార్చారు. మరి ఏం చేశారు, కన్నీరు కార్చి ఊరుకున్నారా, ఏం చేశారో చెప్తాను ఈ కమర్షియల్ తర్వాత.

0: మహర్షి చిత్ర నుండి విజయప్రకాష్ ఆలపించిన ఆ పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన శ్రీమణి.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: మరి షాజీ షిండే గారు కన్నీరు కార్చారు, చాలా బాధపడ్డారు అని చెప్పాను. తర్వాత ఏం చేశారు? ఏం చేశారంటే, చెట్లను నరకడాన్ని అడ్డుకొని చెట్లను కూకటి వేళ్లతో పెకిలించి మరొక ప్రాంతంలో వాటిని నాటి వాటిని సంరక్షించి కొత్త ఇళ్ళని సృష్టించారు ఆ చెట్లన్నిటికీ. కొత్త చిగుళ్ళు వచ్చే వరకు మొత్తం ఆ ఎన్జిఓ సభ్యులంతా అక్కడే ఉండి శ్రమించారు. అది కదా మరి. అందుకనే ఇప్పుడు వారిని ఏమని కొనియాడుతున్నారో తెలుసా? నీవు విలన్వి కాదు, నీవు చెట్ల హీరోవి, ఒక మహర్షివి అంటున్నారు అక్కడ మహారాష్ట్రలో ఉన్న జనాలందరూ. ఇక అలాగా నాటిన చెట్లతో పాటు మర్రి, కానుగ, మద్ది, రావి లాంటి 100 వటవృక్షాలను కాపాడి వాటికి కొత్త స్థావరాన్ని, అంటే ఒక కొత్త ఇల్లుని, కొత్త ఆశ్రమాన్ని స్థాపించారు షిండే గారు. ఈ వృక్షాలకి జీఐ ట్యాగ్ ఇచ్చి ఒక క్యూఆర్ కోడ్ని కూడా అమర్చారు. అంటే ప్రతి చెట్టు మీద, మనం ఇప్పుడు బస్సులో వెళ్తుంటే చూస్తూ ఉంటాం, చెట్లకి తెల్ల రంగు వేస్తారు, లేకపోతే కొన్ని రంగులు వేసి రాత్రిపూట డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ ఫ్లోరసెంట్ కలర్స్ రిఫ్లెక్ట్ అయ్యేలా వేస్తూ ఉంటారు కదా. అలాగే వీళ్ళు నాటిన చెట్లన్నిటికీ కూడా జీఐ ట్యాగ్ ఇచ్చి ఒక క్యూఆర్ కోడ్ని ఇచ్చారట. ఆ కోడ్ని, క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆ చెట్టు తాలూకా వివరాలని, ఆ చెట్టు ఎప్పుడు వేశారు, అసలు అది ఏ జాతికి చెందిన చెట్టు, ఏమి ఏమి పళ్ళిస్తుంది, ఏమిస్తుంది అనే మొత్తం ఇన్ఫర్మేషన్, ఆ వివరాలన్నీ ఆ క్యూఆర్ కోడ్ని

స్కాన్ చేస్తే వచ్చేస్తాయట. ఎంత బాగుంది కదా. ఇవన్నీ చూసి అక్కడ మహారాష్ట్రలో ఉన్న ప్రజలు మురిసిపోయారు. సహ్యాద్రి దేవరాయ సంస్థ తల్లికిచ్చిన మాటని నిలబెట్టుకుంటూనే ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు షిండే గారు. మరి మనందరం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని చెట్లను నాటుదాం, ఉన్నవాటిని కాపాడుకుందాం. వృక్ష సంపద మనిషి జీవనానికి ఆయువు పట్టు. వృక్షో రక్షో రక్షిత అంటాను. మరి మీరేమంటారు?

సఖీ చిత్రం నుండి ఆ పాట విన్నారు. హరిహరన్ బృందంతో కలిసి ఆలపించారు రచన వేటూరి, సంగీతం ఏఆర్ రెహమాన్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2వ స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సాముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 140 కోట్ల పౌరులతో దేశంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వంపై నమ్మకం కలిగించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు మోదీ తెలిపారు. మౌలిక సదుపాయాల నుంచి డిజిటల్ విప్లవం వరకు అహర్నిశలు చేసిన కృషి వల్ల దేశం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. సుపరిపాలన, మరింత సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని మోదీ చెప్పారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బ్రెజిల్, ఇండోనేషియా, చైనా, ఇరాన్, సౌత్ ఆఫ్రికా, యుఏఈలతో పాటు ఇతర సభ్య దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. 21 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, సీనియర్ అధికారులు, నిపుణులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈరోజు ఆహార భద్రత, నూతన వ్యవసాయ విధానాలు, వాతావరణ అనుకూల వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం, చిన్న సన్నకారు రైతుల సాధికారత వంటి విషయాల్లో వివిధ చర్చలు జరుగుతాయి. ఈ నెల 12న వ్యవసాయ మంత్రుల మధ్య ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. చిన్న రైతులు, మహిళలు, యువత ద్వారా ఆహార భద్రతపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నెల 13న బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో గడిచిన 12 సంవత్సరాల్లో భారత బొగ్గు మైనింగ్ రంగాల్లో అతిపెద్ద మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో నిన్న ఫిల్మ్ సిటీలో జరిగిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో భారత్ రికార్డు సృష్టించడమే కాక ప్రపంచ బొగ్గు ఉత్పత్తిదారుల దేశాలలో 2వ స్థానానికి చేరుకుందని ఆయన చెప్పారు. బొగ్గు రంగం ప్రత్యక్షంగా 5 లక్షల మందికి, పరోక్షంగా 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని అన్నారు. 2 సంవత్సరాలుగా బొగ్గు దిగుమతులు తగ్గాయని, తద్వారా 60,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మిగుల్చుకోగలిగిందని చెప్పారు. సహజ వాయువులు, ఎరువులు దిగుమతిని తగ్గించేందుకు 46,000 కోట్ల రూపాయలతో కోల్ గ్యాసిఫికేషన్ పథకాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అన్నారు. దేశానికి వెన్నెముకగా ఉన్న ఇంధన రంగంలో విద్యుత్ తయారీకి 72% బొగ్గుపై ఆధారపడి ఉందన్నారు. కోల్ బ్లాక్ల ఆక్షన్ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో పారదర్శక మార్కెట్ ఆధారిత బొగ్గు వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు కోల్ ఎక్స్చేంజ్ రూల్స్ 2026ను బొగ్గు మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ నియమాల ద్వారా ఒకరి నుంచి ఎక్కువ మందికి అమ్మే సాంప్రదాయ విధానం నుంచి ఎక్కువ మంది నుంచి ఎక్కువ మందికి అమ్మే నూతన ట్రేడింగ్ విధానాన్ని అమలుపరచనున్నారు. కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ద్వారా ఎక్స్చేంజ్లలో ట్రేడింగ్ను పర్యవేక్షిస్తారు. పరిశ్రమ పెరుగుదలకు, ఇంధన భద్రతకు వికసిత్ భారత్లో భాగంగా బొగ్గు విపణిలో మరింత పోటీతత్వంతో సమర్థవంతంగా ఉపయోగపడేందుకు ఈ విధానం వీలుపడనుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. భగవాన్ బిర్సాముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి

రాధాకృష్ణన్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. ధైర్యం, ఆత్మగౌరవం, న్యాయం పట్ల అచంచలమైన నిబద్ధతకు బిర్సా ముండా జీవితం ఒక ఉదాహరణని సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. అణగారిన వర్గాల వారితో పాటు గిరిజనుల హక్కులు, గుర్తింపు, గౌరవానికి బిర్సా ముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం ఒక చారిత్రాత్మకమైందని ఆయన ఆ పోస్టులో చెప్పారు. జార్ఖండ్ గవర్నర్గా గతంలో చేరిన మొదటి రోజు, అలాగే ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాను బిర్సా ముండా జన్మస్థలం ఉలీహట్ను సందర్శించినట్లు గుర్తు చేసుకున్నారు. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా బిర్సా ముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి చెందిన ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు, 6 గాయపడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మృగశిర కార్తె సందర్భంగా తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బత్తిన కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఆస్తమా నివారణ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది బాధితులు నాంపల్లికి పోటెత్తారు. నిన్న రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఈ పంపిణీ మంగళవారం రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా సాగనుంది. మత్స్యశాఖ ఇప్పటికే 3 లక్షలకు పైగా చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. భారీ రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచితంగా ఆహారం, మంచినీరు అందిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎల్పిఎంఎస్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా ఎల్పిఎంఎస్ ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఆధునిక సాంకేతిక ఆధారిత సరిహద్దు నిర్వహణ వ్యవస్థ దిశగా మన దేశం చేస్తున్న ప్రయాణంలో ఎల్పిఎంఎస్ ప్రారంభం ఒక మైలురాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పిఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతోంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పిఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం, రక్షణ అందించేందుకు పిఎంఎస్ఎంఏ కార్యక్రమం రూపొందించారు. 2016 జూన్ 9 గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు, వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. కాంగో రిపబ్లిక్ ప్రాంతంలో ఎబోలా పరిస్థితులను సిద్ధం చేసేందుకు, సరిహద్దు పరిస్థితులను పరిశీలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ప్రస్తుతం ఉగాండాలో పర్యటిస్తున్నారు. తక్షణ సహాయ చర్యలు అందించేందుకు ఐక్యరాజ్య సమితి బృందంతో WHO చీఫ్ పర్యటిస్తున్నారు. 19 నిర్ధారిత కేసులలో కాంగో నుంచి ఉగాండాలోకి వచ్చిన వారిలో 14 మందికి ఎబోలా నిర్ధారింపబడినట్లు సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. హాంటన్ స్కై రియాలిటీ లిమిటెడ్కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈరోజు పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఎన్సీఆర్లలోని 6 చోట్ల దాడులు నిర్వహిస్తోంది.
హాంటన్ స్కై రియాలిటీకి సంబంధించిన నివాస

0: రాష్ట్రాలు ఆఫీసులలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఇది అధికారులు తెలిపారు. వాయువ్య భారతదేశంతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో పశ్చిమ రాజస్థాన్, విదర్భలో ఈరోజు వేడిగాలుల ప్రభావం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొంకణ్, గోవా, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాలలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మహే, ఉత్తర దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2వ స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:40 దాటి 32 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcin.co.in and take the first step toward the blue.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆహారం, జీవనశైలి సరిగ్గా ఉంటే అందరం ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాం. ఏమంటారు? మరి అలాంటి ఆరోగ్యం గురించి రోజు ఎన్నో సలహాలు, సూచనలు అందిస్తుంది మన ఆకాశవాణి వివిధ భారతి. పోషకాహారం అంటే ఏమీ ఖరీదైనది కాదు. మనందరికీ అతి తక్కువ ధరలోనే ఎన్నో రకాలుగా అందుబాటులో ఉంది అంటున్నారు వైద్యులు, పోషకాహార నిపుణులు. మనం ఒక్కసారి మన చుట్టూ గమనిస్తే అసలు ఏం తింటున్నాం, సరిగ్గా తింటున్నామా లేదా అని ఆలోచిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది, అవును కదా, నేను సరిగ్గా తింటున్నానా లేదా, సరైన ఆహారం అంటే మనకి పోషకాలను అందించే ఆహారం తింటున్నామా లేదా అనే ఆలోచన వచ్చేస్తుంది. మీకు కూడా వచ్చిందా ఈ మాట వింటూ ఉంటే? మరి ఈరోజు అతి చవకగా ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషక విలువలు ఇచ్చే 2 సూపర్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం మన ఈనాటి ఈట్ ఫిట్లో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: పాటంతా బాగానే ఉంది కానీ నిజంగానే అన్ని రుచులు చూడాలి. కానీ అన్ని రుచులు మితంగానే చూడాలంటున్నారు వైద్యులు, పోషకాహార నిపుణులు. ఉలవచారు బిర్యానీ చిత్రం నుండి ఆ పాట విన్నారు సంగీతం ఇళయరాజా, రచన చంద్రబోస్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:47 దాటి 25 సెకండ్లు. అయితే మరి నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక చిక్కు ప్రశ్న అడగబోతున్నాను. గుర్తుపట్టేయండి, మరి మొదటి సూపర్ ఫుడ్ ఏంటో కొన్ని క్లూస్ ఇస్తాను. ఇది ఈ ఆహారం అందరికీ అతి చౌకగా అందుబాటులో ఉండే పండు. చాలామంది దీనికి ఇవ్వవలసినంత ప్రాముఖ్యత ఇవ్వరేమో అని అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే చాలా చవకగా మనకి అన్ని చోట్ల దొరుకుతుంది కాబట్టి. ఎన్నో పోషక విలువలు ఉన్న ఆ పండు అన్ని వయసుల వారికి అణువుగా సులువుగా ఉంటుంది తినడానికి. పసిపిల్లల నుండి వృద్ధుల వరకు చాలా సులువుగా తినేయచ్చు అన్నమాట. మరి ఆ పండు ఏంటో గుర్తుపట్టి నాకు సందేశం పంపండి, దాని గురించి మాట్లాడుకుందాం.
1: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcin.co.in and take the first step toward the blue.

0: గబ్బర్ సింగ్ చిత్రం నుండి కార్తీక్ శ్వేతమోహన్ అనిపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన భాస్కర భట్ల. మరి శ్రోతలు అద్భుతంగా స్పందించారు, ఎవరెవరు సరిగ్గా గుర్తుపట్టారో చెప్తాను.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:53 దాటి 45 సెకండ్లు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి అతి సులువుగా దొరికే, అతి చౌకగా దొరికే పండు, పిల్లలకి, పెద్దలకి, వృద్ధులకి, అందరికీ ఎంతో ఇష్టమైన పండు ఏంటో గుర్తించండి అని అన్నాను. సరిగ్గా గెస్ చేశారు. ఎవరెవరో తెలుసా? నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, హర్షిణి ఆదిలాబాద్, కేవీరావు ఖైరతాబాద్, చోడవరపు నాగేశ్వరరావు గారు, అవనిజ కృష్ణకుమారి గారు, పున్నా వెంకటేశం, ఏకనాథం మంగ, జగదీష్ గారు, హరీష్ కుమార్ గారు, నల్ల సుదర్శన్, జయంతి, వీళ్ళందరూ

సరిగ్గా గెస్ చేశారు. పాపం కొంతమంది ఏమో జాంపండు అనుకొని జాంపండు అని రాశారు, కానీ కాదు. మనం మాట్లాడుకోబోయే మొదటి సూపర్ ఫుడ్ అరటిపండు. ఎక్కువగా పొటాషియం ఉంటుంది అంటున్నారు పోషకాహార నిపుణులందరూ. ఇది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే అరటి పండులో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. అందుకే రోజు తినడం వల్ల, అంటే ఎప్పుడైనా మనకి చాలా నీరసంగా అనిపించి వీక్గా అనిపించినప్పుడు తింటే వెంటనే తక్షణ శక్తినిస్తుంది అరటిపండు. గమనించారా, ఎవరైనా కాస్త నీరసంగా ఉన్నా, ఉపవాసం చేస్తున్నా, అలాంటి సమయంలో అరటిపండుని ఇస్తే వెంటనే బలం వస్తుంది అంటున్నారు. మరి ఇలాంటి అరటిపండుని మనం, ఆ అరటిపండే కదా, ఏముందిలే, పక్కనే ఉన్న పండు తాలూకా ప్రాశస్త్యాన్ని మనం ఎప్పుడు గమనించాం. ఎక్కడో సూపర్ మార్కెట్స్లో ఎన్నో నెలల నుండి, విదేశాల నుండి మనం ఇంపోర్ట్ చేసుకొని ఆ పళ్ళ గురించి ఆతృత పడతారు చాలామంది. కానీ కాదు, అరటిపండు ఎంతో మేలు చేస్తుంది. అది అందుకనే తినమని పోషకాహార నిపుణులందరూ చెప్తున్నారు. అరటిపండు రోజు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. మరి అరటిపండు ఒక ఎనర్జీ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది అంటున్నారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. ఆహ్వానం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర బృందంతో కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఇక అరటిపండు గురించి ఇంకొన్ని విశేషాలు ఉన్నాయి. వ్యాయామం చేసేవాళ్ళు అరటిపండు తినడం వల్ల ఇన్స్టెంట్గా అంటే వెంటనే ఎనర్జీ వస్తుంది అంటున్నారు వైద్యులు. ఇక పొటాషియం, మెగ్నీషియం, B6, ఫాస్ఫరస్, విటమిన్, ఖనిజాల గని ఈ అరటిపండు. అందుకే తిన్న వెంటనే శరీరంలో శక్తిని పెంచుతుంది, కండబలం కూడా పెరుగుతుంది. కానీ ఒక విషయం మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా మితం హితం కదా. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రం ఇది నిషిద్ధం అంటున్నారు వైద్యులు. అందుకే మీరు ఏం తినాలన్నా మీ ఆరోగ్య సమస్యల్ని తప్పకుండా వైద్యులకి చెప్పి వారిని సంప్రదించకుండా మాత్రం ఎటువంటి కొత్త ప్రయత్నాలు చేయకండి. మరి ఇంకొక సూపర్ ఫుడ్ రెడీగా ఉంది, మరి ఆ సూపర్ ఫుడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మరి ఇంకొక సూపర్ ఫుడ్ ఏంటి మేడం, మమ్మల్ని ఎందుకు ఊరిస్తున్నారు, మంచి మంచి పాటలు వేస్తూ మా ఆకలిని పెంచేస్తున్నారు అంటూ శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. ఇంకొక సూపర్ ఫుడ్ ఏంటో తెలుసా? ఇది ప్రోటీన్లో రారాజని చెప్పాలి. అతి చవకగా అందరి ఇళ్లలో విరిగా వాడేది అదే పెసరపప్పు. పెసలు ఎన్నో రకాలుగా దొరుకుతుంది. ఎక్కువ ప్రోటీన్ ఫైబర్ ఉండి తక్కువ క్యాలరీలు అందించే సూపర్ ఫుడ్ పెసరపప్పు. పెసరపప్పులోని పోషకాలు కండరాలను రిపేర్ చేయడంలో, అలాగే కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. అందుకే గమనిస్తే ఇంకోటి ఇది అతి సులువుగా జీర్ణమయ్యే పప్పు కూడా. మిగిలిన అన్ని పప్పులతో పోలిస్తే పెసరపప్పు రారాజనే చెప్పాలి. మీరు గమనించండి, పెసరపప్పు తింటే ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది మనకి. ఆకలి అంత వెంటనే వేయదు. పప్పుగానే కాదు, మొలకలుగా తీసుకోవచ్చు. అది మరింత మేలు చేస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు. పెసల మొలకల్లో విటమిన్ బి, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం ఇలా ఎన్నో పోషకాలు ఉన్నాయి. మరి అందుకే తప్పకుండా మనం ఈరోజు మాట్లాడుకున్న ఈ రెండింటిని, అరే మన ఇంట్లో ఉన్నాయిగా, అతి సులువుగా ఉన్నాయి కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు. వాటిని వాడే అవకాశాన్ని మీరు తప్పకుండా యూజ్ చేసుకోండి. కానీ ఎక్కువ మాత్రం వాడకండి. ఒకవేళ ఏవైనా సమస్యలుంటే తప్పకుండా మీ వైద్యుల్ని, ఆహార నిపుణుల్ని కన్సల్ట్ చేసి వాడండి.

వెరీ గుడ్, బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి, ఏ రెడీయా?

అసలైన సిసలైన ఆంధ్రత్వ ట్రేడ్ మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు. గోంగూర పచ్చడి, గొడ్డు కారపు ముద్ద, మినపట్టు

పెళ్లి పుస్తకం చిత్రం నుండి ఆరుద్ర గారి రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట విన్నారు కదా. సంగీతం కేవీ మహాదేవన్. లంచ్ టైంలో కరెక్ట్ పాట వేసి ఆకలయ్యేలా చేస్తున్నారంటున్నారు కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి. అవునండి, ఈ పాట వింటే ఎలాంటి వాళ్ళకైనా ఆకలి వేస్తుంది, వెయ్యాలనే అంత మంచి పాట రాశారట ఆరుద్ర గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వాటితో పాటు మనం ఈరోజు మాట్లాడుకున్న రెండు సూపర్ ఫుడ్స్, అరటిపండు, పెసరపప్పు, ఇలా ఏం తిన్నా ఎప్పుడు తిన్నా మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే మంత్రం, హితం మితం. ఎంత తిన్నా సరిగ్గా మనకి సరిపడినంత మోతాదులో తినడమే. ప్యాకెట్ ఆహారం కన్నా మన చుట్టూ ప్రకృతిలో పండిన కూరలు, పళ్ళు, మన ఇంట్లో వండుకునే ఆహారాన్ని తినడం అన్ని విధాలా శ్రేష్టం అంటున్నారు వైద్యులు. ఎంతైనా ఆరోగ్యమే కదా చివరికి, అదే కాపాడుకోవాలంటున్నారు నేటి వైద్యులు కూడా. మరి ఆరోగ్యంగా తిందాం, ఆనందంగా ఉంటాం. స్టే ఫిట్, ఈట్ ఫిట్ అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 అద్భుతమైన ప్రశ్నలతో షో టైంలో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి జరిగే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓలు పర్యవేక్షకులకు తగిన భద్రత సహకారము అందించాలని సంబంధిత అధికారులను రాష్ట చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. వానాకాలం సీజన్ కోసం రాష్ట్రానికి 3.89 లక్షల టన్నుల యూరియా చేరిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మృగశిర కార్తే సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిని కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. 2 రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి జరిగే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓలు పర్యవేక్షకులకు తగిన భద్రత సహకారము అందించాలని సంబంధిత అధికారులను రాష్ట చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పోలీస్ పెట్రోలింగ్కు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆయన సూచించారు. వానాకాలం సీజన్ కోసం రాష్ట్రానికి 3.89 లక్షల టన్నుల యూరియా చేరిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యూరియా లభ్యతపై నిన్న సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. రైతులకు న్యాయంగా సకాలంలో ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వానాకాలం సీజన్కు అవసరమైన యూరియా సరఫరా విషయంలో రాష్ట ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం చేసుకుంటోందని, ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి 6 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా రాష్ట్రానికి 3.89 లక్షల టన్నులు చేరిందని తెలిపారు. మృగశిర కార్తే సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిని కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఆస్తమా నివారణ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది నాంపల్లికి వచ్చారు. నిన్న రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ప్రసాదం పంపిణీ ఈరోజు రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న మహిళా శక్తి మహాసభకు సర్వం సిద్దమైంది. ఈ మహాసభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాల రుణ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచుతూ కీలక ప్రకటన చేయనున్నారు. అలాగే మహిళా సంఘాలకు 500 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను, ఆర్టీసీ అద్దె బస్సుల ఛార్జీల కింద 20 కోట్ల రూపాయల పైచిలకు చెక్కులను పంపిణీ చేస్తారు. కృష్ణా భీమా నదులపై కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్న బ్యారేజీలు, వంతెనలకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజనీర్లను ఆదేశించారు. నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో విధించిన లక్ష్యాల అమలుపై దిశానిర్దేశం చేశారు. రాష్ట నూతన పర్యాటక విధానంలో భాగంగా తొలి దశలో తెలంగాణలో ఎంపిక చేసిన 8 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ఆకర్షణీయంగా అభివృద్ది చేసేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా ఆయా ప్రాంతాలను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులు తనకు వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడ్డాయని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన లబ్దిదారు నక్కా సంతోష్ చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
1: నా పేరు నక్క సంతోష్, మాది రాజన్న, సిరిసిల్ల జిల్లా చెంతు మల్లం ముడపల్లి గ్రామం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విడుదల చేసిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడత నిధులు నా బ్యాంక్ ఖాతాలో

0: ఈ యొక్క డబ్బులతో నాకు వ్యవసాయ అవసరాలు చాలా ఉపయోగపడ్డాయి. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాను.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సోమవారం రాష్ట్ర దక్షిణ సరిహద్దు జిల్లా జోగులాంబ గద్వాలను తాకాయి. వచ్చే 2 రోజుల్లో రాష్ట్రమంతటా ఋతుపవనాలు విస్తరించనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. ఋతుపవనాల ప్రభావంతో ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణంలో వేగంగా వస్తున్న మార్పులు, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయనే వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అన్నదాతలు వానాకాలం సీజన్లో సాగుకు సిద్దం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా పంటల మార్పిడి ద్వారా నేల సారం పెంచే, దీర్ఘకాలంలో అధిక దిగుబడులందించే పంటలపై దృష్టి సారించాలన్నారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలకరి జల్లులు పలకరించాయి. సోమవారం మృగశిర కార్తె రోజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అక్రమ మైనింగ్పై సిబిసిఐడి విచారణ ప్రారంభమైందని మైనింగ్, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగానే విచారణ నిర్వహిస్తామని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లాకు వస్తున్న ఆయన 14 కోట్ల రూపాయల పైచిలకు విలువైన విద్యుత్ శాఖ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మిషన్ వాత్సల్య పథకం కింద గ్రామాల్లో ఉన్న అర్బన్, సెమీ అర్బన్ పిల్లలను గుర్తించి అవసరమైన సహాయం అందించాలని కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్, బేటీ బచావో బేటీ పడావో నోడల్ అధికారి అశ్విని వాకడే అధికారులను ఆదేశించారు. ఈ పథకం సమీక్షలో బాలికల సంక్షేమం, విద్య కోసం నిధులను ఎలా వినియోగించాలనే విషయంపై చర్చించారు. రైతులు పంటచేలలో పంట అవశేషాలను తగలబెట్టకుండా పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. నెక్కొండలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ వేణుమాధవ్ తెలిపారు. జిల్లాలోని ఏదైనా ఒక సబ్స్టేషన్ లైన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఆధునిక ఇంటర్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వానాకాలం వ్యవసాయ సీజన్లో రైతులకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా అభివృద్ది సమీక్షా సమావేశం కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన జరుగుతోంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షిస్తున్నారు. సమావేశానికి పార్లమెంటు సభ్యులు ఎం రఘునందనరావు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విద్యావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈరోజు చేపమందు పంపిణీకి కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ సమాచారాన్ని డిజిటలైజేషన్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అన్నదాతల సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేసేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేపట్టిందని నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ అన్నారు. ఈ నెల 21వ తేదీన నీట్ 2026 ప్రవేశ పరీక్షలను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి జరిగే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓలు, పర్యవేక్షకులకు తగిన భద్రత, సహకారము అందించాలి.

0: చేయాలని సంబంధిత అధికారులను రాష్ట చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. వానాకాలం సీజన్ కోసం రాష్ట్రానికి 3.89 లక్షల టన్నుల యూరియా చేరిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మృగశిర కార్తీ సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిని కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాలు రాష్టంలోకి ప్రవేశించాయి. 2 రోజుల్లో రాష్టమంతటా విస్తరించనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 1:20 దాటి 53 సెకండ్లు. షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ మరొక్కసారి శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగిన ప్రశ్నలకు మీ సమాధానం, మీ పేరు 0402324052 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. మరి షో టైం అస్సలు ఆలస్యం చేయకుండా మొదలెట్టేసుకుందాం. శ్రోతలందరూ సిద్ధమేనా?

మేమందరం సిద్ధంగా ఉన్నాం మేడం. మీదే లేట్ అంటున్నారు శ్రోతలు, చాలామంది సందేశాలు పంపిస్తున్నారు. మరి షో టైంలో వచ్చేస్తుంది మొదటి ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, జాగ్రత్తగా వినండి, రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అని మన దేశంలో ఒక రాష్ట్రాన్ని పిలుస్తారు. రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు భారతదేశంలో? మీకు సమాధానం తెలిస్తే 0402324082 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం కార్యక్రమం వింటున్నారు. ముందుగా మీరు విన్న పాట కూలీ నెంబర్ 1 చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించారు. సంగీతం ఇళయరాజా, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. మరి షో టైంలో నేను అడిగాను మొదటి ప్రశ్న, రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అని మన దేశంలో ఒక రాష్ట్రాన్ని పిలుస్తారు, ఆ రాష్ట్రం పేరేంటి అని అడిగాను. చాలామంది శ్రోతలు సరిగ్గా గెస్ చేసి సమాధానం పంపించారు. ముందుగా సమాధానం చెప్తాను. నేను సమాధానం చెప్పాక పంపించిన పేర్లను నేను చదవలేను. సమాధానం ఏంటంటే గోవా. గోవా రాష్ట్రాన్ని రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలుస్తారు. దీన్నే పర్ల్ ఆఫ్ ద ఓరియంట్ అని కూడా పిలుస్తారు. అందమైన బీచ్లు, ప్రకృతి సౌందర్యం ఎంత రమణీయంగా ఉంటుందిట గోవా. నేను కూడా ఎప్పుడు చూడలేదు. బీచ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, పార్టీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు గోవాని. మరి గోమాంచల, గోపకపురి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఎన్ని పేర్లున్నాయో ఈ గోవా రాష్ట్రానికి. ఇది ప్రశ్నకి ప్రశ్న మరియు సమాధానం. ఇక సరైన సమాధానాలు తొందరగా పంపించిన వాళ్ళ పేర్లు, గణేష్ వేదవతి నిజాంపేట్ నుండి, ప్రియాంజలి ఆర్మూర్ నుండి, కేవీరావు పివీరావు ఖైరతాబాద్ నుండి, పద్మావతి గారు కిస్మత్పూర్, దివాకర్ ఉమ్మడి నుండి, చింతా శ్రీనివాస్ పిర్జాతి కూడా భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్, డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి, అప్పలరాజు పెడన, ద్రోణంరాజు సూర్యశ్రీ కౌకూరు నుండి, పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపల్లం నుండి, యలగందుల మార్కండేయ పోచంపల్లి నుండి, జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, మురహరి యశోద నిజామాబాద్ నుండి, బాలకృష్ణ నర్సంపేట్, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుండి, అలాగే రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, క్యాదర్ వీరేష్ రాజౌళి మండలం నుండి, ఇంకా గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. చాలామంది సరైన సమాధానాలు పంపించారు. మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. మరి షో టైంలో తర్వాత ప్రశ్నకి మేము సిద్ధంగా ఉన్నాం. మీదే ఆలస్యం అంటున్నారు శ్రోతలు. మరి తర్వాత ప్రశ్న సినిమాకి సంబంధించిన ప్రశ్న. నేను ఒక డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ ఏ సినిమాలోదో గుర్తుపట్టి

నాకు ఆ సినిమా పేరు పంపించండి. డైలాగ్ వినండి. మాంచి పదునైన పనసకాయని చెయ్యి తరిగిన వాడు తిరిగితే, కూర చేసుకొని పక్కనింత వెన్నముద్ద నంచుకొని కొంచెం కొంచెం తింటూ ఉంటే, ఆహా ఎంత బాగుంటుంది అంటారు శ్రీలక్ష్మి గారు బ్రహ్మానందం గారితో. మరి ఈ డైలాగ్ ఏ సినిమాలతో గుర్తుపట్టి నాకు సందేశం పంపించండి. 0402324082 0402324082 ఈ నంబర్కి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరరామూర్తి గారు. అయ్యయ్యో, ఏంటి ఏంటి ఈ పరిస్థితి! మన వివిధ భారతి శ్రోతలు ఇంత కన్ఫ్యూజ్ అయిపోయారేంటి? మీకు తెలుసా, ఓన్లీ 6 మందే సరిగ్గా గెస్ట్ చేసి నాకు మెసేజ్ చేశారు. నేను డైలాగ్ చెప్పాను, డైలాగ్ అడిగితే ఇంత కన్ఫ్యూజ్ అయిపోతారని నేను అనుకోలేదు. ఏమి డైలాగ్ అంటే, మంచి పదునైన పనసకాయని చెయ్యి తిరిగిన వాడు తరిగితే కూర చేసుకొని పక్కనింత వెన్నముద్ద నంచుకొని కొంచెం కొంచెం తింటూ ఉంటే ఆహా ఎంత బాగుంటుంది అంటారు శ్రీలక్ష్మి గారు బ్రహ్మానందం గారితో. ఇది మన జంజాల గారి సినిమా. చాలామంది బాబాయ్ అబ్బాయి అనుకుంటున్నాను అంటారు, కొంతమంది గెస్ట్ చేయలేకపోయారు, కొంతమంది హాయ్ హాయ్ నాయక అన్నారు, కొంతమంది శుభలగ్నం మాయలోడు చాలా. కానీ నాకు చాలా సంతోషం, మీరు గెస్ట్ చేసే ప్రయత్నం చేశారు కదా, అందుకని. మరి సమాధానం ఏంటో తెలుసా? చూపులు కలిసిన శుభవేళ. జంజాల గారి దర్శకత్వంలో వచ్చిన చూపులు కలిసిన శుభవేళ ఈ సినిమాలో వెళ్ళి గమనించి సీన్స్ చూస్తే బ్రహ్మానందం గారు శ్రీలక్ష్మి గారు పక్క పక్కన కూర్చొని వంటల గురించి డిస్కస్ చేసుకుంటూ బోలెడన్ని కూరలు ఇది బాగుంటుంది, ఆ కూర బాగుంటుంది, అలా తింటే బాగుంటుంది అంటారు. మధ్యలో రత్నసాగర్ గారు వచ్చి అయ్యో ఏంటి వీళ్ళిద్దరూ తిండి గురించి మాట్లాడుకుంటున్నారంటూ బాధపడుతూ ఉంటారు. భలే గమ్మత్తుగా ఉంటాయి, హాస్యం అద్భుతమైన హాస్యం పండించారు వాళ్ళిద్దరూ ఆ జంజాల గారి సినిమాలో. చూపులు కలిసిన శుభవేళ సినిమా నుంచి ఆ డైలాగ్ అనమాట. మరి సరిగ్గా గెస్ట్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? కట్ల సతీష్, సుమలత భద్రాద్రి కొత్తగూడెం నుండి, పద్మావతి, శిల్ప మరియు వారి కుటుంబ సభ్యులు, చంచల్ గూడ హైదరాబాద్ నుండి, దివాకర్ ఉమ్మడి నుండి, వెంకటేష్ నందిపేట నుండి, అలాగే రాకేష్ ఫరీద్ నందిపేట నుండి సరిగ్గా గెస్ట్ చేసి మనకు సందేశం పంపించారు. ఏం పర్వాలేదు, ఇంకా బోలెడన్ని మంచి మంచి ప్రశ్నలు మీ అందరి కోసం సిద్ధంగా ఉన్నాయి మన షో టైంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎస్ షో టైం వింటున్నారు. నేను మీ రేడియో నిస్సంబద్ధిని. స్టూడియోలో సమయం 1 గంట 40 నిమిషాలు దాటి 30 సెకండ్లు. మరి ఇప్పుడు ఒక జనరల్ ప్రశ్న మాట్లాడుకుందాం. మనందరం యూజువల్గా చాలా కాంప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటాం, విమర్శలు వస్తూ ఉంటాయి, మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. కానీ మీరు అందుకున్న అత్యంత అందమైన బెస్ట్ కాంప్లిమెంట్, సద్విమర్శ ఏంటి? ఇప్పటి వరకు మీ జీవితంలో మనకు తెలుస్తుంది, అసలు దీన్ని మించి ఇంకోటి లేదు అనిపిస్తుంది కదా. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్, సద్విమర్శ ఏంటో నాతో పంచుకోండి. 0402324085252 ఈ నంబర్కి.

షో టైం వింటున్నారు. మరి షో టైంలో నేను అడిగాను, మీరు ఇంతవరకు అందుకున్న అతి మంచి సద్విమర్శ, బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అని అడిగాను. చాలామంది శ్రోతలు స్పందించారు. ఎవరెవరు మాట్లాడ ఎవరెవరు రాసిన వాళ్ళు మళ్ళీ పంపించకండి, నేను అందరి మెసేజెస్ చదివే ప్రయత్నం చేస్తాను. మా గురువుగారు నువ్వు చాలా సాధించగలవు, నువ్వు చాలా సాధించావు అన్నప్పుడు అదే నాకు గొప్ప విమర్శ అంటున్నారు సంజీవ్ గారు నిజామాబాద్ నుండి. నేను ఆర్ట్ బాగా వేస్తాను మేడం, నన్ను అందరూ మీరు ఆర్ట్ బాగా వేస్తారని ఎంతో పొగుడుతారు ప్రశంసిస్తారంటున్నారు. చాలా సంతోషం. దస్తగిరి గారు ప్రొద్దుటూరు నుండి మనకు సందేశం పంపించారు. రమణి సుబ్బారావు గారు రాస్తున్నారు, మా ఇన్స్పిరేషన్తో మేము

తీసుకొని మ్యాథ్స్ టీచర్స్ అయ్యామని నా స్టూడెంట్స్ అనడం నాకు ఇచ్చిన అతి బెస్ట్ కాంప్లిమెంట్ అంటున్నారు రమణి గారు సైనిక్పురి నుండి. మేడం నమస్కారం, మీరు మ్యాథ్స్ టీచర్. మ్యాథ్స్ అనేది అంటేనే చాలామందికి భయం, కానీ మీ ఇన్స్పిరేషన్తో మ్యాథ్స్ టీచర్ అవ్వడం అంటే ఎంత గొప్ప విషయం. ఇంకెవరు రాస్తున్నారంటే, నువ్వు చాలా గొప్పవాడివి అన్నప్పుడు అంటున్నారు మెర్సీ నరేష్ రోజా శిరీష. 3 తులాల బంగారం గొలుసు దొరికితే తిరిగి ఇచ్చాను, అది అప్పుడు నాకు వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎంతో అపూర్వం అంటున్నారు పావని వేణు ధర్మసాగర్ హన్మకొండ జిల్లా నుండి. ఎంత గొప్ప విషయం, మీ నిజాయితీకి జోహార్లు చెప్పాల్సిందే. ఇక కృష్ణకుమారి గారు తన అనుకున్న వారి హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోవడం, నేను అలా నిలుస్తాను అని అందరూ నాతో అంటారంటున్నారు. కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి, చాలా గొప్ప విషయం అండి. ఇక నేను టమాటా పచ్చడి చాలా బాగా చేపెడతాను అంటారు అందరూ అంటున్నారు. దుర్గాదేవి గుడ్లనర్వ జిల్లా నాగర్ కర్నూల్ నుండి. ఓకే, వెరీ గుడ్. తను అనుకున్న వారితో వారి హృదయాల్లో నిలిచిపోవడం, ఎవరు అనుకుంటే వాళ్ళ హృదయాల్లో నేను నిలిచిపోతాను అంటున్నారు వేమన్ నరసింహరావు గారు మనకి నిజామాబాద్ నుండి. ఇక క్లాస్లో ఫస్ట్ వచ్చినప్పుడు అందరూ అభినందించారు. మరి క్లాస్లో ఫస్ట్ వచ్చినప్పుడు అందరూ అభినందిస్తారు, అది బెస్ట్ కాంప్లిమెంట్ అని నేను చెప్పలేను. నేను చదువు వెలుగు అను అక్షరాభ్యాస కార్యక్రమంలో నిరక్షరాస్యులకు 80% చదువు వారి సొంతంగా సంతకం పెట్టడం నేర్పించాను. అప్పట్లో మా ఎంఆర్ఓ గారు నాకు సర్టిఫికెట్ ఇచ్చి అభినందించారంటున్నారు. గొప్ప విషయం అండి, మీరు విద్యాదానం చేశారు. ఈ సందేశం మనకు పంపించారు నార్కెట్పల్లి మండలం నెమ్మాలి నుండి పున్నా వెంకటేశం హేమలత. ఇక కోటి సంగీతంలో పెద్దన్నయ్య పాట చాలా బాగుందంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక మనకి నాగ్నాథ్ గుప్తా గారు ఒక సందేశం పంపించారు. 2014లో నేను విధి నిర్వహణలో చక్కగా విధులు నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్ గారు నాకు బెస్ట్ అవార్డు ఇచ్చారు. గొప్ప విషయం సార్, ఇలాగే చాలామందికి స్ఫూర్తిగా నిలవండి. ద్రోణంరాజు సూర్యశ్రీ గారు, ఒక కంపెనీ ఎండీ గారు అన్నారు, నీలాంటి సబార్డినేట్ దొరకడు కానీ నాలాంటి ఎండీ నీకు ఎప్పుడు దొరుకుతాడు, అది నాకు లభించిన అతిపెద్ద కాంప్లిమెంట్ అంటున్నారు ద్రోణంరాజు సూర్యశ్రీ కౌకూర్ నుండి. ఇక మా అమ్మాయి జ్యోతిక పదో క్లాస్లో 9.8 గ్రేడ్తో మండల స్థాయి వచ్చినప్పుడు ఎంఈఓ గారు మా ఇంటికి వచ్చి మీరు బాగా చదివించారు అని అన్నప్పుడు నాకు ఎంతో గర్వంగా అనిపించింది, అది బెస్ట్ కాంప్లిమెంట్ అంటున్నారు అప్పలరాజు గారు పెడన నుండి. ఉత్తమ శ్రోతగా కొత్తగూడెం కేంద్రంలో నన్ను అభినందించారు మరే అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ గారు. ఎంత బాగుందండి, అసలు ఒక్కొక్కళ్ళ అనుభవాలు వింటుంటే. నన్ను స్ఫూర్తిగా తీసుకొని ఒక సేవా ట్రస్ట్ పెట్టారు, ఇప్పటి వరకు 33 మందికి రక్తదానం చేశారు. అందులో ఒక వ్యక్తి స్వర్ణ భారతి సేవా ట్రస్ట్ అనే పేరుతో అందరికీ రక్తదానం చేస్తున్నారు. చాలా అద్భుతం సార్, చాలా అద్భుతం. ఇది మనకి సందేశం పంపించారు కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి. ఎంత అసలు ఇలాంటి సందేశాలు వింటూ ఉంటే నాకు అసలు మీలోనే ఎంతోమంది స్ఫూర్తిదాతలు, ఎంతోమంది మార్గదర్శులు ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఇక మనకి ఇంకొక సందేశం పంపించారు హైదరాబాద్ బోరంపేట నుండి. మంచి బిజినెస్ మ్యాన్ అవుతావని సార్ చెప్పారు అని అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటున్నారు సంతోష్ హైదరాబాద్ నుండి పంపించారు. ఇక హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ గారు పంపించారు. ఏం పంపించారంటే సరైన సమాధానం రాయలేదు సార్, మళ్ళీ పంపించండి. నన్ను చాలామంది లోతుగా ఆలోచిస్తాను, అందరికీ సహాయంగా ఉంటాను, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటున్నారు గణేష్ వేదవతి నిజాంపేట్ హైదరాబాద్ నుండి. ఇంకా చాలా సందేశాలు వస్తున్నాయి. ఉత్తమ సేవా పురస్కారం వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుండి నాకు వచ్చింది అంటున్నారు ఊర్మిళ సతీష్. ఇది వాళ్ళు పంపించిన సందేశం. ఇంకా చాలామంది సందేశాలు పంపిస్తున్నారు, పంపించిన వాళ్ళు దయచేసి పంపించకండి. ఒక మంచి పాట విందాం, తర్వాత మరిన్ని సందేశాలు మాట్లాడుకుందాం.

0: ரவ்வு எங்கப்ப கந்தி போய அந்த மந்தாரு
1: షోర్ట్ టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:54. మరి ఇంకొంతమంది సందేశాలు పంపించారు. మీరు విన్న ఆ పాట కిల్లర్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరమూర్తి గారు. ఇక మనకి మీకు మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్, మీరు అందుకున్న సద్విమర్శ ఏంటి అని అడిగితే, చోడవరపు నాగేశ్వరరావు గారు గీతానగర్ హైదరాబాద్ నుండి రాస్తున్నారు, నేను బాగా రాస్తాను, అది అందరూ నేను బాగా రాస్తానంటున్నారు, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటున్నారు. ఇక మేము టైలర్ వర్క్ చేస్తాం, ఒక టైలర్గా మేము కుట్టినవి అందరికీ బాగా నీట్గా సెట్ అయితే వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్సే మాకు బెస్ట్ కాంప్లిమెంట్స్, సద్విమర్శలు అంటున్నారు రాకేష్ ఫరీద్ నందిపేట నుండి. మరి మహమ్మద్ జైనుద్దీన్ గారు మనకు ఒక మంచి సందేశం పంపించారు. చిన్న వయసులో ఎక్కువ చదువుకునే అవకాశం లేదు కాబట్టి చదువుకున్నది 4వ తరగతే, కానీ ఆ చదువు నాకు అత్యంత అమూల్యమైనది అని నేను అనుకుంటున్నాను. 1996 కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో అక్షర కిరణంలో వాలంటీర్గా 15 మందికి చదువు నేర్పించాను. వాళ్ళకి పూర్తి

0: పేరు వచ్చేంత వరకు సంతకం పెట్టేలా వాళ్ళకి నేర్పించాను. దాంతో నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. ఉత్తమ వాలంటీర్గా అవార్డు కూడా అందుకున్నాను. 1997లో నిజామాబాద్ తొలి ఉత్తమ శ్రోతగా ఎంపికయ్యాను. ఇది నేను అందుకున్న అతి ఉత్తమ కాంప్లిమెంట్ అంటున్నారు. ఇది నాకు మరిచిపోలేని జ్ఞాపకం. చాలా సంతోషం అండి. చదువుతో మీరు తక్కువ చదువుకున్నారని అనుకోకర్లేదు. మీ సంస్కారానికి నేను నమస్కారం చెప్తున్నాను. మరి జయంతి అల్వాల్ నుండి ఏం రాస్తున్నారంటే, నేను అస్సలు ఫుడ్ వేస్ట్ చేయను, అందరూ నన్ను గుడ్ గర్ల్ అంటారు అంటున్నారు. మరి దోర్నాలి సుదర్శన్ గారు మనకి అంకుషాపురం నుండి సందేశం పంపించారు. మా రెండవ అమ్మాయి 10th క్లాస్లో ఘట్కేశ్వర మండలానికి 1st క్లాస్ మార్కులు తెచ్చుకుంది. ఒక చిన్న పార్టీ, వాల్ వాచ్, గోడగడియారం బహుమతి ఇచ్చేటప్పుడు నన్ను కూడా స్టేజ్ మీదకి పిలిచారు. మా అమ్మాయితో పాటు నా ఫోటో కూడా తీసుకున్నారు. అదే నాకు అతిపెద్ద కాంప్లిమెంట్గా నేను భావిస్తున్నాను అంటున్నారు. మరి షో టైం బాగుంది, మంచి ప్రశ్న అడిగారు, చాలా ధన్యవాదాలు అంటున్నారు. గణేష్ వేదవతి గారు నిజాంపేట నుండి. మరి రక్తదానం చేశాను అబ్బా, అది రక్తదానం చేసి ఎంతోమందికి సహాయంగా ఉంటున్నాను, అదే నేను అందుకున్న అతిపెద్ద కాంప్లిమెంట్ అంటున్నారు. భూదాన్ పోచంపల్లి నుండి ఎలగండుల మార్కండేయ లక్ష్మి. మరి మనకి ఒక చిలిపి సందేశం కూడా వచ్చింది, మీ నవ్వు బాగుంటుంది అని. కానీ అస్సలు కొంతమంది మీరు నవ్వరు అని, కానీ నవ్వు బాగుంటుంది అనే కాంప్లిమెంట్ నేను ఇప్పటి వరకు అందుకున్నాను అంటున్నారు. పేరు పంపించలేదు. ఇంకొక సందేశం వచ్చింది మనకి, నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను, అప్పుడు మా హిందీ టీచర్ నువ్వు హిందీలో బాగా మాట్లాడతావు అని. అదే నాకు ఇప్పటి వరకు నేను అందుకున్న పెద్ద కాంప్లిమెంట్ అంటున్నారు. వెంకటేష్ నందిపేట నుండి మరి మనకి ఇంకొక సందేశం పంపించారు నాగరాజ్ గారు. సందేశం ఇంకా లోడ్ అవుతోంది. మరి ఎలా ఉంది, ఇవన్నీ వింటుంటే మీకు ఏమనిపిస్తుంది? మనం ప్రశ్నలు షో టైంలో చాలా సరదైన ప్రశ్నలు అడుగుతాము, తర్వాత జనరల్ నాలెడ్జ్ అడుగుతాము. మరి మీ మనసులో ఉన్న మీ ఊహల్ని, మీ జ్ఞాపకాలని కూడా తట్టిలేపే ప్రయత్నమే ఈ జనరల్గా అడిగే ప్రశ్న అన్నమాట. మరి దస్తగిరి సంధ్య గారు మనకు ఒక సందేశం పంపించారు, ప్రశ్న బాగుంది, నేను ఆల్రెడీ పంపించాను, నేను ఆర్ట్ బాగా వేస్తాను, అందుకే నాకు నేను బాగా మంచి కాంప్లిమెంట్స్ అందుకున్నా అన్నారు. మధు మల్లాపూర్ నుండి, నేను టైలరింగ్ చేస్తా, నన్ను అందరూ ప్రొఫెసర్ డాక్టర్ లాగా ఉన్నావు, నీవు నీట్గా ఉంటావు అని అంటారు, అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటున్నారు మధు మల్లాపూర్ నుండి. చాలా సంతోషం అండి. మరి ఇది ఒక్క సందేశం వచ్చింది. 7 ఏళ్ళ క్రితం మా అమ్మగారు ఈరోజు పరంపదించారంటున్నారు నాగరాజ్ గారు రాశారు. మరి ఇది ఇవాళ షో టైం, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి 2 గంటల 15 నిమిషాలకి ఒక అద్భుతమైన శక్తిశీలిని మీకు పరిచయం చేయబోతున్నాను. మీరేం చేయాలి, ట్యూన్ చేసి ఉంచాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

Manu Cemerenceli. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్ లో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 35 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్.

0: తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
0: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో శ్రోతలందరికీ మరొక్కసారి శుభ మధ్యాహ్నం అంటోంది మీ పద్మిని. భారతదేశపు నారీ శక్తికి ప్రతీకగా నిలిచిన భారత వైమానిక దళ తొలి వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మీ రమణన్. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి వైద్య వృత్తిలో రాణిస్తూనే భారత వైమానిక దళంలో ప్రవేశించి ఆ సంస్థలో మొట్టమొదటి మహిళా అధికారినిగా చరిత్ర సృష్టించిన ఘనత డాక్టర్ విజయలక్ష్మి గారిది. ఆవిడ స్ఫూర్తిదాయక ప్రయాణం ఈనాటి మన శక్తిశీలిలో.

0: నీ స్నేహం చిత్రానికి ఉష ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఆర్పి పట్నాయక్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:22 దాటి 36 సెకండ్లు. భారత వైమానిక దళ తొలి వింగ్ కమాండర్, మహిళ వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మద్రాసు నగరంలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం, సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు విజయలక్ష్మి గారు. తండ్రి మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో సైన్యంలో పనిచేశారు. అదే ఆమెను సైన్యం వైపు మళ్లేలా వెళ్లేలా ఆకర్షించింది అంటారు విజయలక్ష్మి గారు. మరోవైపు తాతగారు సంగీత విద్వాంసులు, అది కావడంతో సంగీతం పైన కూడా ఎంతో మక్కువ పెంచుకున్నారు విజయలక్ష్మి గారు. ఒకవైపు తండ్రి నుంచి వచ్చిన క్రమశిక్షణ, సమయపాలన, మరోవైపు తాతగారి నుండి వచ్చిన సంగీతం ఆమెను అద్భుతమైన శాస్త్రీయ సంగీత విద్వాంసురాలిగా, నిబద్ధత కలిగిన వైద్యురాలిగా, సైనికాధికారిణిగా కూడా చేసే అంటారు ఎన్నో ఇంటర్వ్యూస్లో విజయలక్ష్మి రమణన్ గారు. వారి గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈనాటి మన శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి టిప్పు హరిణి పాడిన పాట విన్నారు. సంగీతం కోటి, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:28 దాటి 30 సెకండ్లు.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
2: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. భారత వైమానిక దళ తొలి వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. 15 ఏళ్ల వయసులో ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ కళాకారునిగా ఎంపికయ్యారు విజయలక్ష్మి గారు. అది సాధారణ విషయం ఏం కాదు. అతి చిన్న వయసులో ఏ గ్రేడ్ కళాకారిణి అంటే ఆవిడ ఎంత సాధన చేసి ఉండాలో చెప్పకనే చెప్తోంది. ఎన్నో కర్ణాటక సంగీత కచేరీలు చేశారు చిన్న వయసు నుండే. మద్రాస్ మెడికల్ కాలేజ్ నుండి వైద్య శాస్త్రంలో డాక్టర్ పట్టా అందుకున్నారు. సైనికులను ఉద్దేశించి ఎన్నో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు ఆవిడ. అయితే ఆమె పాడిన పాటలు సైనికులకి ఎంతగానో మానసిక ఉపశమనాన్ని కలిగించేవిట. ఒకవైపు పాట, మరోవైపు వైద్యం, రెండు కళ్ళలా ఉండేవిట విజయలక్ష్మి గారికి. అలా పాడుతూ ప్రదర్శనిస్తున్న సమయంలోనే వారికి భారత వైమానిక దళంలో చేరాలని బలంగా అనిపించింది. మరి అనిపించింది సరే, ఎలా చేరారు ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం.

0: చలో సినిమా నుండి అనురాగ్ కుల్కర్ణి ఆలపించిన పాట విన్నారు. రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం మహతి స్వరసాగర్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి సైన్యంలోకి అంటే వైమానిక దళంలోకి ఎలా చేరారు, పాటలు పాడుతున్నారు, సంగీత కచేరీలు ఇస్తున్నారు, ఎలా చేరారో చెప్తానన్నాను కదా. ఎలా అంటే 1955 భర్త కెవి రమణన్ గారి ప్రోత్సాహంతో వైమానిక దళంలో అడుగుపెట్టారు డాక్టర్ విజయలక్ష్మి గారు. మొదటిగా ఆర్మీ మెడికల్ కాప్స్లో చేరి ఆ తర్వాత వైమానిక అధికారినిగా బదిలీ అయ్యారు. 1971 వైమానిక దళంలో తొలి మహిళా వింగ్ కమాండర్గా పదోన్నతి పొందారు డాక్టర్ విజయలక్ష్మి రమణన్.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలి వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మీ రమణన్ గారి గురించి మాట్లాడుతున్నారు.

మాట్లాడుకుంటున్నాం. పురుషులు మాత్రమే ఆధిపత్యం వహించే రక్షణ విభాగంలో ఒక మహిళగా వ్యవహరించడం, అందులో వింగ్ కమాండర్గా వ్యవహరించడం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదంటారు విజయలక్ష్మి గారు. అన్నీ అధిగమించారు. వైమానిక దళంలో చేరినప్పుడు మహిళల కోసం ప్యాంటుకు బదులుగా చీరలు యూనిఫామ్గా, తొలిసారిగా మహిళా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారుల కోసం ప్రతిష్టాత్మకమైన చీరను యూనిఫామ్గా రూపొందించిన ఘనత డాక్టర్ విజయలక్ష్మి గారిదే. ఊహించండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఫ్లయింగ్ పైలట్స్ వాళ్ళు ఎవరైనా సరే ప్యాంటు చొక్కా వేసుకుంటూ ఉంటారు. అంటే అందరూ అలా వేసుకోక్కర్లేదు, కొంతమంది ఆన్ ఎయిర్ వెళ్ళని వాళ్ళు, అంటే పైన పైలట్గా వెళ్ళని వాళ్ళు, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మొట్టమొదటిసారిగా 70s ఆ యూనిఫామ్కి బదులు చీరని యూనిఫామ్గా ఆవిడ ప్రవేశపెట్టారంటే ఎన్ని సవాళ్ళను ఎదుర్కొని ఉంటారో చుట్టూ ఉన్న చాలామంది సమాజంలో, అక్కడున్న ఆఫీసర్స్తో, తర్వాత అంటే పురుషులతో, అవన్నిటినీ అధిగమించి చీరని యూనిఫామ్గా పెట్టిన ఘనత మాత్రం డాక్టర్ విజయలక్ష్మీ రమణన్ గారిది. ఇంకా ఉన్నాయి బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకుందాం.

0: స్వరాభిషేకం ఈ చిత్రం నుండి మనోచిత్ర అలపించిన పాట విన్నారు. సంగీతం విద్యాసాగర్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:43 దాటి 10 సెకండ్లు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలి వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. 1962 సంవత్సరం, 1966 సంవత్సరం, 1971 సంవత్సరంలో యుద్ధ సమయాల్లో విశిష్టమైన సైనిక సేవలను అందించారు డాక్టర్ విజయలక్ష్మి. యుద్ధం అంటేనే ప్రాణనష్టం. అలాంటి క్లిష్ట సమయంలో సైనికులకు మానసిక స్థైర్యాన్ని ఇస్తూ అవసరమైన వైద్యం అందించారు విజయలక్ష్మి గారు. అంతేకాదు, వైద్యురాలిగా కొన్ని సంవత్సరాలు బెంగళూరులో ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్లో సీనియర్ గైనకాలజిస్ట్గా సేవలందించారు. ఆ సమయంలోనే ఎందరో నర్సింగ్ సిబ్బందికి సహాయ వైద్యులకు గైనకాలజీ విభాగాల్లో స్వయంగా శిక్షణ ఇచ్చారు. వారందరినీ అత్యున్నత వైద్యులుగా తీర్చిదిద్దారు డాక్టర్ విజయలక్ష్మి.

0: అనిల్, మనం పెళ్లి చేసుకుందాం.
1: పెళ్ళా? ఓకే, చేసుకుందాం.
0: నిజంగా?
1: నిజంగా.
0: ఎప్పుడు?
1: ఎప్పుడంటే నీకు ఎప్పుడంటే అప్పుడు.
0: నిజంగానా?
1: ఆహా,
0: గాడ్, ఐ లవ్ యూ.
1: ఐ లవ్ యూ టూ.
0: రేపు ఎన్నింటికి కలుద్దాం?
1: 5 o'clock.
2: అంతకు ముందు ఆ తరువాత చిత్రం నుండి దీప్తి హేమచంద్ర అలపించిన పాట విన్నారు. సంగీతం కళ్యాణ్ కోడూరి, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఇండియన్ వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మీ రమణన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. 1977 అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారి చేతుల మీదుగా విశిష్ట సేవా మెడల్ని అందుకున్నారు డాక్టర్ విజయలక్ష్మి. సైనిక రంగంలో అత్యుత్తమ ప్రమాణాలను పాటించినందుకు అద్భుతమైన సేవకు గాను వారికి లభించిన గుర్తింపు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు సామాన్యులకు ఉచితంగా వైద్యం అందించారు డాక్టర్ విజయలక్ష్మి.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

పవిత్ర బంధం చిత్రం నుండి కేజే యేసుదాస్ గారు పాడిన ఆ పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:54 దాటి 36 సెకండ్లు. ఒక మహిళగా, వైద్యురాలిగా, ఒక సైనికాధికారిగా ఎందరికో మార్గదర్శిగా నిలిచారు డాక్టర్ విజయలక్ష్మీ రమణన్. మనం ఏ రంగంలో ఉన్నా మన పనిని మనం దైవంగా భావించి పూర్తి అంకితభావంతో చేస్తే ఎంతో సంతృప్తిగా ఉంటుంది అని చెప్పేవారు డాక్టర్ విజయలక్ష్మి. ఎందరో మహిళలకు మార్గదర్శకంగా నిలిచారు. ఇది వారి ఆదర్శమైన ప్రయాణం. ఇది ఇవాల్టి శక్తిశీలి. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ రేడియోనిస్తం పద్మినే.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మళ్ళీ మరొక రోజు మరో కార్యక్రమంలో కలుస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలు దాటి 32 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.
1: మెహమాన్ 10 జూన్ శాం 4 బజే సిర్ఫ్ వివిధ భారతి పర్.
2: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 5 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశ చరిత్రలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంపై దేశ ప్రజలుంచిన విశ్వాసానికి ఇది నిదర్శనమని లోక్ భవన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మోదీ హయాంలో దేశం ఆర్థిక, డిజిటల్, అంతర్జాతీయ రంగాల్లో సాధించిన పురోగతిని కొనియాడుతూ వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా దేశం మరింత సుసంపన్నం కావాలని గవర్నర్ ఆకాంక్షించారు. రాష్టంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. జనగామ జిల్లాలో పర్యటించిన భట్టి విక్రమార్క పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మైనారిటీ సంక్షేమ శాఖ, తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలో మెగా జాబ్ మేళాను మంత్రులు పొన్న ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో అమలు కాని అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వేగంగా అమలవుతున్నాయన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామంటున్న ముఖ్యమంత్రి

రేవంత్ రెడ్డి, ముందు 2 నెలలుగా జీతాలందక ఇబ్బంది పడుతున్న 62,000 మంది అంగన్వాడీల వేతనాలు చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలను దేశంలోనే అత్యధికంగా పెంచిందని గుర్తు చేశారు. ఉజ్వల పథకం కింద సబ్సిడీ సిలిండర్లను 7కి 4 కుదించామని, వినియోగదారులు అవసరాన్ని బట్టి 7కి ఎన్ని సిలిండర్లైనా బుక్ చేసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. ఎలాంటి పరిమితి లేదని కూడా స్పష్టం చేసింది. నైరుతి ఋతుపవనాల రాకతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో తీవ్రమైన ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. పాకిస్తాన్ నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిరసనకారులు, పాకిస్తాన్ భద్రతా దళాల మధ్య ఘర్షణల్లో 30 మందికి పైగా ప్రజలు మృతి చెందగా మరో 200 మంది గాయపడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఈవినింగ్ మై డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ల సమయం 5:05:51 దాడాల ముందుకు వెళుతూ ఉంది. క్లయింట్ కాల్స్, మేనేజర్ ఈమెయిల్స్, టార్గెట్స్, డెడ్ లైన్స్ వీటన్నిటికీ తోడు బయట ఈ సమ్మర్ హీట్ అబ్బా మైండ్ హీట్ ఎక్కిపోతుంది అనుకునే లోపే చల్లబడిపోయింది. వర్షం కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. కాబట్టి మరి మరి వెంటనే ఏం చేస్తారంటే ఆ ఏర్పాట్లు ఈరో ఏర్పాట్లు చేసుకుని ఆఫీస్ నుంచి బయటపడే ఏర్పాటు చేసుకోండి. ఒక నిమిషం ఆ సిస్టమ్ లాక్ చేయండి, కాస్త బయటకు వచ్చి ఆకాశం వైపు అలా చూడండి. సూర్యుడు కూడా సెలవు తీసుకుంటున్నాడు, మీ చాయ్ బ్రేక్ టైం ఇస్తున్నాడు అనమాట. ఈ ఎండల అలసటని మాయం చేసే మ్యాజిక్ టీ కప్లోనే ఉంటుంది కదా, ఏమంటారు మరి. మరి మీ మనసులోని స్ట్రెస్ని తగ్గించి హ్యాపీ వైబ్స్ నింపడానికి మీ రేడియో ఆర్జే సురభిరమే రెడీగా ఉన్నాడు. మరి ఈ హాట్ సాయంత్రాన్ని ఒక వేడి ఛాయ్, ఒక చల్లని మాట మరిన్ని హాయ్ కబుర్లతో గడిపిద్దాం. వింటూ ఉండండి ఛాయ్తో హాయ్ కబుర్లు మీ వివిధ భారతి 102.8. మరి వివిధ భారతి అంటే అదిరిపోయే పాటలు, అదిరిపోయే పాటలు అంటే ఎలా ఉంటాయి, ఇగో ఎలా ఉంటాయి.

0: పోల పోల అద్దరి పోలే పాట ఎస్ డీజే టిల్లు నుంచి టిల్లు అన్న డీజే పెడితే అంటు అద్దరిపోయే పాట రామ్ మిర్యాల పాడినటువంటి పాట కాసలేశం రాసినటువంటి పాట రామ్ మిర్యాల కంపోజ్ చేసినటువంటి పాట అద్దరిపోయే పాట అన్నారు కదా ఇలాంటి అద్దరిపోయే పాటలు అన్నీ కూడా ఉంటాయి పాటలతో పాటు మంచి మంచి మాటలు ఉంటాయి మీ దానికోసం మీరు ఏం చేయాలంటే వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగతి ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎస్ స్టూడియో క్లాక్ల సమయం 5:10 దాటేలా ముందుకెళ్తూ ఉంది. మరి ఛాయ్తో హాయ్ కబుర్లో మరి ఒక ఎనర్జెటిక్ న్యూస్ ఏంటంటే క్యారెక్టరైజేషన్తోనే హీరోలా మైండ్ బ్లాంక్ చేసే టేకింగ్ ఒకరిదైతే ఎలాంటి క్యారెక్టర్లోనైనా పరకాయ ప్రవేశం చేసి ప్రాణం పోసే యాక్టింగ్ ఇంకొకరిది. ఒకరు రైటింగ్ అని అయితే ఇంకొకరు యాక్టింగ్ డాన్. ఆ ఇద్దరు తోపులో ఒకే స్క్రీన్ మీద పడితే థియేటర్స్ దద్దరి వెళ్ళిపోవాల్సిందే కదా. మరి ఎవరు వాళ్ళు అనేది చెప్తాను. మరి ఆ డైరెక్టర్ మేకింగ్ తోటి షేక్ చేసే ఆ డైరెక్టర్ సినిమాల నుంచి ఒక పాట మీకోసం వినిపిస్తాను. స్టే ట్యూన్డ్.
5: పతా హై మై కౌన్ హూ శంకర్ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్.

स्मार्ट्स एङ्कर आद्रिपेन्दिका स्मार्ट्स एङ्कर हुनुहुन्छ आद्रिपे पाटविनहरू अनुराग कुलकर्णी पाण्डे ट्वेन्टी पाटा भास्कर भट्ट रवि कुमार साहित्यानन्द जगा मणि शर्मा म्युजिक कम्पोजिसनलो आद्रिपोయే పాట విన్నాము. మరి ఇలాంటి పాట ఒక అప్పటి వరకు క్యూట్గా స్వీట్గా ఉండేటటువంటి రామ్ని ఒక్కసారి మాస్ లుక్లో చూపించి అద్దరగొట్టారు. ఎవరు ఇందాక అనుకుంటున్నాం ఉన్నాం, ఎవరు అనంటే మరి క్యారెక్టరైజేషన్ తోటి హీరోల మైండ్ బ్లాక్ చేసే టేకింగ్ ఇచ్చేటటువంటి డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఎస్, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతిల క్రేజీ కాంబో, స్లమ్ డాగ్, 33 టెంపుల్ రోడ్ టీజర్ నిన్న రిలీజ్ అయ్యి లక్షల వ్యూస్తో దూసుకుపోతుంది. ఇందులో ఒక అంధుడైన భిక్షగాడిగా సేతుపతి యాక్టింగ్, అబ్బో పూరి మార్క్. యాక్షన్స్ చూస్తుంటే పూనకాలు వచ్చేస్తున్నాయి అనమాట. మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుందో అర్థమవుతుంది. ఏదేమైనా కూడా లక్షల్లో వ్యూస్ తోటి ముందుకు వెళ్తున్నటువంటి ఈ టీజర్ మాత్రం షేక్ చేస్తుంది ఇంటర్నెట్ని. మరి మీరు కూడా చూడకపోతే వెంటనే చూసేయండి. అంటే ఇది అన్ని రకాల పూరి జగన్నాథ్ అన్ని సినిమాల్లో ఉండేటటువంటి మిక్స్డ్గా కనబడుతుంది. ఏదేమైనా కూడా ఈసారి మళ్ళీ పూరి జగన్నాథ్ మరొక్కసారి ఆ టేకింగ్ మేకింగ్ తోటి ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాడు అయితే మనకు అనిపిస్తుంది. రైట్, వెయిట్ చేద్దాం ఆ సినిమా ఎలా ఉండబోతుంది. రైట్, ఇప్పుడు మాత్రం పూరి జగన్నాథ్ ఆల్ టైమ్ హిట్ సినిమాలో నుంచి మంచి పాట.

0: యాజ పోక్రి మూవీ నుంచే హాద్రిపోయే పాట విన్నారు. కునాల్ గంజని వాళ్ళ పాడినటువంటి ఈ పాటకి కందుకొండ సాహిత్య మణి శర్మ సంగీతాన్ని అందించారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఇతర తరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: స్టూడియో క్లాక్ లో సమయం 5:31:31 దాటి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. సమయం మనం చాయ్తో హాయ్ కబుర్లు. మరో ఇంట్రెస్టింగ్ కబుర్ ఏంటంటే, డియర్ ఫ్రెండ్స్, మరి మీ ఫోన్ క్యాలరీ ఓపెన్ చేస్తే ఏం కనిపిస్తాయి అంటే, లాస్ట్ వీక్ తిన్న బిర్యానీ ఫోటోలు, నిన్నటి రీల్స్, చిన్నప్పటి మెమరీస్. అవునా? ఒక మాటలో చెప్పాలంటే మరి మీ ఫోన్ క్యాలరీ మీ లైఫ్ హిస్టరీ అన్నమాట. సరే, ఒకవేళ మన దేశానికి మన సంస్కృతికి కూడా ఇలాంటి ఒక ఫోన్ గ్యాలరీ ఉంటే దాన్ని ఏమంటారు తెలుసా? ఆర్కైవ్స్ అంటారు. ఎస్, ఆర్కైవ్స్ అంటే ఏదో పెద్ద బోర్ గుట్టి సబ్జెక్ట్ కాదండి, మన చరిత్ర. అది మన చరిత్ర తాలూకు సేవ్డ్ ఫోల్డర్ అనమాట. 100 ఏళ్ల నాటి రాజుల ఉత్తరాలు, స్వాతంత్ర సమరయోధుల అసలు సంతకాలు, నాటి రేడియో రికార్డింగ్లు, నైజాం కాలం నాటి హైదరాబాద్ మ్యాప్లు, వీటన్నిటిని భద్రపరిచే ఒక అద్భుతమైన నిధి ఇది. ఈరోజు అంటే జూన్ 9 అంతర్జాతీయ ఆర్కైవ్స్ దినోత్సవం. గతాన్ని దాస్తేనే కదా.

భవిష్యత్తుకు పునాది. మరి వీలైతే ఈ వారంలో మీ దగ్గరలో ఉన్నటువంటి స్టేట్ ఆర్కైవ్స్ ఆఫీస్ని కానీ, ఆన్లైన్ డిజిటల్ ఆర్కైవ్స్ని కానీ, అక్కడ మ్యూజియంని కానీ ఒకసారి లుక్కేయండి. మన చరిత్ర మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకోండి. గత అంటే 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణిలో మరి పాత వాళ్ళందరూ వచ్చి రకరకాల వాళ్ళ అనుభూతులు అన్నింటినీ చెప్తూ ఉంటే నిజంగా ఎంత అద్భుతంగా అనిపిస్తుంది కదా. పాత ఎప్పుడు ఉంటాయి అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, గతం ఎప్పుడు కూడా ఘనంగానే ఉంటుంది. సో మరి ఈరోజు అంతర్జాతీయ ఆర్కైవ్ దినోత్సవం సందర్భంగా పాత వాటిని భద్రపరిచి పాత వాటిని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే రైట్. మరి పాత ఎంత పాతగా అయితే దానికి అంత వాల్యూ పెరుగుతూ ఉంటుంది అన్నట్టుగా మన సినిమాల్లో చూస్తే మరి అలాంటి ఒక అంటే ప్రపంచంలో ఉన్న అద్భుతమైనటువంటి ప్రదేశాల్లో కట్టడాల్లో చూపించే క్రమంలో డైరెక్టర్ శంకర్ ఎప్పుడు ముందుంటారు. అలాంటి శంకర్ తన సినిమా జీన్స్ మూవీ కోసం పువ్వుల్లో దాగున్న సినిమాల పాటకి మరి రకరకాల లొకేషన్స్లో ఫ్రాన్స్, ఇటలీ, యునైటెడ్ స్టేట్స్, ఈజిప్ట్, చైనా, ఇండియా ఇలా అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రముఖ కట్టడాలన్నింటినీ కూడా చూపించారు. ఒకసారి ఆ పాట వింటూ మీరు కూడా ఒకసారి ఆ మెమరీస్లోకి వెళ్ళండి.

యార్ రహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఎం రత్నమాండ్ శివగణేష్ సాహిత్యాన్ని అందించగా ఉన్ని కృష్ణన్ అండ్ సుజాత పాడినటువంటి పాట జీన్స్ నుంచి విన్నారు కదా. ఫ్రాన్స్ లోని ఎయిఫిల్ టవర్, అలాగే లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఇటలీలోది, అలాగే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ న్యూయార్క్ సిటీలోది, అలాగే పిరమిడ్ ఆఫ్ గిజా ఈజిప్ట్ అండ్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, అలాగే తాజ్ మహల్ ఆగ్రాలో ఉన్నటువంటి, ఇండియాలో ఉన్నటువంటి ఆగ్రాలోని తాజ్ మహల్ని కూడా, ఇలా మొత్తం ప్రపంచంలో ఉండే ప్రధానమైనటువంటి కట్టడాలన్నింటినీ కూడా చూపించేశారు. సో మరి డైరెక్టర్ దర్శకుడు ఇలాంటి వండర్స్ ఇంకా క్రియేట్ చేస్తారు, ప్రేక్షకుల్ని మరింత ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఓకే రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: వచ్చేసింది ఏమొచ్చేసింది, జూన్ నెల వచ్చేసింది. స్కూళ్ళు కాలేజీలు రీ ఓపెన్ అవ్వబోతూ ఉన్నాయి. క్లాసులు పెరుగుతున్న కొద్దీ పిల్లల అవసరాలు పెరుగుతూ ఉంటాయి. ఆ అవసరాలతో పాటుగా ఇంకా చాలా కన్ఫ్యూజన్లు వస్తూ ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్లు ఏంటి అనేది ఒక ఫస్ట్ పాటలో విందాం. ఆ తర్వాత మరి బేసిక్గా అంటే ప్రాక్టికల్గా వాళ్ళు ఫేస్ చేసే కొన్ని కన్ఫ్యూజన్స్ అట్ ప్రజెంట్ ఏముంటాయి, వాటిని ఎలా మనం బయటపడాలనే టిప్స్ కూడా చెప్తాను. దానికోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు మాత్రం కొత్త బంగారు లోకం నుంచి కృష్ణ చైతన్య, మిక్కి జె మేయర్ అలా పాడినటువంటి పాట, అనంత శ్రీరామ్ సాహిత్య, మిక్కి జె మేయర్ సంగీతంలో వచ్చినటువంటి పాట.

0: యాజ్ టీనేజ్ లోకి వచ్చాం అంటే అన్ని కన్ఫ్యూజన్లే జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ స్కూల్ ఏజ్ దాటి ఇంటర్ డిగ్రీ బీటెక్ ఇలా వెళ్తూ ఉంటే మాత్రం ఇంకా ఇంకా కన్ఫ్యూజన్ మొదలవుతూ ఉంటాయి లైఫ్లో. సో మరి వాటన్నిటిలో మరి జూన్ నెల వచ్చినప్పుడు వచ్చే కన్ఫ్యూజన్ గురించి నేను ఒకటి చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్, మీరు వింటున్నారు చాయ్తో హాయ్.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ

మహాభారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎస్, మెయిన్గా అట్ ప్రజెంట్ ఇంటర్ డిగ్రీ బీటెక్లోకి ఎంటర్ అయ్యే స్టూడెంట్స్కి ల్యాప్టాప్ అనేది ఇప్పుడు లగ్జరీ కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ అవసరం కదా. కానీ మార్కెట్లో ఉన్న మోడల్స్ చూసి ఏది కొనాలో తెలియక పేరెంట్స్ స్టూడెంట్స్ తెగ టెన్షన్ పడుతూ ఉంటారు. మీ టెన్షన్ నుండి బయటపడడానికి కొన్ని టిప్స్ చెప్తా. ఏంటంటే ల్యాప్టాప్ కొనేటప్పుడు ఫస్ట్ మీరు చూడాల్సింది ప్రాసెసర్. జస్ట్ నార్మల్ ఆన్లైన్ క్లాస్లో నోట్స్ చదవడానికి అయితే ఇంటెల్ i3 లేదా Ryzen 3 సరిపోతుందట. అదే బీటెక్ కోడింగ్ డిజైనింగ్ చేయాలంటే దానికంటే హై కాన్ఫిగరేషన్ తీసుకోవడం అనేది చాలా మంచిది. ఒకవేళ హెవీ వీడియో ఎడిటింగ్ గేమింగ్ మీ ఇంట్రెస్ట్ అయితే వాటికంటే అంటే కూడా ఎక్కువగా ఉండేటటువంటి i7 అలాగే 8 తీసుకోవడం అనేది వెళ్తే బెటర్ అనేది మరి టెక్నికల్గా తెలిసినటువంటి కంప్యూటర్ మీద వర్క్ చేసే చాలామంది మనకు చెప్తూ ఉన్నారు. సరే మరి ప్రాసెసర్ ఓకే, మరి ల్యాప్టాప్ హ్యాంగ్ అవ్వకుండా స్పీడ్గా పనిచేయాలంటే ఇంకేం చూడాలో కూడా చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వినోదం అంటే తెలుసు వివిధ భారతి. వివిధ భారతి అంటే అదిరిపోయే పాటలు.

పెద్ద నుంచి మోహన్ చౌహాన్ పాడినటువంటి పాట బాలాజీ సాహిత్యం, మేఆర్ రహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో, అదిరిపోయే చిగురు సాంగ్ ఉన్నారు కదా, మీ ఇంటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆనరించే సంపూర్ణ వినోదం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi.
3: Oh hello rege gananta, idi taralu digi vache venanta.
2: Vivid Bharati Akashvani Telugu, tarataraala taragani aanandam alarinche sampurna vinodam.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగతి ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. 5:44:40 తేడాల ముందుకు వెళుతూ ఉంది సమయం. టాటా బాయ్ బాయ్ చెప్పే సమయం వచ్చేసింది. దీనికి ఛాయ్తో హాయ్ కబుల్కు మరి చెప్తూ మధ్యలో చెప్పకుండా వదిలేసావా అని అనిపిస్తుంది కదా. ఏ సిందాక నేను చెప్పాను, మరి మనం ల్యాప్టాప్ తీసుకునేటప్పుడు ఎస్పెషల్లీ స్కూల్ బీటెక్ డిగ్రీ పిల్లల కోసం కొత్త ల్యాప్టాప్ గైడ్లో ప్రాసెసర్ తర్వాత మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే స్పీడ్. ల్యాప్టాప్ అసలు ల్యాగ్ అవ్వకుండా అంటే కనీసం 8 GB ర్యామ్, అలాగే ఓల్డ్ హార్డ్ డిస్క్ కాకుండా ఖచ్చితంగా 512 GB SSD స్టోరేజ్ ఉండేలా చూసుకోండి. అప్పుడే మీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రాకెట్ స్పీడ్తో రన్ అవుతాయి. దీంతోపాటు కాలేజ్ క్లాస్ రూమ్స్కి ఈజీగా క్యారీ చేసేలా వెయిట్లెస్ అంటే లైట్ వెయిట్ ఉండాలన్నమాట. కనీసం 6 నుండి 8 గంటలు బ్యాటరీ బ్యాకప్ కంపల్సరీ ఉండేలా చూసుకోండి. ఇక రాత్రిలో అసైన్మెంట్ రాసేటప్పుడు పిల్లల కళ్ళు పాడవకుండా ఉండాలంటే ఫుల్ HD యాంటీ గ్లేర్ స్క్రీన్ ఉండేలా చూసుకోండి. ఫైనల్గా లాంగ్ రన్లో ఇబ్బంది పడకుండా మంచి బ్రాండ్ వారంటీ, మీ ఏరియాలో సర్వీస్ సెంటర్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ బడ్జెట్లో ఉందో లేదో చూసుకోండి. అప్పుడు మాత్రమే కొంచెం అంటే మరీ హెవీ బడ్జెట్స్ కాకుండా మినిమం బడ్జెట్లలో తీసుకుంటే పిల్లలు కాబట్టి కొంచెం ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. అంటే కొంచెం చిన్న చిన్న రిపేర్లు వచ్చినా కూడా అంత పెద్ద కాదు, కానీ పెద్ద వాటిని తీసుకొని అవి హ్యాండిల్ చేయడం సరిగ్గా రాకపోతే అవి విరిగిపోయి పగిలిపోయినట్టు జరిగితే కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఓకే రైట్. ఇది ఇలాంటి కబుర్లన్నీ కూడా ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 5:50 వరకు ఉంటాయి. దానికోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. మరి ఛాంపియన్ నుంచి రామ్మిర్యాల పాడినటువంటి పాట కాసుల శ్యామ్ సాహిత్య మీకు చెప్పారు.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 5:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

తండేల్ మూవీ నుంచి నకాష్ అజేజ్ అండ్ శ్రేయా ఘోషల్ పాడినటువంటి పాట శ్రీమణి సాహిత్యాన్ని అందించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్ లో సమయం 6:10 గా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. మహిళా శక్తి మహాసభలో మహిళా సంఘాలు నిర్వహించే 553 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్తు మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట ప్రభుత్వం రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. నైరుతి రుతుపవనాలు రేపటికల్లా తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహించే 553 బస్సులను పెరేడ్ గ్రౌండ్స్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో మహిళా శక్తి మహాసభ కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ మహాసభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాల రుణ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచుతూ కీలక ప్రకటన చేశారు. అలాగే మహిళా సంఘాలకు 500 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను, ఆర్టీసీ అద్దె బస్సుల ఛార్జీల కింద 20 కోట్ల రూపాయల పైచిలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
1: ఏ రోజు ఎవరు కూడా ఇన్నేళ్లలో మీరు ఆలోచన చేయండి, ఎప్పుడన్నా హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల భూమి మీకు ఇవ్వాలన్న ఆలోచన ఎవరైనా చేసిండ్రా? ఇవాళ మీ సోదరుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో ప్రజాపాలన ఏర్పడ్డది కాబట్టి, మా ఆడబిడ్డల కోసం హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల భూమినిచ్చి 106 స్టాల్స్ ఇవాళ పెట్టి రాష్ట్రం నలుమూలల మీరు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రపంచానికి ప్రదర్శించే విధంగా ఈ రోజు అద్భుతంగా మీరు నిర్వహించారు.

0: నిర్వహించుకుంటున్నారు.
1: భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల డిమాండ్కు అనుగుణంగా విద్యుత్తు మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు జనగామ జిల్లా పల్లగుట్ట గ్రామంలో స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో భట్టి మాట్లాడారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో 60 కోట్ల పైగా విలువ కలిగిన నూతన విద్యుత్ సబ్స్టేషన్లకు భట్టి విక్రమార్క ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. రాష్ట ప్రభుత్వం రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట ప్రభుత్వం వైఫల్యం చెందిందని, బీజేపీ పోరాటాల తరువాతే కొనుగోళ్లు వేగవంతమయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు, డిక్లరేషన్ల హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్దికి జాతీయ రహదారుల విస్తరణకు 1000 కోట్లు కేటాయిస్తోందని చెబుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందాలతో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ సూర్యఘర్ యోజన పథకం ములుగు జిల్లాలో విజయవంతంగా అమలవుతుందని జిల్లా రెడ్కో మేనేజర్ గంధం రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
2: ఈ రోజు వరకు 162 మంది వాళ్ళ సొంత ఇంటి పైన 625 కిలోవాట్లను ఎస్టాబ్లిష్ చేసుకుని ఈ యొక్క పచ్చని భారతదేశ నిర్మాణంలో వాళ్ళు భాగస్వామ్యం అయ్యారని తెలియజేయడానికి సంతోషిస్తున్నారు. అలాగే కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో జగ్గన్నపేట విలేజ్ లో గృహజ్యోతి వినియోగదారులకు ప్రతి ఇంటి పైన 2 కిలోవాట్ల సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేయడం అనే కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగినది.
1: ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మాతృ శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రతి నెల 9వ తేదీన గర్భిణులకు ఉచితంగా రక్త మూత్ర పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహిస్తున్నట్టు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ యామిని ఆకాశవాణికి తెలియజేశారు.
3: ప్రతి నెల 9వ తారీఖున ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ అనే ప్రోగ్రాం కింద రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్, గర్భిణీ స్త్రీలందరికీ కూడా వారికి రొటీన్ చెకప్స్ మనం చేస్తున్నాం. ఇక్కడ వారికి చేయాల్సిన పరీక్షలన్నీ కూడా అన్ని జరుగుతాయి ఇక్కడ ఫ్రీగా. ప్రతి నెల ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుని డెలివరీకి కూడా మీరు ఇక్కడే రావచ్చు.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొమరం భీం అర్బన్ ఎకోపార్క్, 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ మంత్రి,
4: ప్రతి స్కూల్లో సుమారు 2300 మంది పిల్లలు, అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన పిల్లలని ఒకే దగ్గర ఉంచి చదువుకునే వయసు నుంచి వాళ్ళలో కులాలు మతాలు అనేది చాలా రేగకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది.
1: ఇప్పటి వరకు 147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇన్ని టన్నుల ధాన్యం సేకరణ దేశంలోనే రికార్డని అన్నారు. 35,077 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని చెప్పారు. దేశంలో పండే వరిలో 61% తెలంగాణ నుంచే వస్తోందని తెలియజేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 135,000 కోట్లు ఇచ్చిందని, తాము 2 ఏళ్లలోనే రైతులకు 100 కోట్లిచ్చామని చెప్పారు. నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రేపటికల్లా రాష్టమంతటా ఇవి విస్తరిస్తాయని, ఉత్తరప్రదేశ్ నుంచి కోస్తా ఆంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలియజేసింది. దీని ప్రభావంతో ఈరోజు రేపు పలు జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో యెల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్ 14 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కాగా గత 24 గంటల్లో సూర్యాపేట జిల్లా పెదవీడులో అత్యధికంగా 11.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో ఉదయం నుంచి ఉక్కపోత, ఎండలు. ఈ సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. నైరుతి

రుతుపవనాల రాకతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జోరు వాన పడుతోంది. నాచారం, మల్లాపూర్, తార్నాక, హబ్సిగూడ, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీల్లో కురిసిన వర్షంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తెలంగాణ రాష్ట లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా హైకోర్టుతో సహా అన్ని కోర్టుల్లో ఈ నెల 20వ తేదీన 2వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. దీని ద్వారా వివిధ రకాల సివిల్, క్రిమినల్ తదితర కేసులను పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు 2 నెలలుగా జీతాలందక ఇబ్బందులు పడుతున్న 62,000 మంది అంగన్వాడీల జీతాలు చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలను దేశంలోనే అత్యధికంగా పెంచిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు వేతనాలు 18,000 రూపాయలకు పెంచుతామని ఇచ్చిన హామీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మహిళా శక్తి మహాసభలో మహిళా సంఘాలు నిర్వహించే 553 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్తు, మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలియజేశారు. రాష్ట ప్రభుత్వం రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. నైరుతి ఋతుపవనాలు రేపటికల్లా తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ ల సమయం 6:20 దాటి 45 సెకండ్లు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ట్యూన్ చూశారు ఆకాశవాణి వివిధ భారతి తర తరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ అజయ్ సురభి రమేష్. ఎస్, మరి సాయంత్ర సమయం ఎస్పెషల్లీ మరి ఈ టైంలో కొంచెం ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ వెళ్ళండి. ఎందుకు అనంటే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మరి ఇచ్చారు కదా 3 రోజులు సెలవు ఇచ్చారు ఎవరికి, పిల్లలకి. ఎండలున్నాయి, మధ్యలో 2 రోజులు సెలవులు ఉన్నాయనే కారణంతో 12, 13 తేదీన స్టార్ట్ కావాల్సిన స్కూల్స్ 15 రీఓపెన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో మరి ఈ క్రమంలో ఇంకా చాలామంది ఏంటంటే పర్సనల్ పనుల వల్ల సెలవుల్లో లాంగ్ ట్రిప్కి వెళ్ళడానికి కుదరని ఫ్యామిలీస్ షార్ట్ ట్రిప్కి ప్లాన్ చేస్తున్నారు. చాలామంది ఇప్పటికే ఈ రోజు నుంచే బయలుదేరడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ రీజన్ ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉండడము అండ్ దాంతోపాటుగా 2 రోజులు సెలవులు వచ్చాయనే ఉద్దేశంతో ఎక్స్టెండ్ చేస్తే మరి సాయంత్రం నుంచి చల్లగా వాతావరణం మాడిపోయి బయట మాత్రం అబ్బా ఎంత బాగా ఉంది తెలుసా, వర్షం పడుతుంటే ఆహా ఇన్ని రోజులు పడ్డ ఆ ఎండల వేడి అంతా కూడా పోయినంత ఫీలింగ్ కలుగుతుంది. సరే మరి ఇలా

ఈ టైంలో షార్ట్ ట్రిప్కు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఎలా వాళ్ళ ట్రిప్ను ప్లాన్ చేసుకుంటే బాగుంటుందో అని నేను చెప్తాను. ఈలోపు ఈ టైంలో ఈ మంచి పాట, శ్రేయా ఘోషల్ పాడినటువంటి పాట, వేటూరు సాహిత్యంలో రాధాకృష్ణ మ్యూజిక్ కంపోజిషన్లో ఆనంద్ సినిమా నుంచి మంచి పాట వచ్చేస్తుంది, వినేద్దాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ అజయ్ సురభి రమేష్. 6:29:03 దాటి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. మరి సెలవుల్లో లాంగ్ ట్రిప్ మిస్ అయ్యామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, ఈ 3 రోజుల గ్యాప్ లో ఓ సూపర్ షార్ట్ ట్రిప్ ప్లాన్ చేసేయండి. కానీ మీ ట్రిప్ టెన్షన్ లేకుండా సాగనంటే ఒక చిన్న చిట్కాలు మాత్రం పాటించండి. ఏంటంటే, లగేజ్ విషయంలో చిన్న ట్రిప్పే కాబట్టి తక్కువ బట్టలు, వెంట పవర్ బ్యాంకు, ఫస్ట్ ఎయిడ్ కిట్ ముఖ్యం. అడ్వాన్స్ బుకింగ్, రద్దీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ షార్ట్ టర్మ్లో కూడా చాలాగా మీలాగే నాలాగే మనలాగే ఆలోచించే వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి మరి ఐఆర్సీటీసీ లేదా మంచి సర్వీస్ ఇచ్చేటటువంటి ప్రైవేట్ సైట్స్ ద్వారా టికెట్లు రూమ్ బుక్ చేసుకోండి. స్మార్ట్ ట్రావెల్ అంటే ట్రాఫిక్ లేకుండా తెల్లవారుజామునే బయలుదేరండి. ఒకవేళ ఓన్ వెహికల్లో వెళ్తే సిగ్నల్ లేని చోట్ల కూడా చక్కగా గూగుల్ మ్యాప్ లాంటివి ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా వెళ్ళడం అనేది ఇట్స్ అ బెటర్. ఇంకెందుకు ఆలస్యం? డిజిటల్ పేమెంట్స్ యాప్స్ రెడీ చేసుకోండి. అక్కడ లోకల్ ఫుడ్ని ఎంజాయ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది కొత్త ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ తినడానికి అబ్బా ఎందుకులే రిస్క్ అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ లోకల్లో దొరికే ఫుడ్ని ఎంజాయ్ చేయడం అనేది అక్కడ ఆ ప్రాంతానికి మనం ఇచ్చే గౌరవం అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఓకే, రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: భీమా మూవీ నుంచి ప్రసన్న హరిహరన్ మహతి పాడినటువంటి పాట ఏఎం రత్నం స్వీకరణ సాహిత్యం హరి జయరాజ్ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: మరి రేపటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో రేపు ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఆలోచన నుండి వ్యాపారం వరకు న్యూట్రీహబ్ సహకారంతో స్టార్టప్ ప్రయాణం ఈ అంశంపై న్యూట్రీహబ్ రీసెర్చ్ మేనేజర్ ఇజ్రాయెల్ రాజ్ అల్లాడి గారితో పరిచయం వింటారు.

భీమ్లనాయక్ సినిమా నుంచి కెఎస్ చిత్ర పాడినటువంటి పాట రామజోగ శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్ల సమయం 6:40 దాటి 37 సెకండ్స్ అయింది. మరి ఇప్పుడు వినండి వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. సాధారణంగా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం ఎంత ముఖ్యమో వ్యాయామం కూడా అంతే ముఖ్యం. వ్యాయామం ముఖ్యంగా ఎప్పుడు అంటే ఉదయాన్నే చేయమని సలహానిస్తూ ఉంటారు. ఉదయాన్నే వ్యాయామం చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఉదయం చేసే వ్యాయామం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు మీరు ఉదయం ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవడం అండ్ వ్యాయామం కూడా క్రమం తప్పకుండా చేయడం అలవాటు చేసుకోవాలి. అందుకు మీ శరీరం అనువుగా మార్చుకుంటుంది, దాంతో ఇదొక అలవాటుగా మారుతుంది. ఒకసారి మొదలు పెట్టాక అది అలవాటుగా మారి రెగ్యులర్గా ఎటువంటి అలసట లేదా లేజినెస్ లేకుండా నిద్రలేవడం అలవడుతుంది. ప్రతిరోజు వ్యాయామం చేస్తున్నారా? అయితే నో టెన్షన్. ఉదయం వ్యాయామం చేయడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల జీవక్రియలు చురుగ్గా పనిచేస్తాయి, అంటే మీ మెటాబాలిజం ఇంక్రీజ్ అవుతుంది, మీరు చురుకుగా ఉండే అనుభూతిని పొందుతారు. ఎక్సర్సైజ్ వల్ల జీవక్రియలు చురుగ్గా పనిచేయడానికి అవసరమయ్యే శక్తిని అందివ్వడంలో బూస్ట్ వంటిది. దాంతో మీరు రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు అండ్ క్యాలరీలను చాలా సులభంగా బర్న్ చేసే కెపాసిటీ కూడా పెరుగుతుంది మీలో. మీరు చాలా త్వరగా అలసటకు గురైనా లేదా ఒత్తిడికి గురైనా ఈ సమస్యల నుండి బయటపడాలంటే మీరు ఉదయం ఎక్సర్సైజ్ చేయడం ప్రారంభించండి. సో స్టార్ట్ ఎక్సర్సైజింగ్ ఇన్ ద మార్నింగ్.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది అండ్ మీ మనసును ప్రశాంతంగా

ఉంచుతుంది. ఉదయం ఎక్సర్సైజ్, వాకింగ్ లేదా జాగింగ్ వల్ల మీ బాడీ అండ్ మైండ్ రిలాక్స్డ్గా ఉంటాయి. మార్నింగ్ ఎక్సర్సైజ్ వల్ల పొందే హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే, ఆకలిని పెంచుతుంది, ఎక్సర్సైజ్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది అండ్ బౌల్ మూమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీలో ఎనర్జీ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఉదయం చేసే ఎక్సర్సైజ్ వల్ల మీరు యాక్టివ్గా హెల్తీగా ఉంటారు. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మేధపరమైన విధులు మెరుగుపరుస్తుంది, అంటే ఇది మనం చేసే పనిలో ఫోకస్డ్గా ఉండేటట్లు చేస్తుంది. ఇరిటబిలిటీ, ఫ్రస్ట్రేషన్, టెన్షన్ని దూరం చేస్తుంది. మార్నింగ్ వాక్ లేదా జాగ్ ఒక హెల్తీ ఆప్షన్గా భావిస్తాం. ఇది ఒత్తిడిని, డిప్రెషన్ను తగ్గిస్తుంది. మీరు ఒంటరిగా ఫీల్ అవుతుంటే ఉదయం వాక్ వెళ్ళటి, ఫ్రెష్గా ఉండే గాలి మిమ్మల్ని మరింత సంతోషంగా అండ్ ఫీల్ బెటర్ ఫ్యాక్టర్ కూడా యాడ్ చేస్తుంది. బరువు తగ్గడానికి మార్నింగ్ వర్కౌట్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఉదయం వ్యాయామం వల్ల బాడీ మెటాబాలిజం చురుగ్గా ఉంచి అధిక క్యాలరీలను బర్న్ చేస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం స్త్రీ పురుషులు సాయంత్రంలో వ్యాయామం చేసే వారికంటే ఉదయం వ్యాయామం చేసే వాళ్ళు ప్రశాంతమైన నిద్రను పొందుతారని నిరూపించబడింది. అందుకు ప్రధాన కారణం కండరాలు విశ్రాంతి పొందడానికి అండ్ సాధారణ స్థితికి చేరుకోవడానికి కొంత సమయం తీసుకుంటుంది కనుక. ఉదయం ఎక్సర్సైజ్ వల్ల మొత్తం శరీరంలో బ్లడ్ ప్రెషర్ను రెగ్యులేట్ చేస్తుంది, హార్ట్ రేట్ పెంచుతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ని కండరాలకు చురుగ్గా అందిస్తుంది. ఆరోగ్యం అనేది ఆహారం, వ్యాయామాల సరైన మిశ్రమం. మనం తినేదాని గురించి జాగ్రత్త తీసుకుంటాం కానీ శారీరక వ్యాయామాన్ని విస్మరిస్తాం. కానీ ఆహారం లాగానే వ్యాయామం కూడా నియమితంగా చేయాలి. మీ శరీరాన్ని తీర్చిదిద్దడంలో వ్యాయామం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది, మీ ఆరోగ్య స్థాయిని పెంచుతుంది. వివిధ ప్రయోజనాలకు వేర్వేరు వ్యాయామాలు ఉన్నాయి. కొన్నేమో ఆరోగ్యకరమైన శరీరం కోసమైతే, మరికొన్ని రోగాలు తగ్గేందుకు. యోగా లాంటి కొన్ని వ్యాయామాలు మానసిక ఆరోగ్యం కోసం చేసేవి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ మీ అందరికీ చెప్పాను, కానీ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చేతన్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాడు అవన్నీ. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. డైలీ 30 to 45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తే మీ మెదడు మీద దానికి చాలా ప్రభావం ఉంటుందట. అది మీ మూడ్ని బాగుండేలా కూడా చేస్తుంది. ఎందుకంటే సెరటోనిన్, డోపమిన్ లాంటి కొన్ని కెమికల్స్ మన బ్రెయిన్లో రిలీజ్ అవుతాయి. దానివల్ల అల్జైమర్స్, పార్కిన్సన్స్ లాంటి మానసిక రోగాలు దరిచేరవు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల నిత్యం ఆందోళన పట్టం తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీ మనసు ఆందోళనలకు దూరంగా ఉంటుంది. నిత్యం ఎక్సర్సైజ్ చేసేవారు ప్రమాదకరమైన గుండె జబ్బులను నివారించుకోగలుగుతారు. మీ కుటుంబంలో హృద్రోగ చరిత్ర ఉంటే శారీరక వ్యాయామం మీరు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండే అవకాశాలను మెరుగుపరుస్తుంది. అందువల్ల వ్యాయామాన్ని హృద్రోగం తగ్గించే సాధనంగా తీసుకొని ప్రేరణ పొందండి. మంచి హెల్తీ బాడీ, ఫిట్గా ఉండాలనేది అందరి కోరిక. డైలీ ఎక్సర్సైజ్ చేస్తే మీరు కోరుకున్న బరువును పొందడానికి దోహదం చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు సరిపడ వ్యాయామం చేస్తే మీ అధిక బరువు కోల్పోయేలా అది సహాయపడుతుంది. ఎక్సర్సైజ్ చేయడం అనేది బరువు తగ్గడానికే కాదు, హెవీ వెయిట్, ఒబేసిటీ ఉన్నవారిలో త్వరగా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రణలో ఉండి డయాబెటీస్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. హైపర్టెన్షన్ ఇస్ అ సైలెంట్ కిల్లర్ అంటారు. అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ఎవ్రీబడీ షుడ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. ప్రాణవాయువును సరఫరా చేస్తుంది ఈ ఎక్సర్సైజ్. దీనివల్ల రక్తనాళాలు మరింత విశ్రాంతిగా ఉండేలా సహాయపడి రక్తపోటు తగ్గడానికి పనికొస్తుంది. ఎక్సర్సైజ్ వల్ల మీకు చెమట పట్టి నీరసం రావచ్చు, కానీ దీర్ఘకాలంలో చూస్తే అది మీ శక్తి పెంచి అలసట తగ్గేలా చేస్తుంది. వెల్, with this wonderful tips about regular exercise, this is Chetan signing off for today, only to get back to you in the next segment with more such useful and interesting information. Till then, tata, bye bye.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. నంబర్ మరోసారి 9515227039. మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్

0: Sponsored by Adventist Media Center.
1: ఇంతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధురగా నాడ మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
4: 2324085.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: దిర్రాజ సాబ్ మూవీ నుంచి విశాల్ మిశ్రా థమానే, శృతి రంజని పాడినటువంటి పాట, కృష్ణకాంత్ సాహిత్యం థమానే ఎస్ఎస్ మ్యూజిక్ కంపోజిషన్ పాట విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
0: రేపు ఉదయం 9:15 నుండి 10 వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో న్యూట్రీహబ్ రీసెర్చ్ మేనేజర్ ఇజ్రాయెల్ రాజ్ అల్లడి గారు ఇచ్చేస్తున్నారు. ఆలోచన నుండి వ్యాపారం వరకు న్యూట్రీహబ్ సహకారంతో స్టార్టప్ ప్రయాణం గురించి అనేక విషయాలు వివరిస్తారు. తప్పకుండా వినండి రేపు ఉదయం 9:15 నుండి 10 వరకు.

కోర్ట్ మూవీ నుంచి అనురాగ్ కుల్కర్ణి అండ్ సమీర భరద్వాజ పాడినటువంటి పాట విన్నారు. పూర్ణాచారి సాహిత్యం, విజయ బల్గనని సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ ల సమయం 7 గంటలు దాటి 25 సెకండ్లు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

హనుమాన్ మూవీ నుంచి గౌరహరి పాడినటువంటి పాట. కాసల శ్యామ్ సాహిత్యం అందించారు, గౌరహరి సంగీతాన్ని అందించారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా న్యూఢిల్లీలో ప్రారంభించారు. శ్రీలంకలోని రంగిరి దంబుల్లా స్టేడియం వేదికగా శ్రీలంక ఏ జట్టుతో జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశవ్యాప్తంగా నీటి వనరుల నిర్వహణను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా అంతర్రాష్ట నదుల అనుసంధానంతో పాటు రాష్టాల పరిధిలోని నదుల అనుసంధాన ప్రాజెక్టుల పురోగతి, నమామి గంగే వంటి కీలక కార్యక్రమాలను ఉపరాష్టపతి ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్దరణను పెంపొందించే లక్ష్యంతో ప్రారంభించిన జల సంచయ్ జన్ భాగీదారీ అనే ఫ్లాగ్షిప్ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, సహాయ మంత్రి డాక్టర్ రాజభూషణ్ చౌదరి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని ల్యాండ్ పోర్టుల కార్యక్రమాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకువస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్, నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ద వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
1: మరి స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన మే ల్యాండ్ పోర్ట్ అథారిటీ కా బహుత్ బడా యోగదాన్ ఆనే వాలే దినో మే.

0: जो लैंड पोर्ट मैनेजमेंट सिस्टम और स्मार्ट बॉर्डर की संकल्पना, ये दो मिलकर एक प्रकार से अभेद्य और सुरक्षित बॉर्डर का निर्माण करेंगे, इसमें मेरे मन में कम से कम कोई शंका नहीं है।
1: ఈ నెల 21వ తేదీన జరగబోయే నీట్ పునః పరీక్ష ఏర్పాట్లను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి, ప్రశ్నపత్రాల తయారీ నుండి తదుపరి అన్ని ప్రక్రియల వరకు పూర్తి గోప్యతను పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. పరీక్షా సామగ్రి ఖచ్చితంగా సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరేలా చూడడంలో కూడా ఇందులో భాగమని పేర్కొన్నారు. ఎలాంటి లోపాలు జరగకుండా నిరోధించడానికి ప్రభుత్వం రాష్టాలతో సమన్వయం చేసుకుంటుందని ప్రధాన్ చెప్పారు. ఈ ప్రక్రియలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో సిబిఐతో సహా అన్ని సైబర్ రక్షణ వనరులను రంగంలోకి దించినట్టు మంత్రి తెలిపారు.

0: ప్రభుత్వం రాష్టాలతో సమన్వయం చేసుకుంటుందని ప్రధాని చెప్పారు. ఈ ప్రక్రియలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐతో సహా అన్ని సైబర్ రక్షణ వనరులను రంగంలోకి దించినట్టు మంత్రి తెలిపారు.
1: सभी राज्य की मुख्यमंत्रियों को अनुरोध पत्र लिखा है, उनके पहले भी सहयोग रहा है, इस बार थोड़ा और भी ध्यान दिया जाए. इस बीच में अनेक राज्य के मुख्यमंत्री अपने राज्य की डीजी और चीफ सेक्रेटरी की उपस्थिति में डिस्ट्रिक्ट कलेक्टर की मीटिंग, एसपी की मीटिंग राउंड शुरू किए हैं, जिसमें एनटीए की डीजी स्वयं भी यहाँ चैनलिंग जुटते हैं. अनेकों राज्यों की मीटिंग होगी, आज जैसे बिहार की मीटिंग था, आने वाले दिनों में भारत सरकार की गृह सचिव भी उस पर एक उच्च स्तरीय मीटिंग लेने वाले हैं.
0: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు, బెదిరింపు రాజకీయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, రేవంత్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు 420 సబ్ గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టిని మరల్చడానికే ముఖ్యమంత్రి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తాము రాహుల్ గాంధీ లేదా రేవంత్ రెడ్డి దయా దాక్షిణ్యాల వల్ల కాకుండా నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజల ఆశీస్సులతో అధికారంలో ఉన్నామని గుర్తు చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. గత 10 ఏళ్లుగా ఈ పథకం ద్వారా గర్భిణులకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ప్రభుత్వం నిరంతరం బలోపేతం చేస్తోందని తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు ఈ ఉచిత సేవలను వినియోగించుకునేలా ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవగాహన విస్తరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశంలోని మహిళలు గర్భధారణ సమయంలో తమకు అవసరమైన ఆరోగ్య సంరక్షణకు దూరం కాకుండా ఈ కార్యక్రమం చూసుకుంటుందని, వారికి సకాలంలో వైద్య చికిత్స అందించడంలో సహాయపడిందని నడ్డా పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారేందుకు వీలుగా రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం 1 జూలై నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. న్యూఢిల్లీలో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమాపేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం మీడియాకు వెల్లడించారు.
2: किसी भी राज्य का मैं एक बताना चाहता हूँ, ये आशंकाएं कई बार लोग व्यक्त करते थे, इसका कम हो जाएगा, उसका कम हो जाएगा, किसी का कम नहीं हुआ है. ये जो हमने दिया है 60% ही, पिछले साल मनरेगा का जो एलोकेशन था लगभग उतना तो 60% ही दिया है.
0: దుబాయ్లో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 7 గురిలో ఉత్తరప్రదేశ్కు చెందిన 3, తెలంగాణకు చెందిన 3 భారతీయ కార్మికులు, 1 శ్రీలంక పౌరుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన 8 మంది భారతీయుల్లో 5 చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరో 3 ఇంకా ఆసుపత్రిలోనో చికిత్స పొందుతున్నారు. సాంకేతిక లోపం కారణంగా రోడ్డు మధ్యలో నిలిచిపోయిన ఒక ట్రక్కును కార్మికులతో వెళుతున్న మినీ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. శ్రీలంకలోని రంగరీ దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన పురుషుల ట్రైనేషన్ ఏ సిరీస్ తొలి క్రికెట్ మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టుపై ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 48.5 ఓవర్లలో 269 పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్ 101 పరుగులు చేయగా కెప్టెన్ తిలక్ వర్మ 60 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా చామిక కరుణరత్ని, గరుక సంకేత్, వనుజ సహంతలో వికెట్లు తీసుకున్నారు. ఇండియా ఏ జట్టు తన తదుపరి మ్యాచ్లో గురువారం ఇదే వేదికపై ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో తలపడుతుంది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రేపటికల్లా రాష్టమంతటా ఇవి విస్తరిస్తాయని, ఉత్తరప్రదేశ్ నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు పలు జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో యెల్లో అలర్ట్ జారీ చేశారు.

జూన్ 14 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పోలీసు దౌర్జన్యాల కారణంగా పలువురు నిరసనకారులు మరణించడం, అనేక మంది గాయపడడం వంటి నివేదికలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు గుర్తించింది. పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు గాను అంతర్జాతీయ సమాజం ఆ దేశాన్ని జవాబుదారీగా నిలుపుతుందని భారత్ ఆశిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో విలేకరుల సమాపేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, పాకిస్తాన్ నుండి నిరంతరం నకిలీ వార్తలు, తప్పుడు వీడియోలు వచ్చే ధోరణిని తాము గమనిస్తూనే ఉన్నామని చెప్పారు. పాకిస్తాన్ తన సొంత వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, తన దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రపంచం దృష్టిని మరల్చడానికి చేస్తున్న నిరాశాజనక ప్రయత్నమే ఇదని ఆయన అభివర్ణించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో తిరిగి కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:15:53 దాటింది. ఇప్పుడు వినండి, ఇది మన చట్టం. సైబర్ నేరాలు జాగ్రత్తలు. ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయం మొదటి భాగం అంటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాలు. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠార్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అడ్వకేట్ గారు.
1: నమస్కారం సార్.
0: ప్రస్తుతం పెరుగుతున్న ఆధునిక యుగంలో సోషల్ మీడియా కానీ సెల్ ఫోన్ కానీ నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఇందులో చాలామంది గమనిస్తుంటాము సైబర్ నేరాల బారిన పడి డబ్బు పోగొట్టుకున్నారని, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారని, సమస్యల్లో ఇరికి కేసుల్లో ఇరిగిపోతున్నారని వింటూ ఉంటాం. సో ఈ సైబర్ నేరగాళ్లు ఏ రకంగా అయితే జనాలని ఉచ్చులో పడేసి ట్రాప్ చేస్తుంటారు, వాళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలో తెలియజేసే ముందు, సైబర్ నేరాలంటే ఏ రకంగా ఉంటాయి, అది ఎలా చేస్తారు, వీళ్ళ మోడస్ ఆపరేండి ఏంటి?
1: సైబర్ నేరాలు అనేవి చాలా విధాలుగా ఉంటాయి సార్. ఏ క్రైమ్ అయినా సరే ఓకే, ఒక డిజిటల్ మీడియం, ఒక ఎలక్ట్రానిక్ మీడియం ద్వారా చేసేది సైబర్ క్రైమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలా ఈరోజు మన ఇంట్లో వారు మన చేతుల్లో ఈ టైం లోపల ఎన్నో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి. సెల్ ఫోన్ ఉంటుంది, సీసీటీవీ కెమెరా, కంప్యూటర్, ట్యాబ్లెట్ ఇలాంటివి. అవి ఉపయోగించే ముందు మనం సైబర్ హైజీన్ అనేది ఒకటి తప్పకుండా పిల్లలకు కానీ మనం నేర్చుకోవాల్సిన మినిమం క్వాలిఫికేషన్. అది కొన్ని తెలిసి చేసే తప్పులు, కొన్ని తెలియకుండా చేసే తప్పుల వల్లనే సైబర్ క్రైమ్స్ అనేవి అవుతుంటాయి. రెండోది, దీంట్లోపల కొంతమంది గ్రీడ్కి పాలవుతారు. ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ ఇలాంటి గ్రీడ్ని చూపించేసి వాళ్ళు దాన్ని సైకాలజికల్ మానిపులేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది.
0: జీవితంలో ఆశ ఉండడం కరెక్టే కానీ దురాశ దుఃఖమునకు చేటు అన్నారు.
1: కరెక్ట్ సార్. అంటే దురాశ కూడా ఎలా అంటే, నేను అస్సలు పని చెయ్యను, బట్ ఇన్వెస్ట్మెంట్ లోపల ఎలా అంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి మీకు చూపిస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది చూపించేది వాళ్ళు ఎలా ఉంటుంది అంటే, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ జనరల్ గా ఒక స్టేట్మెంట్ పంపిస్తారు. మీరు 5,000 ఇన్వెస్ట్ చేశారు, 4 రోజులకు 20,000 అయింది, 15,000 అయింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చూపిస్తారు. కానీ అది ఎప్పుడు

0: మిమ్మల్ని డ్రా చేయనివ్వరు. సో ఇది ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు డ్రా చేయనిస్తున్నారా లేదా అని చెప్పేసి.
1: అంటే ఏదైనా మీరు ఆన్లైన్ లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చి ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు మీ డబ్బుని డ్రా చేసుకునే పరిస్థితిలో ఉన్నారా, ఆ లాభాలు ఏదైతే చూపిస్తున్నారో
0: అది మీరు విత్డ్రా చేసుకునే పరిస్థితిలో ఉన్నారా లేదా అని చెప్పేసి. అంటే మనం బ్యాంక్ లోపల కొన్ని డబ్బులు వేసామనుకోండి, 10,000 వేస్తే ఆ 10,000 తీసుకోవడానికి మీకు ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. ఇలాంటి స్కామ్స్ ల లోపల వాళ్ళు చేయగానే స్టేట్మెంట్ పంపిస్తుంటారు, మీ అమౌంట్ 5,000 నుంచి 20,000 అయింది, 50,000 అయింది అని చెప్పేసి, ఇంత ప్రాఫిట్ లోపల ఉంది అని చెప్పేసి. కానీ ఆ డబ్బుల్ని ఎప్పుడు వాళ్ళు విత్డ్రా చేయనివ్వరు, ఇంక్లూడింగ్ మీ సొంత డబ్బుల్ని. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన 5,000 10,000 ఉంటుంది, దాన్ని విత్డ్రా చేయనివ్వరు. అది మీకు ఫస్ట్ ట్రిగ్గర్ కావాలి ఆలోచించడానికి. ఓకే, మిగతా డబ్బులు మీరు ప్రాఫిట్ లోపల ఏం చేసింది లేకపోయినా పర్లేదు, కానీ మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఫస్ట్ రిటర్న్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. అది కూడా ఇవ్వట్లేదు అనుకుంటే అది మీరు ఫస్ట్ కాషియస్ గా మీరు చూసి దాన్ని ముందు ఇన్వెస్ట్ చేయాలా లేదా, లేకుంటే ఇమీడియట్ గా సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేయాలా అనేది మీ ఇంటెన్షన్ లోపల ఉంది అనుకుంటే, మీ ఇన్వెస్టెడ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అది మినిమల్ లాస్ తోటి మీరు బయటపడగలుగుతారు. ఇలాంటి క్రిమినల్స్ కి మీరు ఒక గుణపాఠం లాగా అవుతుంది. అది వెళ్ళేసి మీరు టైంకి చేశారనుకోండి, నేను ఎంతో మంది క్లయింట్స్ ని చూశాను, లక్షలలో డబ్బులు పోగొట్టుకున్నారు. కొంతమంది 30 లక్షలు దాటి కూడా ఉంది చాలా మందికి, 30 లాక్స్ 40 లాక్స్ పోయిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతారు నా డబ్బులు పోయాయి రిటర్న్ చేసుకోవడానికి అవ్వట్లేదు అని చెప్పేసి. ఇది ఈ టైం పీరియడ్ కూడా 3 మంత్స్ 4 మంత్స్ దాటిపోయి ఉంటుంది. ఇప్పుడు 10,000 రిటర్న్ వస్తుంది అని చెప్పేసి ఇంకొక నెల తర్వాత ఇంకొక 50,000 లక్షల లోపల అలా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఇది ఒక 4 మంత్స్ 6 మంత్స్ పీరియడ్ కి ఒక క్షణం లోపల డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునే పద్ధతులు ఉన్నాయి ఈరోజు. NEFT కానీ RTGS UPI లో అయితే చేతిలోనే ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లోపల మీ డబ్బులు క్షణాల లోపల చేతులు మారిపోతాయి. మీరు పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతారు, బట్ మీరు ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ వెళ్లే లోపే మీ డబ్బులు 4 మంది చేతుల లోపల మారిపోతుంటుంది. సో ఆ ఇన్వెస్టిగేషన్ కు ఒక ఫుల్ స్టాప్ అనేది పడుతుంది అక్కడ. ఇంతకు ముందు మనం గోల్డెన్ పీరియడ్ అని చెప్పేసి చెప్పుకునే వాళ్ళం కొన్ని సంవత్సరాల కింద, మనం ప్రీ కరోనా అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ గోల్డెన్ పీరియడ్ 1 డే వరకు ఉండేది, దాని తర్వాత అది తగ్గేసి 4 అవర్స్ అయింది. ఇప్పుడు సెకండ్స్ అంటే మీరు రియలైజ్ అయ్యేంత లోపు మీతో ఒక సైబర్ క్రైమ్ అయ్యింది అని చెప్పేసి అప్పటికే 2-3 బ్యాంకులు చేయి దాటిపోతుంది. సో దాన్ని రికవర్ చేసుకోవడం అనేది చాలా కష్టము. ఈవెన్ లా ఎన్ఫోర్స్మెంట్ కి కూడా వాళ్ళు వాళ్ళ పద్ధతులు వాడుతున్నారు అండ్ దే ఆర్ ఎంపవర్డ్ టు డూ ఇట్. కానీ ఒకసారి అది బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ వచ్చేది ఇబ్బందులు ఏంటంటే డబ్బులు రికవర్ చేయడం అనేది చాలా ఇబ్బందికరం. నేను చూసే కేసెస్ లోపల 2-3 అకౌంట్స్ కి మారిపోతుంది. ఒక అమౌంట్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు ఉందనుకోండి, 3-4 డిఫరెంట్ అకౌంట్స్ కి జంప్ అవుతూ ఉంటుంది. దాన్ని L1, L2, L3 Level 1, Level 2, Level 3 అకౌంట్స్ అని చెప్పేసి అంటారు. Level 3 అకౌంట్ కి వెళ్లేంత వరకు డబ్బులు విత్డ్రా అవుతున్నాయి అక్కడ. సో విత్డ్రా అయిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరు విత్డ్రా చేస్తున్నారు అని చెప్పేసి ఫిజికల్ గా పోలీస్ అక్కడికి వెళ్లి వెరిఫై చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే జూరిస్డిక్షనల్ ఇష్యూస్ అనేవి పోలీస్ వాళ్ళకు అందరికి వర్తిస్తాయి,
1: కాంప్లికేట్ అవుతుంది,
0: అది చాలా కాంప్లికేట్ అయిపోతుంది. సో ఇక్కడ మెయిన్ గా ఇబ్బందులు అనేది డబ్బులు రికవర్ లోపల ఇబ్బందులు అనేది మెయిన్ గా ఇక్కడే అవుతుంది.
1: అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి సైబర్ నేరాలు బారిన పడకుండా చూసుకోవడమే ద బెస్ట్ వే.
0: తప్పకుండా సార్, అవేర్నెస్ అన్నిటికంటే ముఖ్యము. అవేర్నెస్ 2 రకాలుగా ఉంటాయి సార్. ఒకటి జనరల్ అవేర్నెస్, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది సింపుల్ గా ఒకటి, లేదు అనుకుంటే ఎలాంటి వాటిని క్లిక్ చేయాలి, క్లిక్ చేయకూడదు, ఎలాంటి వెబ్సైట్స్ ని మనం ఓపెన్ చేయాలి లేదు, ఇదంతా ఒకటి. సెకండ్ థింగ్, ప్రొఫెషనల్స్ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా కావాల్సిన అవేర్నెస్ ఏంటంటే రెగ్యులర్ గా కొత్త అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం చేస్తున్న ఈ ప్రోగ్రామ్ లోపల కూడా ఎన్నో సైబర్ ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, అవన్నీ హై లెవెల్ సైబర్ ఇన్సిడెంట్స్. ఇవన్నీ తెలుసుకోవడం అనేది మన వల్ల కాని విషయాలు ఇలాంటివి. సో ఇలాంటివి కూడా మనం రెగ్యులర్ గా అప్డేట్ చేసుకోవాలి.
1: కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్.
0: Yes.
1: మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా గోల్డెన్ పీరియడ్ ఒక 1 డేలో గనక మనం కంప్లైంట్ చేస్తే కొద్దో గొప్ప బ్యాంక్ ట్రాన్సాక్షన్ల పైన ఇన్వెస్టిగేషన్ చేసి అమౌంట్ ఫర్దర్ ట్రాన్స్ఫర్ కాకుండా ఆపే ప్రయత్నం అని ఉండేది. బట్ ప్రస్తుతం ఉంది పెరుగుతున్న డిజిటలైజేషన్, మానిటరీ ట్రాన్స్ఫర్స్ మెథడ్స్ వల్ల క్షణాల్లో డబ్బులు చేయి మారిపోతుంది, అది ఎక్కడ పోతుందో దాన్ని రికవర్ చేయడం కూడా చాలా కష్టతరం అవుతుంది. ఇలా కాకుండా ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రాడ్సే కాకుండా సైబర్ క్రైమ్స్ లో ఇంకేమైనా అంటే హ్యాకింగ్ లాంటివి ఇంకేమైనా ఉన్నాయా
0: సార్? సైబర్ క్రైమ్స్ లోపల చాలా రకాలుగా ఉంటాయి సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అనుకుంటే మనకు మెసేజెస్ వస్తూ ఉంటాయి ఈ మధ్య లోపల, వాటిలోపల మాల్వేర్ ని ఇన్స్టాల్ చేసి పంపించే SMS అంటే వైరల్ అయ్యే మెసేజెస్ ఉన్నాయనుకోండి. మనం చూడడానికి అదొక సింపుల్ కామెడీ క్లిప్ లాగా అనిపిస్తుంది. సో దాని లోపల మాల్వేర్ ఇన్స్టాల్ చేసి పంపించడము, లేదు అనుకుంటే గవర్నమెంట్ పేరు

0: పైన మనము చూసేసి వాళ్ళది సమ్ సర్క్యులర్ ఉంది, జియో వచ్చింది అని చెప్పేసి ఫ్రాడ్ గా పంపించడము. రీసెంట్ గా నేను పర్సనల్ గా చూసిన దాంట్లోపల ట్రాన్స్పోర్ట్ చలాన్ చెక్ చేసుకోవడానికి యాప్స్ పంపిస్తున్నారు, ఏపీకే యాప్స్ అని చెప్పేసి ఎక్స్టెన్షన్ ఉంటుంది వాటికి. ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల లోపల ఫోన్ హ్యాక్ అయిపోతుంది. ఆ ఫోన్ హ్యాక్ అవ్వగానే మనకు మాల్వేర్ బట్టి దాంట్లోపల చాలా వెరైటీస్ ఉన్నాయి. కొన్ని కొన్నిట్ల లోపల మాల్వేర్ ఎలా రియాక్ట్ అవుతుంది అంటే, మన గ్రూప్ లోపల వాట్సాప్ గ్రూప్ లో ఉన్న అందరికీ మెసేజ్లు పోతాయి, నేను కొద్దిగా ఇబ్బందిలో ఉన్నాను, స్టక్ అయి ఉన్నాను ఇక్కడ, అర్జెంటుగా ఒక 8,000 అవసరం ఉంది, 10,000 అవసరం ఉంది అని చెప్పేసి మెసేజ్ వస్తుంది, సో నేను రిటర్న్ పంపించేస్తాను అని చెప్పేసి. అంటే అది అఫీషియల్ పర్సనల్ అకౌంటే హ్యాక్ అయినప్పుడు అక్కడ నుంచి మెసేజెస్ పోతూ ఉంటాయి, అది రియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇంకా కొన్ని మాల్వేర్స్ లోపల మన ఓటీపీస్ ని అది తీసుకునే వాళ్లకు డెలివరీ చేసే బ్యాక్ ఎండ్ సిస్టమ్ కూడా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓటీపీస్ జనరల్ గా 4 డిజిట్ 6 డిజిట్ కానీ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఇలాంటి మెసేజ్ ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, అది వాళ్ళ దగ్గరికి రిటర్న్ వెళ్తుంది. సో మనకు తెలియకుండా ఆటోమేటిక్ గా మెసేజెస్ ని ఎవరైతే మాల్వేర్ డెలివరీ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో ఇలాంటివి చాలా సాఫిస్టికేటెడ్వి. ప్రత్యామ్నాయం ఏంటి అంటే, ఈ విషయం మనకు తెలియగానే ఫోన్ ని మనం ఏరోప్లేన్ మోడ్ లోపల పెట్టేసి సిమ్ కార్డ్ తీసేసి సపరేట్ ఫోన్ యూజ్ చేసుకోవడము, ఆ ఫోన్ ని టోటల్ గా రీసెట్ చేసేసి కరెక్ట్ గా మళ్ళీ ఆండ్రాయిడ్ వర్షన్ మనకు ఉన్నాయా లేదా చూసుకోవడం అనేది. సో ఇదంతా జరగడానికి కారణాలకి మెయిన్ గా 2-3 విషయాలేండి. మనము ఎలాంటి వెబ్సైట్స్ ని ఇచ్చేస్తున్నాము అనేది ఒకటి. సెకండ్ థింగ్, మన ఫోన్ కానీ టాబ్లెట్ కంప్యూటర్ ని కానీ రెగ్యులర్ గా మనం అప్డేట్ చేసుకోవాలి. దానివల్ల లోపల మాక్సిమం ఏవైతే వల్నరబిలిటీస్ సాఫ్ట్వేర్ సిస్టమ్ లోపల ఉంటాయో, ఆపరేటింగ్ సిస్టమ్ లోపల, అవన్నీ తగ్గుతాయి దాంట్లో. థర్డ్ థింగ్, మనము ఏంటంటే ఎవరన్నా పంపించిన మెసేజెస్ ని మనం మన కామన్ సెన్స్ ఉపయోగించకుండా ఇన్స్టాల్ చేయడం కానీ ఓపెన్ చేయడం కానీ చేయకూడదు. సో ఇవన్నిట్ల లోపల నేను చెప్తున్నట్టు కామన్ సెన్స్, మినిమల్ సైబర్ అవేర్నెస్ ఉందనుకోండి 80-90% విషయాలన్నీ తగ్గుతాయి.
1: అడ్వకేట్ అనంత్ గారు, సామాన్యంగా ఈ వల్నరబుల్ సెక్షన్స్ ఎలా ఉంటాయంటే, గృహిణులు అంటే పెద్దగా లిటరసీ లేని వాళ్ళు, అంటే 10th ఇంటర్మీడియట్ చదువుకుని ఉంటారు, అలాగే వ్యవసాయదారులు, ఇంట్లో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకుని జీవనంగా సాగించే వాళ్ళు, వీళ్ళు కూడా ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీలో 4 డబ్బులు పెట్టేసి ఈఎంఐలో తీసేసుకుంటే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ వస్తుంది అని అనుకుంటుంటారు. గతంలో ఉండే బటన్ల ఫోన్లలో ఇంత సమస్య వచ్చేది కాదు, కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్కి లింక్ అయిపోయి ఏ సైట్స్ని ఆశపడి చూసినా, ఏ సైట్స్ని మమ్మల్ని డైరెక్ట్ చేసినా, ఈ ముఖ్యంగా మీరన్నా ఏపీకే ఫైల్స్ని డౌన్లోడ్ చేయగానే ఫోను, అకౌంటు, డీటెయిల్స్, ఫోటోస్ అన్నీ హ్యాక్ అయిపోతున్నాయి. కొంతమందిని బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలు కూడా కనబడుతున్నాయి.
0: అవును సార్,
1: అది ఎలా ఉంటుందంటారు
0: సార్? అందుకే ముందు ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ఫోన్ సేల్స్ అనేది విచ్చలవీడిగా పెరిగిపోయింది సార్. ఎందుకంటే అన్ని కూడా ఆన్లైన్ మోడ్ లోపల ఎడ్యుకేషన్ కావడం, కానీ దాన్ని ఒక శానిటైజ్డ్ వే లోపల చేయాలి అని చెప్పేసి ఇంతవరకు ఆలోచించిన వాళ్ళు చాలా తక్కువ మంది. సో మనము ఇప్పుడు మన ఇంట్లో లోపల చాలా మంది ఫ్యామిలీస్ లోపల పిల్లలు ఉంటారు, వాళ్ళు కిచెన్లోకి వచ్చినప్పుడు తల్లులు చెప్తారు ఇది కత్తి కట్ అవుతుంది, వద్దు ముట్టుకోవద్దు, గిన్నెలు వేడిగా ఉంటాయి ముట్టుకోవద్దు అని చెప్పేసి. కానీ ఫోన్ ఇచ్చే ముందు ఎవరు ఇలాంటి జాగ్రత్తలు చెప్పారు?
1: చూస్తే ఆ ఫోన్ ఇచ్చే అన్నం తినబెడుతుంటారండి.
0: మీరు చెప్తుంది కరెక్ట్. దానివల్ల లోపల మెంటల్ హెల్త్ ఇష్యూస్ ప్లస్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్, ఎస్పెషల్ గా నెక్ స్పైన్, ఫింగర్స్, ఐస్, ఓకే ఐ డ్రైనెస్, ఇవన్నీ బేసిక్ గా స్టార్ట్ అయ్యే డిఫార్మాలిటీస్ పిల్లల లోపల కంపల్సరీగా జరుగుతుంది. సో మనం ఈ జాగ్రత్తలు చెప్పకుండా ఎప్పుడైతే చేస్తున్నామో దానివల్ల సమస్యలు ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతున్నాయి.
1: ముఖ్యంగా కొన్ని విషయాలు గమనిస్తుంటాము అనంతకృష్ణ గారు, అడాల్సెన్స్ లోకి వచ్చే యువత వాళ్ళకి విపరీతమైన అంటే కొన్ని రకరకాల సైట్స్ వాళ్ళని ఆకర్షితులను చేస్తూ అందులో మీరు డబ్బులు పెడితే మీకు ఇలా మాట్లాడతారు, డబ్బులు పెడితే ఈ వస్తువులు వస్తాయి, మీరు ఇలా కావచ్చు అని కొంచెం వాళ్ళని లోపల ఒక ప్రేరేపణ కలిగించి వాళ్ళతో ఆ సైట్స్ ని విజిట్ చేసే విధంగా చేస్తుంటారు. వాటి పట్ల ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి
0: సార్? ఫస్ట్ థింగ్, స్కూల్ లోపల డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా ఒక సబ్జెక్ట్ లాగా పెట్టి దానికి మార్కులు ఇచ్చి పాస్ చేయడానికి ఉండాలి. ఫ్యామిలీ లోపల ఫోన్ వాడడం తగ్గించారనుకోండి, పిల్లలు ఉన్నప్పుడు ఫోన్ అవాయిడ్ చేయండి, మీరు కూడాను మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మీరు చెప్పినట్టు ఇంకొక విషయము ఏంటంటే సార్, ఈ ఫోన్ హ్యాక్ అయినప్పుడు ఎన్నోసార్లు మన కెమెరా, మన వాయిస్ ఆటోమేటిక్గా హ్యాక్ చేసిన వాళ్ళు దాన్ని యాక్సెస్ చేయగలుగుతారు. సో ఇలాంటి ఫోన్ని మనం మీరు బెడ్రూమ్లోకి, వాష్రూమ్లోకి, ట్రయల్ రూమ్లోకి తీసుకుని వెళ్ళారనుకోండి, అక్కడ కూడా రికార్డింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి.

0: సో మీ ప్రైవసీకి అది ఒక ఉల్లంఘన లాగా అవుతుంది. బట్ ఇది వాలంటరీగా మీరు చేస్తున్నారు కాబట్టి దానికి యాక్షన్ ఎలా తీసుకోగలుగుతారు అనేది పెద్ద క్వశ్చన్. సెకండ్ థింగ్, ఇలాంటి వాటిని మనం ముందు తీసుకుని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేస్తే కూడా బికాస్ ఆఫ్ ద టెక్నాలజికల్ ఇష్యూస్ వల్ల అండ్ అది ఎక్కడుంచి ఫోన్ హ్యాక్ అవుతుంది తెలియకపోవడం వల్ల అలాంటి ఇన్వెస్టిగేషన్స్ దూరం వెళ్ళడం అనేది చాలా కష్టం. సో ఏదున్నా కూడా డిజిటల్ హైజీన్ అనేది మనం స్కూల్ లోపల స్టార్ట్ చేసి ఓకే మనం పర్సనల్గా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ముఖ్యం సార్. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి మనం ఎలాంటి స్టాండర్డ్స్ యూజ్ చేస్తున్నామో అలాంటిదే వాళ్ళకు పెట్టడం వల్ల పర్సనల్గా యూజ్ చేయాలి, ఆఫీస్ లోపల అలానే యూజ్ చేయాలి ఓకే చేయడం వల్ల లోపల ఇలాంటి సమస్యలు అనేది ఒక అంతవరకు ఒక పెద్ద మోతాదున దాన్ని తగ్గించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి.
1: సో ముఖ్యంగా శ్రోతలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాల్సిన అన్ని జాగ్రత్తలు, డిజిటల్ హైజీను, ఫోన్ పట్ల తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా కారణం చేత మనం కానీ మన పిల్లలు కానీ మన స్నేహితులు కానీ సైబర్ క్రైమ్ బారిన పడినట్టు తెలిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. దాన్ని ప్రాపర్గా పర్స్యూ చేయడం వల్ల మీకు మీరే మేలు చేసుకోవడమే కాకుండా సమాజానికి కూడా హితం చేసిన వారు అవుతారు.
0: తప్పకుండా.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అడ్వకేట్ ఆనందకృష్ణ గారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్.

0: ఇంతవరకు ఇది మన చట్టం. సైబర్ నేరాలు జాగ్రత్తలు ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయం విన్నారు. మొదటి భాగం పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
0: రేపు ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఆలోచన నుంచి వ్యాపారం వరకు న్యూట్రీహబ్ సహకారంతో స్టార్టప్ ప్రయాణం ఈ అంశం గురించి న్యూట్రీహబ్ రీసెర్చ్ మేనేజర్ ఇజ్రాయెల్ రాజ్ అల్లడి గారు అనేక విషయాలు తెలియజేస్తారు. తప్పకుండా వినండి రేపు ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 7:33:34 దాటి అలా సమయం ముందుకు వెళ్ళిపోతుంది. మనం వచ్చేసాం పాటతో ప్రయాణంలో. సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ వినడానికి. మీ ప్రయాణం ఎలా ఉందా అంటే, బయట వర్షం కొంచెం కొంచెంగా మొదలయ్యి భారీగా పడి మళ్ళీ కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంది. ఏదేమైనా కూడా వాతావరణ శాఖ వర్షం పడే అవకాశాలు ఉంటుందే ఉన్నాయి అంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఈ జాగ్రత్తగా వెళ్లే క్రమంలో అప్పుడప్పుడు ట్రాఫిక్ జామ్ లాంటివి అయితే కొంచెం విసుక్కోకుండా

ఓపికతోటి మీరు తప్పకుండా కొంచెం వెయిట్ చేసి జాగ్రత్తగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ టైంలో మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలన్నీ కూడా మీకోసం నేను వినిపిస్తాను. ఎస్పెషల్లీ ఈ పాటతో ప్రయాణంలో స్క్రీన్ మీద ఆయన నడిస్తే స్టైల్, ఆయన నవ్వితే ఒక వైబ్రేషన్, బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ. బాషా ఇండియన్ సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ కదా. మరి వయసుతో సంబంధం లేని స్వాగ్, జనరేషన్స్ మారుతున్నాం, అస్సలు తగ్గని క్రేజ్. రూల్స్ మార్చడానికైనా రూలింగ్ చేయడానికైనా ఆయన తర్వాత ఎవరైనా అన్నట్టుగా ఉంటుంది. మరి మన రేడియోలో తలాయి వారు ఇంట్రొడక్షన్ సాంగ్స్ వినేముంది. ఎస్పెషల్లీ ఈరోజు రజనీకాంత్ గారి మీద రకరకాల సినిమాల్లో చేసినటువంటి ఇంట్రొడక్షన్ సాంగ్స్ అనేవి భల్లేగా ఉంటాయి. అంటే ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం చాలా గొప్పగా ఉంటుంది. మరి ఆ పాటల్లో కొన్ని పాటలు మీకోసం నేను వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి మీకోసం వచ్చేస్తుంది జైలర్ నుంచి ఆదిరిపోయే పాటలు.

0: టైగర్ కా హుక్.
1: సో జైలర్ మూవీ నుంచి దినకర్ పాడినటువంటి పాట, మరి రవిచంద్రన్ మరి మ్యూజిక్ కంపోజిషన్లో అద్రిపోయే పాట విన్నారు కదా. ఇలాంటి మరిన్ని పాటలు రజనీకాంత్ గారి సినిమాలకు సంబంధించిన పాటలు వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించి సంపూర్ణ.
2: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు పాటతో ప్రయాణం మీ ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ ఆర్జేసు రమేష్. యస్, మరి ఈ హాఫ్ అన్ అవర్లో మనము ఎలాంటి పాటలు వింటున్నాం? తలైవారు రజనీకాంత్ పాటలు, ఎస్పెషల్లీ రజనీకాంత్ గారి మీద ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ తనదైన స్టైల్లో ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసే క్రమంలో మంచి మంచి పాటలు అందించారు. మరి ఎన్ని పాటలు వచ్చినా కూడా భాష భాష, ఎస్, ఆ భాషలో పాటలు వినకపోతే అసలు తృప్తిగానే ఉండదు. కాబట్టి మరి నేను ఆటో వాణ్ణి అంటూ మరి పాట వచ్చేస్తుంది. ఆ పాట తర్వాత మరిన్ని పాటలు విందాం. స్టే ట్యూన్డ్.

0: నేనిప్పుడైనా అందరికీ సొంత వాణిరా, నే తప్పంటే తప్పురా ఒప్పంటే ఒప్పురా,
1: తప్పంటే తప్పురా ఒప్పంటే ఒప్పురా.
0: నేనాటో వాణ్ణి ఆటో వాణ్ణి అన్నగారి రూపు.

ఆడబడుచులకు అండగ నేనుంటాను, మీ బిడ్డలకు వెలుగు బాట వేస్తాను. అన్న లాంటి వాణ్ణి నా మాటే నమ్మమంట, తెలుగుదేశమంత ఇక రామరాజ్యమంట, మచ్చలేని మనసు వాణ్ణిరా, నేనందరికీ సొంత వాణ్ణిరా, నేనెప్పుడైనా అందరికీ సొంత వాణ్ణిరా, నే తప్పంటే

0: ఒప్పంటే ఒప్పురా, తప్పంటే తప్పురా, ఒప్పంటే ఒప్పురా జనకు జనకు.
1: Yes, భాష ఉరుమారు సొన్నా నూరుమారు సొన్న మాదిరి. అంటే ఈ భాష ఒక్కసారి చెప్పినంటే వంద సార్లు చెప్పినట్లు అంటూ, మరి ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో అన్ని అంటే డబ్బింగ్ అయిన సినిమాల్లో మంచి కలెక్షన్లు రాబట్టిన సినిమాల్లో ఇది కూడా ఉంది. చాలా చక్కటి పాట, దేవ మ్యూజిక్ కంపోజిషన్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాట విన్నారు కదా. రైట్, మరి రజనీకాంత్ గారికి సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ పాటలు కూడా వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
2: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: రేపు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో న్యూట్రీహబ్ రీసెర్చ్ మేనేజర్ ఇజ్రాయెల్ రాజ్ అల్లడి గారు ఆలోచన నుండి వ్యాపారం వరకు న్యూట్రీహబ్ సహకారంతో స్టార్టప్ ప్రయాణం అనే అంశం గురించి అనేక విషయాలు మీకు వివరిస్తారు. తప్పకుండా వినండి రేపు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: వింటున్నారో ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం. నేను మీ ఆర్జే సురభి రమేష్. స్టూడియోలో సమయం 7:48:13 దాటి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. మనం పాటతో ప్రయాణంలో మస్తు పాటలు, ఎస్పెషల్లీ రజనీకాంత్ గారి స్పెషల్ సాంగ్స్ అన్నీ కూడా ఉంటున్నాం. తనని ఎలివేట్ చేసే క్రమంలో, క్యాప్టెన్ ఎలివేట్ చేసే క్రమంలో రకరకాల మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలాంటి పాటలు అందించారు. మనం వింటూ ఉన్నాం, మరి ఎన్ని పాటలు విన్నా ఇంకో పాట. మరి ఎప్పుడు కూడా ఈ పాట వింటూ ఉంటే దిల్ ఖుషి కావడమే కాదు, ఒక ఇన్స్పైర్డ్గా అనిపిస్తూ ఉంటుంది. మన పాటలో ఆ మ్యూజిక్ కంపోజిషన్ ట్యూన్ అంత బాగుంటుంది అనమాట. మన ఏ పాట అంటే ఏఆర్ రహమాన్ కంపోజిషన్లో భువన్ చంద్ర గారు సాహిత్యాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాట ముద్దు నుంచి మీకోసం వచ్చేస్తుంది స్టూడియో అండి.

0: ఎస్, ముత్తు మూవీ నుంచి అదిరిపోయే పాట విన్నారు కదా. ఇలాంటి అదిరిపోయే పాటల్ని మ్యూజిక్ డైరెక్టర్స్ భలే భలే కంపోజ్ చేస్తారప్ప. మరి అలాంటి కంపోజిషన్స్లో మరో అదిరిపోయే పాట మీకోసం రెడీగా ఉంది, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్లు 0402324052, వాట్సాప్ నంబర్ 7382608586.
4: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎస్, మనం ఉన్నాం పాటతో ప్రయాణంలో. రజనీకాంత్ గారి స్పెషల్ సాంగ్స్ వింటూ ఉన్నాం. ఎంత ఏజ్ పెరుగుతున్నా కూడా గ్రేస్ తగ్గని యాక్టర్స్లో రజనీకాంత్ గారు కూడా ఎప్పుడు ఉంటారు. మరి తన పాటల్లో చంద్రముఖి సినిమా పేరు చెప్పగానే మరి బాయ్ బా అనిపిస్తూ ఉంటుంది. అన్ని రకాల అన్ని పాటలు కూడా సూపర్ డూపర్ ఉంటాయి. దాంట్లో తన ఎంట్రీ సాంగ్ దేవుడా దేవుడా మామూలుగా ఉంటుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి ఈ పాటకి భువన చంద్ర సాహిత్యాన్ని అందించారు. విద్యాసాగర్ సంగీతంలో వచ్చిన ఆ పాట మీకోసం.

ఎస్ దేవుడా దేవుడా అంటూ చంద్రముఖి నుంచి అదిరిపోయే పాట విన్నారు కదా. ఇలాంటి పాటలు వింటే దిల్ భలే ఖుషి అవుతుంది. మరి ఇలా ఖుషి ఖుషిగా ఉంచే మరిన్ని పాటలు మాటలు కూడా నేను వినిపిస్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్ అమీర్ షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబాతో టెలిఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో మారుతున్న భద్రతా పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. అక్కడ పెరుగుతున్న ఉద్రిక్తతలపై ప్రధాని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కువైట్ సార్వభౌమత్వానికి ప్రాంతీయ సమగ్రతకు భంగం కలిగించే దాడులను భారత్ ఖండిస్తుందన్నారు. మహిళలను స్ఫూర్తిగా తీసుకుని పాలిస్తున్నామని, తమ ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన మహిళా శక్తి మహాసభలో సీఎం పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళా సాధికారతకు ఎప్పుడూ పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, తనపై అసత్య ఆరోపణలు చేస్తూ దూషిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తాను ఏ శాఖ అభివృద్దిని అడ్డుకున్నానో రేవంత్ రెడ్డి నిరూపించాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8575 కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, వారం రోజుల్లో మరో 100,000 టన్నులు సేకరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలో సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్రం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లకే అనుమతి ఇచ్చినా తాము అదనంగా సేకరించినట్టు వివరించారు. తన నియోజకవర్గంలో 14 క్లస్టర్లుగా చేపట్టిన 99 రోజుల కార్యక్రమం ఈ నెల 12 పూర్తి కాబోతోందని మంత్రి పొంగులెట్టి తెలిపారు. ప్రతిచోట ప్రజా దర్బార్ నిర్వహించగా ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూములకు సంబంధించి 24,900కు పైగా అర్జీలు వచ్చాయన్నారు. గత ప్రభుత్వం సాదా బైనామాలను గాలికొదిలేసిందని ఆయన ఆరోపించారు. జీతాలందక అంగన్వాడీ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వం అంగన్వాడీలకిచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. గతంలో ఈపీఎఫ్ ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఢిల్లీలో జాతీయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ను కలిసింది. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, కుప్పల ఈశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఈ అంశంపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఆయనకు అందజేశారు. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కూకట్పల్లి, లింగంపల్లి, హైటెక్ సిటీ, ముషీరాబాద్, లగడికాపూల్, సరూర్ నగర్, కోటి, అబిడ్స్, బషీర్బాగ్, ట్యాంక్బండ్, హిమాయత్ నగర్, బాగ్లింగంపల్లి, రామ్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షంతో రహదారులు జలమయం అయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మ్యూటిన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించి సంపూర్ణ వినోదం. నేను మీ ఆజే సురభిరమేష్. స్టూడియో క్లాక్ల సమయం 8:54:57 అలా దాటి ముందుకు వెళ్ళిపోతూ ఉంది అని అంటే ఎస్, ఎనర్జీ పెంచే పాటలతో పాటు మైండ్ బ్లాంక్ చేసే ట్రెండింగ్ ఇంట్రెస్టింగ్ వైరల్ న్యూస్ తో మీకోసం సిద్ధంగా ఉంటుంది.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మస్తు మస్తు విషయాలు ఈ రోజు మీరు తెలుసుకోబోతూ ఉన్నారు. అవి ఎలాగుంటాయంటే ఇలా ఉంటాయి పాటల్లో.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: కొంచెం మస్తీ, బౌలడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: ఒక్క క్షణం, ఒకే ఒక్క క్షణం ఆలోచించండి డియర్ లిజనర్స్. మీ ఇంటి తాళాల గుత్తిని తీసుకెళ్లి రోడ్డు మీద వెళ్లే అపరిచితుల చేతుల్లో పెడతారా? పెట్టరు కదా. మరి మీ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని అలా సోషల్ మీడియాలో ఎందుకు పెడుతూ ఉన్నారు? ఎందుకు పెడుతున్నారు? ఎస్, వ్యూస్ కోసం, లైక్స్ కోసం సోషల్ మీడియాలో చేసే కొన్ని పనులు ఎంతటి ప్రమాదాలకు దారితీస్తాయో చెప్పడానికి ఈరోజు ఇంకొక షాకింగ్ న్యూస్ మేము ముందుకు తెచ్చానమాట. ఇప్పటికే చాలా ప్రతిసారి జరుగుతూనే ఉన్నాయి, మనం చెప్తూనే ఉన్నాము పేపర్లలో, సోషల్ మీడియాలోనే అవి ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. అయినప్పటికీ కూడా జనాలు అంతగా ఫాలో అవ్వట్లేదు. అయితే మరి ఈ షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఒక సెలబ్రిటీ, ఒక సెలబ్రిటీ, వేలల్లో ఫాలోవర్స్ ఉన్న ఒక ప్రముఖ యూట్యూబర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నెటిజన్లను అలరించడమే ఆమె అలవాటు. కానీ ఆ అలవాటే ఆమెను కష్టాల్లో పడేసింది. ఆ కష్టాలేంటో చెప్తాను. ఇప్పుడు మైండ్ బ్లాక్ అంటూ పాట వచ్చేస్తుంది. సరిలేరు నీకెవరి నుంచి, బ్లెజీ రంజనారెడ్డి పాడినటువంటి పాట. శ్రీమణి దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యాన్ని అందించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్.

0: సో మైండ్ బ్లాక్ చేసే పాటలే కాదు, మైండ్ బ్లాక్ చేసే విషయం కూడా నేను చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: కొంచెం మస్తీ బౌలడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: లైకులు వ్యూస్ అనేవి కేవలం వర్చువల్ నెంబర్స్ మాత్రమే, వాటి కోసం మన కష్టార్జితాన్ని మన ప్రాణాలను రిస్క్ లో పెట్టడం అనవసరం. ఒక పోస్ట్ పెట్టే ముందు 100 సార్లు ఆలోచించండి, ఎందుకంటే రీసెంట్ గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది కష్టాల్లో పడ్డారు. మరి ఇది ఈ మధ్య ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ కూడా కష్టాల్లో పడ్డారు. ఎవరు అంటే మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లా నవాబ్ సాహెబ్ రోడ్ లో ఉండే రచనా గుర్జర్ అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. రీల్స్ చేయడం, నెటిజన్లను అలరించడం తన రొటీన్ వర్క్, ఇంకా చెప్పాలంటే అలవాటు. కానీ ఆ అలవాటే ఆమెకు కోలుకోలేని దెబ్బతీసింది. ఏంటంటే కొద్ది రోజుల క్రితం తన వద్ద ఉన్న ఖరీదైన బంగారు నగలను చూపిస్తూ మురిసిపోతూ కొన్ని రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో పోస్ట్ చేసింది. నెటిజన్లు లైక్లు కొట్టారు, కానీ అదే సమయంలో కొందరు దొంగ ఫాలోవర్స్ స్కెచ్ కొట్టారు. ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పక్క ప్లాన్తో దూరి లక్షల విలువైన బంగారం బెండి ఆభరణాలు దోచుకెళ్లారట. అట్ ప్రజెంట్ పోలీసులు కేసును విచారిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో షో ఆఫ్ ఎక్కువైతే మన జీవితంలో సేఫ్టీ తగ్గిపోతుంది. డిజిటల్ ప్రపంచంలో జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. మంచి మాటలు, పసందైన పాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. టచ్ చేసి చూడు మూవీ నుంచి నకాష్ అజీజ్ పాడినటువంటి పాట, రహమాన్ సాహిత్యాన్ని అందించగా ఆశీష్ పండిట్ సంగీతాన్ని అందించారు ఆ పాట మీకోసం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: రేపు ఉదయం 9:15 నుండి 10 వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో న్యూట్రీహబ్ రీసెర్చ్ మేనేజర్ ఇజ్రాయల్ రాజ్ అల్లాడి గారు ఆలోచన నుంచి వ్యాపారం వరకు న్యూట్రీహబ్ సహకారంతో స్టార్టప్ ప్రయాణం అనే అంశంపై అనేక విషయాలు తెలియజేస్తారు. తప్పకుండా వినండి రేపు ఉదయం 9:15 నుండి 10 వరకు మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
3: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: కొంచెం మస్తీ, బౌలడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆజే సురభి రమేష్. ఎస్, మనమున్న మస్తీ మజాలో మస్తు మస్తు విషయాలు. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చిన్న రీల్ వైరల్ అయితేనే నేను ఒక సెలబ్రిటీ అని ఫీల్ అయిపోతూ ఉంటారు చాలా మంది. కానీ సెలబ్రిటీ అంటే స్క్రీన్ మీద కనిపించేవారు మాత్రమే కాదు, సమాజంలో ఒకరి కన్నీరు తుడిచేవారు కూడా సెలబ్రిటీలే. ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా నిర్మల్ జిల్లాకు చెందినటువంటి సాయి సహస్ర అనే 8వ తరగతి చదువుతున్నటువంటి పాప సరిగ్గా అదే చేసింది. కొడుకు కోడలు చనిపోయి 7 ఏళ్ల మనవడితో పింఛను కూడా రాక అల్లాడిపోతున్న 70 ఏళ్ల ఎల్లమ్మ అనే వృద్ధురాలి కష్టాన్ని చూసి ఆ చిన్నారి బాధపడింది. నాకెందుకు అనే లైట్ తీసుకోలేదు. నేరుగా ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ని కలిసి ఆ వృద్ధురాలికి ఇల్లు పింఛను మంజూరు చేయాలంటూ ఒక వినతి పత్రం ఇచ్చిందండి. కలెక్టర్ గారితోనే శభాష్ అనిపించుకుంది. డియర్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ వంటి లైక్స్ అంటే ఈ సోషల్ మీడియాలో ఉంటే 100 లైక్స్ రావడం కాదు, రియల్ లైఫ్లో ఒకరి ముఖంలో నవ్వు చూడడమే అసలైన సక్సెస్ కదా. ఏమంటారు, సాయి సహస్ర నువ్వు నిజమైన యూత్ ఐకాన్, సామాజిక బాధ్యత అంటే నీదే అన్నట్టు.

దీని ద్వారా తెలుస్తుంది. మనం కూడా ఇలాంటి సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి ప్రతి సందర్భంలోనూ ప్రయత్నం చేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వకీల్ సాబ్ సినిమా నుంచి శిశ్రీరామ్ పాడినటువంటి పాట, రామజగ శాస్త్రి సాహిత్యం, ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

0: యా సో వకీల్ సాబ్ నుంచి వండర్ఫుల్ సాంగ్ విన్నారు కదా, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: కొంచెం మస్తి బోలెడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మరి మస్తి మజా అంటే మస్తు మస్తు గా ఉండి విశేషాలు, ట్రెండింగ్ న్యూస్, ఎస్పెషల్లీ క్రికెట్ లో సిక్సర్లు కొడితే క్రేజ్, వికెట్లు తీస్తే మాస్, కానీ మైదానంలో ఫీల్డర్లు చిరుతపులిలా డ్రైవ్లు కొట్టి రన్అట్ చేస్తే మాత్రం అది వేరే లెవెల్ కదా. అవును, ఫీల్డింగ్ అంటే వన్ మ్యాన్ షో కాదు, అదొక రాజకమే నిరూపిస్తూ సోషల్ మీడియాను ఊపేస్తూ ఒక మోస్ట్ వైరల్ రన్అట్స్ వీడియో అనమాట. జస్ట్ ఆ 42 సెకండ్ల వీడియో క్లిప్ చూస్తే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే. ముఖ్యంగా బ్యాటర్లు క్రీజుకు అంగుళం దూరంలో ఉండగా గాల్లో తేలుతూ బుల్లెట్ వేగంతో విసిరిన డైరెక్ట్ హిట్స్కు స్టంప్స్ ఎగిరిపోతూ ఉంటే పొనకాలే పొనకాలు. 1992లో జాన్ డీ రోడ్స్ చేసినట్టు గాల్లో ఫ్లయింగ్ రన్అట్

గుర్తొస్తుంది కదా, అప్పుడు జాంటీ రోడ్స్ భయ్య మ్యాజిక్ అయితే మామూలుగా లేదు. ఇప్పుడు చాలామంది అలాంటి ఫిట్స్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా 2 లక్షల ప్లస్ వ్యూస్తో దూసుకుపోతున్న ఈ వీడియో ఒకటే చెప్తుంది, ఏంటంటే క్రికెట్ అంటే కంటి రెప్ప పాటలో మలుపులు తిరిగే అద్భుత దృశ్య కావ్యం అని. ఇలాంటి ట్రెండింగ్ న్యూస్ తెలుసుకోవాలంటే ప్రతిరోజు రాత్రి 8 నుంచి 8:30 వరకు ట్యూన్ చేసే ఉంచండి మస్తీ మజా మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మనరించి సంపూర్ణ వినోదం. నేను మీ ఆచి రమేష్. స్టూడియో క్లాక్ల సమయం 8:31:45 దాటి అలా ముందుకు వెళుతూ ఉంది. అంటే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఏకచిత్ర గానం. ఒకే సినిమాలో అన్ని పాటలు వింటే భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా. మరి ఈ రోజు ఏ సినిమాలో పాటలు వినబోతున్నాం అనే క్యూరియాసిటీ మీకు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రోజు మనం ఏకచిత్ర గానంలో మా వినే పాటలు మాట్లాడుకోబోయే మూవీ ఏంటంటే ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. యాక్చువల్లీ ఈ క్రేజీ టైటిల్ ఎక్కడో తెలుసా? అంతకుముందు ఇండస్ట్రీని షేక్ చేసిన వర్షన్ సినిమాలో చిత్ర గారు పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ లైన్ ఇది. మరి ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారికి ఆ లైన్ మైండ్లో అలా ఉండిపోయి దీన్ని టైటిల్ చేసేసారట. మరి టైటిల్లోనే అంత మ్యాజిక్ ఉంటే మరి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇంకెలాంటి ఆల్బమ్స్ ఇస్తాడు చెప్పండి? సాంగ్స్ అన్నీ కూడా ఇప్పటికీ మన ప్లేలిస్ట్లో లూప్లో నడుస్తూనే ఉంటాయి కదా. లేట్ చేయకుండా పాటలు వింటూ మాట్లాడుకుందాం. ఏమంటారు మరి ఈ సినిమాలో పాటలు ఒకటికి మించి ఒక దాన్ని మించి ఒకటి ఉంటాయి. అలాంటి వాటిలో ఫస్ట్ వస్తున్న పాట చంద్రుల్లో ఉండే కుందేలు అంటూ శంకర్ మహాదేవన్ గారి హై ఎనర్జీ వాయిస్తో సాగే ఈ పాట లండన్ నుంచి వచ్చిన హీరో క్యారెక్టర్ని సూపర్బ్గా ఇంట్రొడ్యూస్ చేసింది. సిటీ లైఫ్ని వెస్ట్రన్ కల్చర్ని దేవిశ్రీ ప్రసాద్ తన అదిరిపోయే బీట్స్తో ఈ సాంగ్లో ప్రజెంట్ చేశారు. లేట్ చేయకుండా పాట విందాం. స్టే ట్యూన్.

0: చదివిన్న గారి సాహిత్యం ఎంత విన్నా కూడా ఇంకా ఇంకా ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క పాట ఒక్కొక్క స్టైల్లో రాసి బసు ప్రతి పాటని ఒక ఆణిముత్యంలా మార్చారు. ఆ పాటలన్నీ కూడా విందాం. ఈ సినిమా నుంచి నువ్వు వస్తానంటే నేను వద్దంట మూవీ నుంచి మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి ఇతర తరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మనమున్నాం ఏకచిత్ర గానంలో. నువ్వు వస్తానంటే నేను వద్దంటే నా మూవీ నుంచి మంచి పాటలు వింటూ ఉన్నాం. మరి ఈ సినిమాకు కొన్ని డీటెయిల్స్లోకి వెళ్తే, అప్పటి వరకు కొరియోగ్రఫీలో స్టెప్పులు వేయించినటువంటి మన ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా ఫస్ట్ టైం మెగాఫోన్ పట్టి డైరెక్టర్గా మారిన సినిమా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. మరి ఈ మూవీలో లండన్ బాబుగా సిద్ధార్థ్ అంటే బాయ్స్ లుక్, అలాగే పల్లెటూరు పిల్ల అయినటువంటి యాటిట్యూడ్ ఉన్న సిరిగా త్రిష కెమిస్ట్రీ స్క్రీన్ మీద అల్టిమేట్. అంతే నిజంగా వీళ్ళ లవ్ స్టోరీ ఒక ఎత్తు అయితే, మరి చెల్లెల కోసం ప్రాణమిచ్చే అన్నయ్యగా రియల్ స్టార్ శ్రీహరి గారి పెర్ఫార్మెన్స్ థియేటర్లో గూజ్ బంప్స్ తెప్పించింది. మరి ఈ విశేషాలతో పాటు సినిమాలో అద్దరు కొన్ని పాటలు కూడా మీకోసం రెడీగా ఉన్నాయి. మరి దీంట్లో మరో వండర్ఫుల్ ట్రాక్, కొంచెం వెస్టర్న్ బీట్తో ఉండే సాంగ్, హీరోయిన్ చూడగానే మన లండన్ బాబు గుండెలో మొదలైన లవ్ అలజడిని సిరివెన్నెల గారి క్రేజీ లిరిక్స్తో రాక్ స్టార్ డిఎస్పీ కంపోజ్ చేసినటువంటి బ్యూటిఫుల్ రాక్ మెలోడీ ఇది. మరి ఎంజాయ్ దిస్ ఎవర్ గ్రీన్ సంథింగ్ సంథింగ్ వా.

పాట వింటూ ఉంటే అస్సలు కాళ్ళు కింద నిలబడలేదు కదా. మరి పాడాలి, డ్యాన్స్ ఆడాలన్నంత ఫీలింగ్ కలుగుతూ ఉంది కదా. మరి అలాంటి లిరిక్స్ కానీ సాహిత్యాన్ని కానీ అందించారు. ఒకవైపు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక సిటీ కుర్రాడి మైండ్ సెట్కి తగ్గట్టు సామ్ థింగ్ లాంటి ఇంగ్లీష్ పదాలను అచ్చ తెలుగు మెలోడీ లైన్స్ తోటి కలిపి అద్భుతంగా రాశారు. మరి సింగర్ టిప్పు తనదైన ఎనర్జెటిక్ మరి రొమాంటిక్ వాయిస్తో ఈ పాటకు ప్రాణం పోశారు కదా. రైట్, ఇలాంటి పాటలు ఇంకా ఉన్నాయి ఈ సినిమాలో. ఆ పాటలు కూడా వినిపిస్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగతి ఆనందం ఆలరించి సంపూర్ణ వినోదం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi.
3: Hello rege gananta idi taralu digi vachinenanta
2: Vivid Bharati Akashvani Telugu tarataraala taragani aanandam alarinche sampurna vinodam.
4: టూ డే క్లాక్ల సమయం 8:47 దాటేలా ముందుకు వెళుతూ ఉంది. మనము నమేక చిత్ర గానంలో నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. ఆ మూవీకి సంబంధించిన పాటలు, మరి ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ఇది స్టోరీ విషయానికి వస్తే, లండన్ కోటీశ్వరుల అబ్బాయి లోకల్ విలేజ్ అమ్మాయితో లవ్లో పడతాడు. అంతస్తుల గ్యాప్ చూసి హీరో మదర్ నో అని చెప్తే, మన హీరో లండన్ ఫ్లైట్ ఎక్కకుండా హీరోయిన్ ఊరికి ల్యాండ్ అవుతాడు. అక్కడ హీరోయిన్ అన్నయ్య పెద్ద టాస్క్ ఇస్తాడనమాట, నువ్వు నిజమైన ప్రేమికుడు అయితే నాకంటే ఎక్కువ ధాన్యం పండించు చూపించు అని. విలాసాల నగరాల బాబు బురద పొలంలోకి దిగి లవ్ కోసం చేసిన అగ్రికల్చరల్ ఫైట్, లవ్ అండ్ ఎమోషన్స్కి పర్ఫెక్ట్ మిక్స్ ఈ మూవీ అనమాట. మరి ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య సాగే క్యూట్ మెలోడీ, ఎవర్గ్రీన్ రొమాంటిక్ సాంగ్ ఇది. కార్తీక్ సుమంగళి గాత్రం అందించినటువంటి ఈ పాట ఇప్పుడు మీకోసం వచ్చేస్తూ ఉంది. నిలువద్దము అంటూ కార్తీక్ సుమంగళి పాడినటువంటి పాటకి అద్భుతమైనటువంటి లిరిక్స్ అందించారు శ్రీవిండ్ల గారు. రచించిన పాట

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్.

0: ముచ్చట్లు
1: రేపు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో న్యూట్రీహబ్ రీసెర్చ్ మేనేజర్ ఇజ్రాయెల్ రాజ్ అల్లాడి గారితో మరి ఆలోచన నుంచి వ్యాపారం వరకు న్యూట్రీహబ్ సహకారంతో స్టార్టప్ ప్రయాణం అనే అంశంపై అనేక విషయాలు మరి తెలియజేస్తారు. తప్పకుండా ఉండండి రేపు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, మలరించే సంపూర్ణ వినోదం. మనమున్నాం ఏకచిత్ర గానంలో. మనం నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ నుంచి భలే భలే పాటలు మాటలు మనం వింటూ ఉన్నాము, తెలుసుకుంటూ ఉన్నాము. ఇక దీంట్లో మరో వండర్ఫుల్ జోష్ఫుల్ సాంగ్, హీరోయిన్ ఫ్రెండ్ పెళ్లి సందడిలో వచ్చే పక్కా లోకల్ మాస్ అండ్ ఎనర్జెటిక్ డ్యాన్స్ నెంబర్ ఇది. దీంట్లో స్పెషాలిటీ ఏంటి, ఈ పాటలోనే ఆ మూవీ డైరెక్టర్ ప్రభుదేవా ఎద్దుల బండి వదులుతూ స్పెషల్ అపీరెన్స్ ఇచ్చి థియేటర్లో రచ్చరచ్చలైపోయారు. మరి ఆ పాట ఇప్పుడు మీకోసం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై స్టూడియో క్లాక్ల సమయం 9 గంటలు దాటి 25 సెకండ్లు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే సురభి రమేష్. మనమున్నాం ఏకచిత్ర గానంలో. అదిరిపోయే పాటలు, ఒకే సినిమాకి సంబంధించిన పాటలు, అవి కూడా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా మూవీ నుంచి వింటున్నాం కదా. సంక్రాంతి రేస్లో అంటే 2005 జనవరి 14 సైలెంట్గా కేవలం 90 ప్రింట్లతో వచ్చినటువంటి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వైలెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. థియేటర్స్ బయట హౌస్ఫుల్ బోర్డులు చూసి డిస్ట్రిబ్యూటర్స్ మైండ్ బ్లాక్ అయిపోయిందట. ముఖ్యంగా దాంతో ప్రింట్స్ భారీగా పెంచాల్సి వచ్చిందట. ఏకంగా 79 సెంటర్లో 50 రోజులు, 35 సెంటర్లో 100 రోజులు ఆడి ఆ ఇయర్ టాలీవుడ్ అనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిస్టరీ క్రియేట్ చేసింది. నువ్వు వస్తానంటే నేను వద్దంటే అనే సినిమా మరి ఆ సినిమాలోని సాంగ్స్ ఆల్బమ్స్లోని వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఎమోషనల్ సాంగ్ లెజెండరీ ఎస్పీబి గారు పాడినటువంటి గల్గల్ పాట అద్భుతంగా ఉంటుంది. ప్రేమ కోసం హీరో వర్షంలో పొలం దున్నుతూ కష్టపడుతుంటే వచ్చే ఈ పాట ప్రతి ఒక్కరి గుండెల్ని కూడా ఇలా ఇలా పిండేస్తూ ఉంటుంది. ఆ పాట ఇప్పుడు మీకోసం

అదిరిపోయే పాటలు కదా, ఒకదాన్ని మించి ఒకటి ఉండే పాటలు మనం ఈ సినిమాలో వింటూ ఉన్నాము. నిజంగా పాటలు, ఈ సినిమాకి పాటలు ఎంతగా ప్రాణం అంటే, సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయడంలో 50% ఈ పాటలు, ఆల్బమ్సే ఈ మెయిన్ రోల్ పోషించాయని చెప్పచ్చు. ఒకదాన్ని మించి ఒకటి. ఇంకా ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ పాట ఏంటంటే, కేవలం నిమిషం మాత్రమే ఉంటుంది ఈ పాట. సినిమా క్లైమాక్స్ వైపు వెళ్తున్నప్పుడు హీరో తన ఛాలెంజ్లో గెలిచి ధాన్యం బస్తాలను తలనించే నేపథ్యంలో వచ్చే పవర్ఫుల్ బిట్ సాంగ్ ఇది. దీన్ని సింగర్ సాగర్ వాయిస్లో వచ్చే ఒక చిన్న పాట కథలో ఎమోషన్ పీక్స్కి తీసుకెళ్తుంది. ఆ పాట కూడా మీకోసం వినిపిస్తా, స్టే ట్యూన్డ్.

పాటలు విన్నారు కదా, ఇలాంటి పాటలు వింటే ఏమనిపిస్తుంది? దిల్ ఖుషి అవుతూ ఉంది కదా. నిజంగా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? ఈ సినిమా కలెక్షన్లే కాదు, అవార్డులను కూడా వేటాడింది. సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ హిస్టరీలోనే బెస్ట్ మూవీతో సహా ఏకంగా 9 అవార్డులను క్లీన్ స్వీప్ చేసింది. అప్పట్లో ఒకే సౌత్ సినిమాకు ఇన్ని అవార్డ్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఇవి చాలదన్నట్టు మన నంది అవార్డుల వేడుకల్లో కూడా 5 అవార్డులను తన ఖాతాలో వేసుకుని అటు క్లాస్, ఇటు మాస్ ప్రశంసలు అందుకుంది. నువ్వు వస్తానంటే నేను వద్దంటన. మరి ఈ సినిమాలో ఆల్బమ్ ఎండ్లో వచ్చే ఫుల్ జోష్ ఫుల్ సెలబ్రిటీ సాంగ్ అదిరి ఎదురే, జాసీ గిఫ్ట్ అండ్ కల్పన హై పిచ్ వాయిస్, డిఎస్పి మాస్ బీట్స్ వింటే ఎవరైనా సరే చిందేయాల్సిందే అనమాట. ఇప్పుడు నేను కూడా ఒక్కసారి చిందేయడానికి రెడీ అవుతున్నాను, మీరు కూడా చిందేయడానికి రెడీ అవ్వండి. నిజంగా ఏంటి ఆ పాట అని ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు కదా, మరి లేట్ చేయకుండా ఆ పాటని వినిపిస్తాను. స్టేట్

0: అదిరిపోయింది కదా మరి పాటలు మాటలు అన్ని కూడా అదిరిపోయి. ఎస్పెషల్ ఈ సినిమా గురించి ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటే సినిమా వరల్డ్ లోనే ఒక రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఈ సినిమా లవ్ స్టోరీ యూనివర్సల్ అని నిరూపిస్తూ ఏకంగా 9 ఇతర భాషల్లో రీమేక్ చేశారు. తమిళం, కన్నడ, హిందీ మాత్రమే కాదు మణిపూరి, ఒడియా, పంజాబీ, నేపాలీ, బంగ్లాదేశ్ భాషల్లో కూడా ఈ సినిమాని రీమేక్ చేశారంటే దీని క్రేజ్ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇంత మంచి సినిమాకి ఇంత మంచి పాటలు అందించిన దేవిశ్రీ ప్రసాద్ గారికి మరొకసారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఇలాంటి మరిన్ని మంచి పాటలు క్రియేట్ చేయాలని కోరుకుందాం. ఇది ఈరోజు ఏకచిత్రగానంలో పాటలు. మరి రేపటి ఏకచిత్రగానం సెషన్లో మరి తప్పకుండా మరో అద్భుతమైన మూవీలోంచి పాటలు వింటారు. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 9:15 అవుతుంది. 9:15 ఉర్దూలో వార్తలు ప్రసారం అవుతాయి. 9:30 ముంబై ప్రసారాలు వింటారు. మళ్ళీ 10 గంటలకు నాటి మేటి సినీ కీర్తి మాలిక మధురంలో కలుద్దాం. స్టే ట్యూన్డ్.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. మరి సమయం రాత్రి 10 గంటలు దాటింది అనంటే కోలాహలం తగ్గి ప్రపంచం నిశ్శబ్దం వైపు జారుకునే వేళ. పాత సినిమాలోని మధురమైన పాటలు వినడానికి ఇది అత్యంత అనువైన సమయం కదా. మరి అందుకే అపురూపమైన మధుర గీతాలతో మీకోసం సిద్ధం మధురిమ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ.
3: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం.

తెలుగునాట అత్యంత జనాదరణ పొందిన పాటల్లో ఈ పాటకు అగ్రస్థానం ఉందనవచ్చు. ఒక ప్రేమికుల జంట తమ మధ్య జరిగిన చిరుతగాదాలను నీలాకాశంలో ఉన్న చందమామకు చెబుతూనే ఒకరిపై ఒకరికి గల అభిమానాన్ని కూడా వ్యక్తపరుచుకుంటున్నారు. భీంపలాశ్రాగంలో వచ్చిన మధురమైన గీతాల్లో ఇది కూడా ఒకటి. మిస్సమ్మ చిత్రం కోసం ఏఎం రాజా, పి లీల ఆలపించిన గీతం, రచన పెంగళి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

విజయనగర సామ్రాజ్య పతనానికి బహమనీ సుల్తానులు పథకం వేస్తారు. వారు వ్యూహరచన అమలు చేస్తున్న తరుణంలో ఆ పన్నాగాన్ని తెనాలి రామకృష్ణుడు, మహామంత్రి తిమ్మరుసు పసిగడతారు. ఇద్దరూ మారువేషాలు ధరించి పాడే సన్నివేశానికి అనుగుణంగా రాసిన పాట ఇది. హరికాంభోజి రాగఛాయలలో స్వరపరచబడిన ఈ పాటను ఘంటసాల నాగయ్యలు పాడారు. తెరపై అక్కినేని నాగేశ్వరరావు, నాగయ్య అభినయించారు. రచన సముద్రాల సీనియర్, సంగీతం విశ్వనాథన్ రామమూర్తి.

సినిమాలోని కథానాయిక కథానాయకులకు పెళ్లైన సందర్భంగా ఆ విందులో ఏర్పాటు చేసిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ఈ నృత్యగీతం వస్తుంది. ఈ చిత్రంలో నటించిన ముఖ్య పాత్రధారులందరినీ ఒకచోట చేర్చి ఓ గీతాన్ని చూపించడం దర్శక నిర్మాత తిలక్ అభిరుచి. ఈ పాటలో డప్పుల వాద్యాలకు చాలా ప్రాధాన్యత ఉంది. పాటను స్వరపరిచే సమయంలో మంట వేసి ఆ మంటల్లో డప్పులను శృతి చేసుకుని వెళ్లారట. డప్పులు వాయించడంలో ఆ రోజుల్లో పేరెన్నికగన్న యేసుదాసు అమృతయ్యలను పిలిపించి వారిచేతనే డప్పులను వాయింపజేసి వారి సినిమాలో నటించేట్టుగా చేశారట దర్శకులు తిలక్. ముద్దుబిడ్డ చిత్రం కోసం జిక్కి ఆలపించిన గీతం రచన ఆరుద్ర, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

0: మధ్య ప్రణయాన్ని తెలియజేస్తూ సాగిపోతుంది ఇప్పుడు వినబోయే ఈ గీతం. అభిమన్యుడి హృదయసీమపై నిలిచిపోయే చల్లని మల్లెపువ్వునై మధురసీమలో విహరిస్తూ ఆనందడోలికల్లో తేలిపోవాలని ఉందని శశిరేఖ అనగా, మధువుద్రోలిన భ్రమరంలా తన అందానికి ముగ్ధుడై తనను తానే మరచిపోయానని అభిమన్యుడు అంటాడు. స్వీయ సంగీత సారథ్యంలో పి సుశీలతో కలిసి ఘంటసాల ఆలపించిన గీతం, రచన సముద్రాల సీనియర్.
1: చెప్పి

మహాభారతంలో పాండవుల వనవాసకాలంలో జరిగిన విశేషాలతో తెరకెక్కిన చిత్రం పాండవ వనవాసం. అభిమన్యుడు శశిరేఖల

మేఘాలని మనిషిగాయించి సంభాషించినట్లు, ప్రశాంతత చూపమని సున్నితంగా హెచ్చరించినట్లు, మనసులోని భావనలు సరళంగా హృద్యంగా ఉండే విధంగా సాగిపోయే ఈ గీతం చిత్రంలో రెండు సందర్భాల్లో వస్తుంది. ఈ పాట ఈనాటికీ శ్రోతల మదిలో చిరస్థాయిగా నిలిచిపోవడానికి

కి కారణం రాగానురాగాల వీవనలు పూయించడం, పాత్రధారుల ముఖకవళికలలో అద్భుతమైన నటన పండించడం. చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు సావిత్రిని నిద్రపుచ్చుతూ హారం అలంకరించే సందర్భంలోనిది ఈ గీతం. భలే రాముడు చిత్రం కోసం ఘంటసాల పీలీలా పాడిన యుగలగీతం. రచన సదాశివ బ్రహ్మం. సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

చెలికాడి కొనగోరులతో తన ప్రేమవీణను మీటి అనురాగమాలికలను సృజయించమని చెలి అంటోంది. చిరుగాలి సన్నగా వీచిన అదేదో చెలికాడి మృదుమధురగీతంలా వినబడుతోందని, ఎప్పటికైనా అతని సొంతమవుతానని పాడుతోంది. సువర్ణసుందరి చిత్రం కోసం ఈ పాటను పి సుశీల బృందం ఆలపించగా అంజలీదేవి అభినయించారు. రచన సముద్రాల సీనియర్, సంగీతం పి ఆదినారాయణరావు.

ప్రేమలేఖలు అనే చిత్రాన్ని హిందీలో ఆహ్ అనే పేరుతో, తమిళంలో అవన్ అనే పేరుతో ఏకకాలంలో నిర్మించారట. పెదవుల కదలిక అవసరం లేని సన్నివేశాలను మూడు భాషలకు ఒకే విధంగా ఉంచుకుని మిగిలిన చిత్రంలో ఏ భాషకు కావలసిన భాగాన్ని ఆ భాషలో పాటలతో సహా చిత్రీకరించారట. డ్రమ్ములో కూర్చున్న రాజ్ కపూర్ పక్కనే దుప్పటి కప్పుకున్న నర్గీస్ పాడుకునే ఈ పాట స్వరాల పరంగా ఎంత విజయం అయిందో, చిత్రీకరణ పరంగా కూడా అంతే విజయం సాధించిందట. ప్రేమలేఖలు చిత్రం కోసం ఏఎం రాజా జిక్కి ఆలపించిన గీతం, రచన ఆరుద్ర, సంగీతం శంకర్ జైకిషన్.

0: ఆప్యాయతానురాగాలను అంతులేని ప్రేమను పంచి మరుగైపోయిన మనుషుల జ్ఞాపకాలను మరువలేని ఓ మనసు విధివశాన దూరమైన తోబుట్టువులతో కలసిపాడుకున్న మరపురాని పాటలను మాటిమాటికి తలుచుకుంటూ ఏనాటికైనా తాము కలవకపోతామా అని ఎదురుచూస్తూ ఇలా మధురగానంచేస్తోంది. అన్నదమ్ముల అనుబంధం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రామకృష్ణ పాడిన గీతం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం చక్రవర్తి.
1: లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు కార్యక్రమం ప్రారంభించే ముందు ఒక ముగింపు లేని పాట వినిపిస్తాను.
2: నాతో గొంతు కలిపే మరో ఇద్దరి కోసమే ఈ ఫిల్మ్, నా అన్నలిద్దరి కోసమే ఈ సందేశం.

పల్లెటూళ్ల కథను ఆవిష్కరిస్తూ సాగిపోయే ఈ గీతంలో తెరపై వాణిశ్రీ గీతాంజలి ఓ ఎడ్లబండి మీద ఎక్కి హుషారుగా అభినయిస్తూ వెళ్తుంటారు. జాబుకుపోయి జేబులు దులుపుకుని వచ్చే పట్నం అబ్బాయికి, పంట పండించి పట్టెడన్నపు మెతుకులు నోట్లోకి పంపించే రైతన్నకు మధ్య వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా పల్లెలోని పాడి పంటలు తరలిపోయి పచ్చడి బతుకులు బ్రతుకుతున్నామని చెబుతూ సాగే ఈ గీతం 1971 విడుదలైన పవిత్ర బంధం చిత్రంలోనిది. రచన ఆరుద్ర, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

మనసు తెలియకుండానే నీటి తరంగాలపై నావల తేలియాడుచున్నదట. పైకి లీచిన అలలు ప్రేయసి పాడుతున్న కమ్మని పాటను వింటున్నాయట. అమృతంలాంటి ప్రేమ నీదని ప్రేయసి అంటే సరిగ్గా తెలుసుకున్నావా? అది నిజమైందేనా అని ప్రియుడు అంటాడు. అందుకు ప్రేయసి, అలాంటి కొంటెమాటలు ఎవరి దగ్గర నేర్చారో అని అడగగా ప్రేయసి ఓరచూపులలోనేనని జవాబిస్తాడు ప్రియుడు. తెరపై జమునా జగ్గయ్య అభినయించగా ఘంటసాల పీసుశీల ఆలపించిన ఈ యుగలగీతాన్ని సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి యమన్ కళ్యాణి రాగంలో స్వరపరిచారు. రచన ఆరుద్ర.

యవ్వనమనేది గులాబీ చక్కదనం, జిలేబి తీయదనం, చలాకీ సొగసుల లేతదనం వంటిదని సాగిపోయే ఈ గీతాన్ని సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి స్వరపరిచారు. మనసుపడిన వారిని గానంతో మురిపిస్తూ, నృత్యంతో మైమరిపిస్తూ తన దరిచేరమంటోంది ఆ అమ్మాయి. ప్రేమించిన వారిని జీవిత భాగస్వామిగా చేసుకునే అదృష్టం పొందాలంటే అందుకు ధైర్యం కూడా అవసరమని చెబుతూ సాగిపోయే ఈ గీతం జగపతి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై 1960లో విడుదలైన అన్నపూర్ణ చిత్రంలోనిది. గానం జిక్కి, రచన ఆరుద్ర.

ఈ తెలుగు నేలపై ఎన్నో సంస్థానాలు శౌర్యానికి గీచిన గిరిగా, తెలుగుజాతి కీర్తి సిరిగా వెలుగొందాయి. అలాంటి వాటిలో చంద్రగిరి కూడా ఒకటి. ఇమ్మడి నరసింహయాదవరాయలు అర్ధచంద్రాకారంగా ఉన్న కొండ పాదభాగంలో ఈ కోటను నిర్మించడం వల్ల దీనిని చంద్రగిరి దుర్గం

అని పిలిచేవారట. మహోన్నత చరిత్ర కలిగిన చంద్రగిరి యశస్సు సమసిపోకుండా మళ్లీ జీవం పోయాలని కంకణం కట్టుకుంటాడు నాగరాజు అనే యువకుడు. ఆ చంద్రగిరి చరిత్రను తెలియజేస్తూ కోడెనాగు చిత్రం కోసం మల్లెమాల రచించిన ఈ గీతాన్ని ఆలపించినవారు ఘంటసాల బృందం. సంగీతం పెండ్యాలా.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనాప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం. పర్యవేక్షణ

0: ಶ್ರೀ ರಮೇಶ್ ಸುಂಕಸಾರಿ. ಈ ಕಾರ್ಯಕ್ರಮವು ಆಕಾಶವಾಣಿ ವಿವಿಧ ಭಾರತಿ ಸಮರ್ಪಣ.
1: ಪ್ರಪಂಚಲ್ಲೂ ಎಕ್ಕಡುನ್ನಾ ವಿವಿಧ ಭಾರತಿ ಪ್ರೋಗ್ರಾಮ್ಸ್ ವಿನಾಲನ್ಕುಂಟುನ್ನಾರಾ? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
2: రేపటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో రేపు ఉదయం 9:15 నుండి అలాగే ఉదయం 10 వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో న్యూట్రీహబ్ రీసెర్చ్ మేనేజర్ ఇజ్రాయెల్ రాజ్ అల్లాడి గారితో ఆలోచన నుండి వ్యాపారం వరకు న్యూట్రీహబ్ సహకారంతో స్టార్టప్ ప్రయాణం అనే అంశంపై అనేక వివరాలు తెలుసుకుంటారు. తప్పకుండా వినండి. రేపు ఉదయం 9:15 నుండి 10 వరకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై.

రేపు ఉదయం 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో మొబైల్ టవర్స్ నుంచి వెలువడే రేడియేషన్పై అపోహలు అనుమానాల నివృత్తి ఈ అంశం గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ శాఖ సంచాలకులు శ్రీ శ్రవణ్ కుమార్ గారితో పరిచయం పెట్టారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

రేపు సాయంత్రం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో అత్యవసర చికిత్స రెండవ భాగం ఉంటారు. ఎమర్జెన్సీ స్పెషలిస్ట్ డాక్టర్ రంజిత్ కుమార్ కోండూర్ గారితో పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ ఒకసారి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.